Kami tuh balik.

नमः। ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఒక మంత్రంగాని, ఒక యంత్రంగాని, ఒక తంత్రంగాని కోరుకుంటూ ఉంటారు. అసలు ఈ యంత్రం, మంత్రం, తంత్రం అంటే ఏమిటి? అవి ఎక్కడ లభిస్తాయి? ఆధ్యాత్మిక సాధనలో వీటిని ఉపయోగపెట్టే విధానం మనకి ఎవరు చెప్పగలరు? వీటిని కూలంకుషంగా వివరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1990 జూలై 7వ తేదీనాడు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తులకు తమ దివ్యోపన్యాసాన్ని అందించారు. ఆ ఉపన్యాసం ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

ప్రేమ స్వరూపులారా, కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది. పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయి కూడాను స్వప్నతుల్యమవుతుంది.

పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం. ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది. దీనిని భౌతిక శరీరమని చెప్పబడుతుంది. సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే. దీనిని పంచీకరణము అని కూడాను పిలువవచ్చు. ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది. సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి. ఈ శరీరమే సుఖదుఃఖములకు నిలయము. ఇది మూడు భాగములుగా విభజించబడినది, స్థూల, సూక్ష్మ, కారణములు అని. ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము. ఇది పరిపూర్ణ జడము. ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది. మనకు కనిపించినది ఈ స్థూల శరీరము. దీనిని సత్యమని, నిత్యమని విశ్వసించి సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.

పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం. దీనినే స్వప్నస్థితి అని కూడాను చెప్పవచ్చు. ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది. ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది. ఇది ఎవ్వరితో కూడాను సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే. ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది. రూపము కాని రూపమును, వినికిడి కాని వినికిడిని, రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది. కానీ ఈ సృష్టి అంతయి కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది. ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిదే, ఎవరి కర్మ వారిది. ఈ స్వప్నమునకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు. ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు. తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడనేలేదే అని తాను జవాబు చెప్తాడు. అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు, అతని బాధలను తానే సృష్టించుకున్నాడు, సర్వానుభూతులు కూడా తానే సృష్టించుకున్నాడు. కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు. సుఖదుఖములను అనుభవించున్నది ఈ స్వప్నావస్థయే. కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించున్నది ఈ స్వప్నావస్థయే. అనగా సూక్ష్మ శరీరమే. ఇందులో మనస్సు ప్రధానమైనది. ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది. మనోమూలం మిదం జగత్, ప్రపంచమంతయి కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది. మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి. సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు. నిత్యానిత్య విష పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు. నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు. దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికే అహంకారము అని పేరు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది మనసు యొక్క పర్యాయ పదములే. ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ. కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే. మూడవది సుషుప్తి. సుషుప్తి అనగా సు అనగా మంచి, షుప్తి అనగా ఒక నిద్ర, మంచి నిద్ర. అయితే ఇందులో మనస్సు లేదు. మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడాను లేదు. ప్రపంచము లేకపోవటం చేత సుఖదుఖములు కూడాను లేవు. మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం, ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు. కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము, ప్రపంచములకు మనస్సే కారణము. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయోహో అని సమస్త బంధములకు, సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం. అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి. మానవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యము పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు. అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.

మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి. ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటున్నాయి. అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు. సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి. ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు. అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి. కానీ అన్ని అలల యందుకూడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం. మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి. ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే. ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కాని అన్నింటికీ ఆధారము ఆత్మనే. కాని అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు. సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుచున్నాయి. ఒక అల

ఘటమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడిన ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు. శరీరమే అన్నమయ కోశం, ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ కోశములే ఈ సూక్ష్మ స్వరూపము. ఆనందమయ కోశమే కారణ శరీరం. ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కాని ఇది నిజానందము కాదు. ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడిపైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదే విధముగానే చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయిత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుడు వంటిది. స్వయం ప్రకాశకుడు ఆత్మనే. ఆ ప్రకాశమే బుద్ధిపైన, మనసుపైన, ఇంద్రియములపైన, దేహం పైన పడి ఈ సర్వపుసును కేవలం చైతన్యమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆత్మ చైతన్యమే ఈ ప్రపంచమును నడిపించుచున్నది. చరాచర ప్రపంచమునకంతయి కూడాను ఈ చైతన్యమే మూలాధారం. కనుక ఈ మూలాధార తత్వమును మానవుడు విస్మరించడం చేతనే సమస్త కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధము లేదు. సూర్య ప్రకాశమును ఆధారము చేసుకుని అనేక మంది అనేక విధములైనటువంటి కర్మలను ఆచరిస్తారు. కొందరు మంచి కర్మలు ఆచరించవచ్చును, మరికొందరు చెడ్డను ఆచరించవచ్చు. కొందరు పుణ్యకర్మములు, కొన్ని పాపకర్మములు చేయవచ్చు. కొందరు ఉపకారములు, మరికొందరు అపకారములు గావించవచ్చు. కాని వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు. సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు. సూర్యుడు కేవలము సాక్షిభూతుడు మాత్రమే. అదే విధముగానే శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క ప్రవర్తనల యొక్క ఫలితములు ఆత్మకు ఏమాత్రం కూడాను అంటవు. ఆత్మ సాక్షిభూతుడు. కాని మానవుడు శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు. అన్నింటికి మనసే మూల కారణము. మనసే ఇన్ని విధములైన పరిణామమును పొందుతూ వస్తుండాలి. మనస్సును మరిచినప్పుడు అంతా బయలే. మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము. ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం. అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి? మన యొక్క అనుభూతిని పట్టి, మన అనుకూలమును పట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరువేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి. అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది. అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే. దానిని దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి. ఇది సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం. విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు. కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం. వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు శ్రవణ మనన నిత్యధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది. ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే. పొట్టును తీసిన మిగులునది బియ్యమే. ఈ బియ్యము పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం. ఈ పొట్టును మనం వేరు చేసేటమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే. ఇంక దీనికి జన్మనే లేదు. కనుకనే ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే. అయితే అన్నింటి ఎందుకు కూడాను సమంగానే ఉంటుంది.

0: అది ఆత్మతత్వము. దీనికి మరొక ఉదాహరణ, అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది. ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం, సరి అయినటువంటి జవాబు కాదు. ఇనుప గుండు నిన్ను కాలలేదు, ఇనుప గుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చింది. అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది? వెలుపల ఉన్నదా లేక లోపల ఉన్నదా?
1: అంతర్బహిర్ద సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుండదు. మనం కాల్చినటువంటిది నిప్పు అయినప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం. ఈ ప్రపంచమంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటిది. ఇందులో సుఖదుఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటివి మనల్ని బాధిస్తున్నాయి. అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి? శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి. ఈ ప్రపంచమంతా కూడాను అంతర్బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటి. సర్వమునకు ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు. కనుక సమస్తమునకు మూల కారణము ఆత్మనే. దీనిని దర్శించాలంటే మనం ఏ ఉపాయమును వెతకాలి? వెతుకునక్కరలేదు. ఇది స్వప్రకాశమైనటువంటి ఒక స్థితి, లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు. ఇది సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది. ఉన్నదానిని వెతకడం ఎక్కడ? వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం? ఇది నిరంతరం కూడా ప్రకాశించుచున్నటువంటి వెలుగే. దీనిని ఇంకొక సాధన చేత దీన్ని వెతకనక్కరలేదు. తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు. నిమురుగప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుంది. కనుక నిజానందమైనటువంటి యొక్క నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడాను మాయమవుతుంది. ఇది నేను నేను నేను నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకుడును సృష్టింపబడలేదు. నేనే లేకపోతే సృష్టి లేదు. కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి? అది ఎవరు? అదే ఉనికి. ఆ ఉనికియే సర్వుల ఎందుకు స్ఫురించుతుంట చేత దీనికి ఆత్మ అని మరొక పేరు, ఇదే బ్రహ్మ అని మరొక పేరు, దీనికే హృదయము అని ఇంకొక పేరు, దీనినే అహం అని కూడాను మరొక పేరు. నేను, బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే. హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము. ఇది కాదు హృదయం. హృదయమునకు ఒక పరిమితము లేదు, సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం. కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము. ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాం. అదే అహం అహం అహం. ఆ అహమే బ్రహ్మ. నేను కుటుంబీకుడను అంటున్నావు. కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి. నేను సన్యాసిని అంటున్నాడు. ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి. నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదమునకు నేను అనే పదం ముందు ఉంటుండాలి. కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదమును దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది. కనుక అన్నింటికి నేనే ఆధారము. నేను అనగా అదే ఆత్మ. ఇట్టి సర్వత్రా సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు. మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు, ఆత్మను ప్రేమించాలి. కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగనటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం. కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి. నీకు తల్లి ఉంటున్నది, తండ్రి ఉంటారు, బిడ్డలు ఉంటున్నారు. కాని ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు ప్రేమించకపోవు కదా. వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నామని భావిస్తారు. వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు. కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు. ఇవి మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు. కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి. నిజముగా నా తండ్రి అనేటువంటి భావము నీలో ఉండినటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాడు. అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి. దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం. సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే. దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి మానవుడు, శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యముల పైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం, కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది. ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి. అది లేనంత వరకు కూడాను మనము హితప్రజ్ఞులం కాము, నిజానందాన్ని పొందలేము, నిత్య సత్యమైనటువంటి స్థానాన్ని చేరలేము. కేవలము ఇవన్నీ కూడాను భ్రాంతుల యొక్క స్వభావములే. భ్రాంతి ఉండినంత వరకును భ్రమ మనకు దూరంగా ఉంటుంటుంది. కనుక ఏనాడు మనకు భ్రాంతి వదలనో అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి. అప్పుడే ఈ ప్రపంచమునందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు. కలతలకు కల్లోలములకు ఏమాత్రము అవకాశం ఉండదు. ఈ రాగద్వేషములకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. భిన్న భావములను పెంచుకుని రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినమునకు అడుగడుగు పోతుంటుండాలి. కనుక మానవత్వములో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ప్రతి విషయమునందును నేను నేను నేను అంటుంది. ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అదే ఆత్మభావం. ఈ ఆత్మభావమునందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం. సమస్త సమస్యల పరిహారమునకు ఇదే మూల కారణము. ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది. ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే. రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే. స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే. ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహభ్రాంతియే. ఈ దేహభ్రాంతికి మూల కారణము మనస్సే. మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము. కనుక మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము. దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి. ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి. మనసుతో కూడిన ఐ ఒక్కటి, ఆత్మతో కూడిన ఐ ఒక్కటి. అనగా ఆత్మభావమే ఐ. ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి. ఈ ఆత్మతో కూడినటువంటి ఐ ఆనందముతో చేరినప్పుడు సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం. ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది. క్షణ క్షణములకును అనేక విధమైన మార్పు చెందుతున్నది. ఈ మార్పులకు మూల కారణము మనస్సే. ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము. ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది గాని స్థిరమైనటువంటిది కాదు. దీని స్వభావమే ఇంత. ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు. కనుక అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు. ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములు. ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు. ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడాను మానసికం చేతనే చేస్తున్నారు. ఈ మనో సంబంధమైన సాధనలన్నీ కూడాను కేవలము అనిత్యములైనటువంటివి. సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు. జ్ఞానము, జ్ఞాని, జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు. ఇది ఉన్నదంతా ఒక్కటే. అనాత్మభావం దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది. కనుక నీవు సాధన చేయి తలంచినప్పుడు ఆత్మభావంనే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్నా అది నిజమైన సాధన. అట్టి విశ్వాసం లేక ఎన్ని రకమైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా మనోకల్పితముల యొక్క ప్రభావమే. సూర్య వేడిమి చేత ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. అదే విధంగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి యొక్క మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి. కనుక ఆత్మను అడ్డు చేయనది మనస్సే. ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి? కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు. మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి. వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది? ఇది సాధ్యమే కాదు. క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి. కనుక ఈ స్వార్థం అనేటువంటిదే మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది. ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సలుపుతున్నారు. వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది? వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము. కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి. వ్యక్తి ఎందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి. పవిత్రమైన భావాలు వ్యక్తి ఎందు అభివృద్ధి గావించుకోవాలి. వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది. సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొంది. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైన శక్తిగా మనం మార్చుకోవాలి. ఎన్ని చదువులైనా చదవచ్చు, ఎన్ని పదవులైనా ఏలవచ్చు, ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు, ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు, ఇవన్నీ శాశ్వతమా? తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించినాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే. తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు. ఇది కాదు మనం చేయవలసిన ప్రయాణము. మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి. బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది. ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖదుఖములు మనకు తప్పవు. ఎంతో దూరం మనం పోనక్కర్లేదు. నిద్రలో మనకు ప్రపంచము లేదు. ప్రపంచము లేనప్పుడు మనసు లేదు. మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు. ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం. కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదట మనసును అరికట్టాలి. మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి, ఆ వైపున నడిపించాలి. అదే నిజమైనటువంటి సాధన. అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం. మనసును మార్చుకోవాలి మొట్టమొదట. మనసు మారక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు. గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి. అవి సద్గుణములుగా మారాలి, దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి. ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు. పూర్ణిమ అనగా ఏమిటి? అనగా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండటము. ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తన లోపల లీనమైపోవటము. కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి. అరిషట్ వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మద మత్సరము. ఈ 6 ఎందును 2 తమో గుణము, రజోగుణము. ఇవి 8 మదములు, కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము, తపమలము, సత్యమలము, కులమదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు. ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటుందో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితే అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాం. అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారమవుతాం. అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు. ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు. గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు. ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు. శిష్యులు త్యాగం చేస్తున్నారు, గురువులు పోగు చేసుకుంటున్నారు. కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది. మానవుని ఎందుకు నువ్వు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తూ ఉంటుంది. ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గర పోయి మంత్రోపదేశం చేసుకోవాలి. ఏమిటి ఈ మంత్రోపదేశములు? నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము. నీ మంత్రం నీ చోటనే ఉంటుంది. నీవే మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడు. నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము. అదే సో హం సో హం అదే మంత్రం. నేనే అది, అదే నేను, నేనే అది, అదే నేను, అదే మంత్రం. ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రము. తంత్రమేమిటి? నీ హృదయమే ఒక తంత్రము. ఈ మంత్ర యంత్ర తంత్రమును నీవే అయి ఉంటుండి నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు, ఎంత అజ్ఞానుడవు. ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా? అసాధ్యము, అసాధ్యము, అసాధ్యము. నీ గురువు దైవం ఒక్కడే, ఆ గుణాతీతుడు అతను ఒక్కడే, రూపరహితుడు అదొక్కడే. అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానమనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతనొక్కడే. అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే. వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించు గావించగలరు? అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు? తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా? కనుక నీవు గురువుల కోసం నీవు వెతకనక్కర్లేదు. ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో. ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు. నేనే ఆ ఆత్మ అనేటువంటి విశ్వాసం అభివృద్ధి పరచుకో. అదే నిజమైనటువంటి యొక్క బోధ. మర్మమైన మనుషంశములో మనసే వారికి గురుడండి. ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం. కానీ ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు. మనోమయమైనటువంటి మానవునికే తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి. మనోమయమైనటువంటి వాడికి ఇవన్నీ కూడా బంధంలో. మనోతీతమైనటువంటి, అతీతమైనటువంటి వాడికి ఏది లేదు, సర్వం ఒక్కటే. అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది. ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము. ఈ గురు పౌర్ణమి వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం. కానీ నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన. నిజ గురువులు దీనిని ఆశించరు. ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు. కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులను పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆ యొక్క స్థితిని పోవటమే సరియైనటువంటి గురుత్వం. అయితే ఈ శ్రవణ మన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి, కొన్ని సాధనలు సలపాలి. అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు. నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి. గురే లేని వాడికి గురువేమి చేయగలడు? గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి. నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. పూలు సూది దారముంది పుష్పమాల తానగున, కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా. ప్రణతి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగున, దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా. స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున, దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా. కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే. కనుక నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు. బోధించడమే కాదు, సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు. సర్వత పాణిపాదం, తర్వతో వచ్చే శిరోముఖం, సర్వత శృతిముల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు, పోయేదెక్కడికి, వచ్చేదెక్కడికి, ఇచ్చేదెక్కడికి. తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికో వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం. ఇవి అల్పభావముల యొక్క స్వభావమే. దైవము సర్వత్రా ఉన్నది, నీవే దైవము. ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు. కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు. బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నానని భావిస్తున్నావు. కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం. కానీ కదిలేది మేఘాలు. మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. కాదు కాదు, సర్వము మనందే ఉంటున్నది. తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్నవాడవుతాడు. స్వయంకృత అపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం, మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం. కనుక ఈ మనోదేహమనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు. ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపుడిగా మారుతారు. కేవలం మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు. సత్యాన్ని గుర్తించి వర్తించాలి. ఒక్కటి ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి. ఆ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది. ప్రేమ లేకుండా మనం దేనిని పొందడానికి వీలు కాదు. కాన ప్రేమతత్వాన్ని మనము ప్రేమగా మార్చుకోవాలంటుంటే ప్రేమతోనే మనం మారాలి. ఇది కేవలం మనోభావాన్ని దూరం గావించుకోవాలి. ఇట్టి నిజతత్వాన్ని మీరు గుర్తించుకుని ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇంద్రియం మనం కాదు, అంతఃకరణ మనం కాదు. ఇదంతా భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి. వీటిని సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగం ఏ రీతిగా? దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది. కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురు పౌర్ణం కోసం మనం కాచుకోనక్కర్లేదు. క్షణమును కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి. విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి. అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి. ఇదే నిజమైనటువంటి సాధన. అంతేగాని ప్రొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు. సాక్షాత్కారం అంటే ఏమిటి? సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింత, అదే సాక్షాత్కారం. సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. సర్వ వేళ ఎందుకును నేను ఆత్మతత్వాన్ని అని భావించుకోవటమే సాక్షాత్కారం. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి? తనను తాను గుర్తించుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ అనగా ఇక్కడ రెండు, దేహం అనేది ఒకటి, ఆత్మ అనేది ఒకటి. ఈ దేహం అనిత్యమైనటువంటిది, ఆత్మ సత్యమైనటువంటిది, ఇది ఏకమైనటువంటిది, అదే నా యొక్క స్వరూపము. ఇది దేహం నేను కాదు. ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది. కనుకనే స్వభావం ఈ స్వభావం, స్వ ఆత్మ, ఆత్మభావమే స్వభావం. కాని నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం. తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం. తప్పులు చేసే నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం. మానవుడు తప్పులే చేయకూడదు. ఏదో తెలిసో తెలియక నువ్వు తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి. ఈనాడు పశువులమని అనిపించుకుంటున్నారు. పశువు అనగా ఏమిటి? పశ్యతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిదే పశువు. మానవుడు అంతర్దృష్టి కలగాలి కావాలి. అన్ని బయట పోతుంటే ప్రయోజనం లేదు. కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరివిత్తనే. ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఏది జరిగినా తద్వారానే జరుగుతుండాలి. కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి. ఈ శ్రవణ మనన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ నాలుగు ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి. ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు. అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి. ఇతరుల ఎందుకు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా? కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే. మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు. దోషమనుకున్నప్పటికీ నీ దృష్టిలో అది దోషరహితంగా నీవు భావించు. ఇలాంటి సద్భావములు, పవిత్రమైన భావములు మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం. ప్రేమ స్వరూపుల సర్వుల్ని కూడా మనం సేవించాలి. మనము ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించటం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి. ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. ఇది అప్పటికప్పటికి ఉట్టిపడేటువంటిది కాదు. ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. మనం నడచడానికి ఎంత అభ్యాసం చేశాం, మాట్లాడటం ఎంత అభ్యాసం చేశాం, తిరగడం ఎంత అభ్యాసం చేశాం, ఇది కూడా అంతే. అభ్యాసం చేస్తూ ఉంటుంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఆ శాంతి మనకు లభిస్తుంది. ఒక్క తుచ్చమైనటువంటి బిఏ ఎంఏ చదువుకోవాలనుకుంటే ఎంత కష్టపడుతున్నారు, ఎంత అభ్యాసం చేస్తున్నారు. శృణ్వంతు విశ్వే అమృతపుత్రః, నీవు అమృతపుత్రుడవు అనేటువంటి యొక్క ఈ డిగ్రీని మనం తీసుకోవాలంటే మనం ఎంత అభ్యాసం చేయాలి. కనుక మనం ఆత్మస్వరూపము అనేటువంటి ఒక దీనిని మనం పొందాలి. నేను పాపిని అని కాని, నేను బలహీనుడని కాని, నేను ద్రోహిని కాని, ఇలాంటి తుచ్చ పదమును మనం ఏమాత్రము ఉపయోగించుకోరాదు. ఇవన్నీ బలహీనత యొక్క లక్షణాలు. నేను ఇంత పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా, నాకు ఆ శక్తి ఉన్నదా అని ఏమాత్రము సందేహించరాదు. ఆ విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు. కనుక నీ వేదాంతము నాయమాత్మ బలహీనే లభ్యః. నీవు ఆత్మ బలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి. నాకు లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది. నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి. ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం. ఈ అల్ప సుఖములు ఎంతకాలం? ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివే. ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో. నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు, అతనే ధన్యుడు, అతనే సర్వత్వాన్ని కూడా అందుకోగలిగినటువంటి అర్హుడు. లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు, కానీ ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క తత్వంతో మనం ఉండాలి. కనుక మన జీవితము భగవత్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు. తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి. అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు. ఉత్తర ప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది, ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడాను దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది. పది మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం. ఆమె మిత్రులందరూ కూడాను ఆమెను హాస్యం చేసేటువంటి వారు. నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల ఉంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పిన అనేటువంటి వారు. నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె. అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర అస్త్రముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు. అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు. ఇది సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది. కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి. అందుకోసం ఈ వేదం నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం నందే నిజమైన మనకు యోగం ఉంది. శారీరకంగా సేవ చేయాలి, మానసికంగా సచ్చింతను సల్పాలి, ధనరీతిగా త్యాగం చేయాలి, దరిద్రులను పోషించాలి, విద్యా వైద్యాలయములు కట్టించాలి, బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలచాలి. అదే నిజమైనటువంటి యొక్క జీవితం. అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం. దీనికోసం మనం పుట్టలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి. ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందుకును తోడ్పడి ఎందుకును మన కర్మలను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి. ఏది చేసినా దైవభావంతో మనం చేయండి. దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు. స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు. నీ నిమిత్తమే నీవు తపస్సు చేయటం ఒక పాపమే. ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది. ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు. పరార్థంలో మనం ప్రవేశించాలి. నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి. కనుక మనం స్వార్థపరులు కాకుండా పరార్థ భావాన్ని పెంచుకుని పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది. నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు. సమాజం వరకు మనం ప్రవేశించాలి. సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది? కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు? నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి. కాబట్టి సమాజక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి. అదే విశాలమైన హృదయము, అదే విశాలమైన భావము. ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది. కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత కర్మలను పవిత్రం గావించుకోవాలి. అదే శ్రవణ మనన నితిధ్యాసలు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 1990 గురుపౌర్ణమి సందర్భంగా జూలై 7వ తేదీనాడు భక్తులకు ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ ఉపన్యాసంలో స్వామి మన ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగపడే మంత్రం, యంత్రం, తంత్రం గురించి వివరంగా చెప్పారు. ఈ మూడూ కూడా మన దేహంలోని ఉన్నాయంటూ, సోహం అసలైన మంత్రం, మన దేహమే యంత్రం, మన హృదయమే తంత్రం అని చెప్పారు. మనం అనవసరంగా సమయాన్ని, ధనాన్ని, శక్తిని గురువు కోసం వెతుకుతూ వృధా చేసుకోకూడదని చెప్పారు. మనకి సన్మార్గాన్ని చూపే గురువు భగవంతుడేనని, తాను మనలోనే ఉన్నాడని స్వామి ప్రకటించారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: విద్య అనగా కేవలం గ్రంథపరిచయమేనా, డిగ్రీలు సంపాదించటమేనా? దీని ద్వారా ఉద్యోగాలు సంపాదించటం విద్యాగునా? కాదు కాదు, విద్య అనగా మానవత్వాన్ని అర్థం చేసుకోవటం. విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం, పొట్ట కోసం విద్య కాదు. విద్య అనేది మొదటి తలకు చేరాలి, తల నుండి హృదయానికి రావాలి, హృదయం నుండి చేతిలోనికి రావాలి. దానినే EHV అన్నారు. కాని నేనొప్పుకోను, దానికి 3HV అంటాను. హెడ్, హార్ట్, హ్యాండ్. ఈ విషయాన్ని మనం తలలో ప్రవేశపెట్టుకోవాలి. ఇక్కడ డిస్క్రిమినేషన్ చెయ్యాలి. అది మంచినా లేదా చెడునా, తప్పా లేదా ఒప్పా అని విచారించాలి. ఒకసారి నీ మనసుకు నమ్మకం కలిగినట్లయితే నీవు హృదయానికి చేర్చుకోవాలి, అదే కాన్షియన్స్. అప్పుడు నీవు క్రియలో ప్రవేశించాలి. ఏమిటి తలుస్తావో దానిని క్రియలో ప్రవేశపెట్టడం చాలా దోషం. ఏమిటి తలుస్తావో దానిని డిస్క్రిమినేషన్ చెయ్యాలి. తరువాతనే డ్యూటీలో ప్రవేశించాలి. ఈ మూడింటి ఏకత్వమే నిజమైన మానవత్వం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఎంతో దయతో వేసవిలో పుట్టపర్తిలో ఉండే వేడిమి వల్ల తమను దర్శించుకోవటానికి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొడైకెనాల్లోని సాయి శృతి మందిరానికి, అలాగే వేసవి తరగతుల సమయంలో బెంగళూరులోనూ ఉండి మళ్లీ కాస్త చల్లబడ్డాక తిరిగి పుట్టపర్తికి వచ్చేవారు. ఒక మే నెలలో ఉదయాన స్వామి సాయి శృతి హాల్లో సింహాసనాధీశులై ఉన్నారు. అలా స్వామి కొడైకెనాలకు వెళ్లే సమయంలో కొందరు విద్యార్థులను, అధ్యాపకులను కూడా తీసుకెళ్లేవారు. వారి అదృష్టాన్ని మాటల్లో చెప్పలేం. ఆ రోజున స్వామి హాల్లో ఆసీనులై ఉండగా భక్తులు, విద్యార్థులు, అధ్యాపకులు అంతా ఉదయమే అల్పాహారం ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే అది ఎంతో ఉత్సాహభరితమైన సమయం, ఎంతో అపురూపమైన అవకాశం. స్వామితో ఇష్టాగోష్ఠి. అప్పుడు స్వామి విద్యార్థులతో, నా ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పిన వారికి ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తాను అని చెప్పారు. అంతే, అక్కడున్న అందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ స్వామి అడగబోయే ప్రశ్న గురించి ఉత్కంఠ మొదలైంది. స్వామి పురాణాలలోని కొన్ని ప్రత్యేకమైన పాత్రలు లేదా సంఘటనలను గురించి విద్యార్థులను ప్రశ్నిస్తారు. కాని ఆ రోజు స్వామి అడిగిన ఆ ప్రశ్న చాలా విలక్షణమైనది, ఎంతో విశిష్టమైనది. స్వామి తనను తాను చూపిస్తూ విద్యార్థులతో, నేను ఎవరు అని ప్రశ్నించారు. ఏముంది, పిల్లలంతా సవినయంగా, ఆనందంగా, ముక్తకంఠంతో భగవంతుడు అని చక్కగా చెప్పారు. అయితే విద్యార్థులకు ఆ ప్రశ్న చాలా సహజమైనదిగాను, సింపుల్గాను అనిపించింది. కాని స్వామి చిరునవ్వు నవ్వుతూ, సరియైన జవాబు కాదు అన్నారు. పిల్లలంతా ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డారు. కాస్త తెలివైన అబ్బాయి ఎంతో అణుకువతో, స్వామి, మీరు శివశక్తి స్వరూపులు అన్నాడు. ఇది సరియైనదేమో అన్నట్టు పిల్లలంతా స్వామి రెస్పాన్స్ కోసం ఆదుర్దాగా ఆరాటపడ్డారు. స్వామి ఎంతో మృదువుగా చిరునవ్వులు చిందిస్తూ, సరియైన జవాబు కాదు అన్నారు మళ్ళీ. ఆ లీలామానుష వేషధారి అయిన సత్యసాయి చమత్కార దివ్యలీల చిన్ని చిలిపి కృష్ణుణ్ణి తలిపించింది అక్కడున్న వాళ్లందరికీ. కాస్త ధైర్యం గల విద్యార్థి లేచి, మీరు శ్రీకృష్ణ భగవానుని అవతారం స్వామి అన్నాడు.

ఆమె ఈసారి చిరుదరహాసం కాకుండా కాస్త పకపకా నవ్వి, మళ్లీ సరియైన జవాబు కాదు అనేశారు. ఇంకా ఒక చిరకాల భక్తులు వెంటనే, స్వామి మీరు సర్వదేవతాస్వరూపులు స్వామి అన్నారు. మళ్లీ అదే సమాధానం స్వామి దగ్గర్నించి, సరియైన జవాబు కాదు అని. దాంతో అక్కడ ఉన్న ప్రతి మనసు ఆరాటపడింది. స్వామి అడిగే ప్రశ్నకు సరియైన జవాబు ఏమిటో తెలుసుకోవాలని. ఒక భక్తుడు ఎంతో వినయంగా, స్వామి మీరు ఎవరో మాకు తెలియచేయండి అని అభ్యర్థించాడు ఎంతో నమ్రతతో. అప్పుడు స్వామి చెప్పిన ఆ సమాధానం ఏంటో తెలుసా? భగవాన్ తమ ప్రశ్నకు స్వయంగా ఇచ్చిన సమాధానం, నేను నేనే అని. అక్కడున్న ప్రతి భక్తుని మనసు విచిత్రంగా స్పందించింది ఆనందంతో. హాలులో ఉన్న ఆ వాతావరణం అనిర్వచనీయం. కాని స్వామి మాత్రం గంభీర స్వరంతో ఇచ్చిన సమాధానంతో అదే గాంభీర్యంతో ఉండటం చూసి ఇటు విద్యార్థులు భక్తులు కూడా ఒక్క నిమిషంలో స్వామి తెలిపే వివరణ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. స్వామి ఇచ్చిన వివరణ ఏంటంటే, సర్వమునకు నేను ఆధారము. ఈ నేనును అది ఇది అని వ్యవహరించడం ద్వైతభావంతో కూడినది. నేను నేనే అని చెప్పడం అద్వైతము లేక ఏకత్వ భావన. ఇదే పరమసత్యము. ఈ నేను అనే తత్వమే భగవంతుడు, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, రామ, కృష్ణ, అల్లా, యెహోవా అనే వివిధ నామాలతో వ్యవహరింపబడుతోంది. అవతారతత్వము మర్మగర్భమైనది మరియు నిగూఢమైనది. ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేరు. అవతార పురుషుడెప్పుడూ మానవాళికి ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలి ఉంటాడు. ఇప్పుడుగాని లేక భవిష్యత్తులోగాని మానవాళి అంతా ఏకమై వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసినా, అన్వేషించినా కాని నా నిజతత్వాన్ని మీరు గ్రహించలేరు అని భగవాన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అవతారమూర్తి తన భూత భవిష్యత్తులతో పాటు సకల జీవరాశుల భూత భవిష్యత్ వర్తమాన జీవితముల ఎరుకను కలిగి ఉంటారు. అయితే మానవునికి తన భూత భవిష్యత్ జీవితములను గురించి తెలియదు. చివరకు తన వర్తమాన జీవితంలో ముందు జరగబోయేదేమిటో కూడా అతనికి తెలియదు. అటువంటిది మానవుడు అవతారతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలడు? నేను ఎటువంటి తీవ్ర అన్వేషణలకు అతీతుడను, ఎట్టి కొలమానములకు అందటివాడను. నా దివ్య ప్రేమతత్వమును గుర్తించి ఏ కొద్దిగానైనా ఆ ప్రేమను అనుభవించినవారు మాత్రమే నా దివ్యతత్వమును అణుమాత్రంగానైనా తెలుసుకునే అవకాశముంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి సత్యాన్నే వెల్లడి చేశాడు. దేవగణములు, మహారుషులు సైతం నా మూలాధార తత్వాన్ని గ్రహించలేరు. సమస్త దేవతలకు, ఋషులకు కూడా నేనే ఆధారం. ఓ అర్జున, ప్రాణికోటి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నీ నాకు తెలుసు, కాని నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని తెలిపారు స్వామి.

రచయిత నాటక రచయిత అయిన ఆర్నాల్డ్ షుల్మన్ కి అతడు స్వామిని మీరు భగవంతుడా అని సూటిగా అడిగిన ప్రశ్నకు, ఒక చీమ సముద్రపు లోతును కొలవగలదా, ఒక చేప ఆకాశం యొక్క స్వరూపాన్ని కనుగొనగలదా, నేను భగవంతుడినే, అది సగం నిజం, నీవు కూడా భగవంతుడివే, అది పూర్తి నిజం అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో, నన్ను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించడం కంటే నీవెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, నిన్ను నీవు తెలుసుకుంటే నన్ను గురించి తెలుసుకోవచ్చు అన్నారు స్వామి. అన్ని అవతారముల వలే శ్రీకృష్ణుడు కూడా తన అవతారతత్వాన్ని గురించి చుట్టూ ఉన్న ప్రజలు తాను వెల్లడించే వాస్తవాలను ఎంతవరకు అంగీకరించగల స్థితిలో ఉన్నారో పరీక్షిస్తూ మెట్టుమెట్టుగా కొద్ది కొద్దిగా క్రమక్రమంగా తెలియచేస్తూ వచ్చాడు. ప్రస్తుత అవతారంలో కూడా స్వామి అలాగే చేశారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దివ్యత్వ చిహ్నాలు, లీలలు, మహిమలు, అవతార పురుషుల దివ్యతత్వాన్ని జనబాహుళ్యానికి తెలియచేసే నిమిత్తమే సాయిబాబా ఎవరో మరొక సాయిబాబా మాత్రమే సమగ్రంగా తెలుసుకోగలరు. అంతేకాదు, స్వామి ఈ సందర్భంగా నా గురించి నేను చెప్పకపోతే మరెవరు చెప్పగలరు అని కూడా తిరిగి మన్నే ప్రశ్నించారు. 1968 జూన్ మాసంలో స్వామి బొంబాయిలో ఉన్న సమయంలో నవ్కాలనే గుజరాతీ పత్రికా సంపాదకుడు స్వామి చేసే మహిమలను గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎంతో దయతో సమాధానమిచ్చారు. అతను ఇలా అడిగాడు, మీరు ఈ దివ్యశక్తులను ఎప్పటినుంచి ప్రకటిస్తున్నారు అని. అప్పుడు స్వామి చెప్పారు, నా బాల్యం నుంచి. బడిలో నా చుట్టూ చేరిన పిల్లలకు నేను చాక్లెట్లు, గోళీలు, ఇంకా కొన్ని వస్తువులు సృష్టించి ఇచ్చేవాణ్ణి అని చెప్పారు. అతను, బాబా, ఏ వయస్సులో మీకు ఈ శక్తి సంక్రమించింది అని అడిగాడు. అందుకు స్వామి, నా పుట్టుక నుంచి అని చెప్పి కొన్ని క్షణాలు ఆగి, అంతకు పూర్వం నుంచే అన్నారు. అప్పుడు అతను, అంటే మీరు చెప్పేది అంటూ ఆశ్చర్యపోయాడు. స్వామి, అంటే నేను చెప్పేది నా జన్మను నేనే సంకల్పించుకున్నాను. సామాన్య మానవులు తమకు కాబోయే భార్యను కాని భర్తను కాని ఎంచుకోగలరు. రామకృష్ణ అవతారములలో కుమారుడే తన తల్లిని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ అవతారముల ఆవిర్భావము కూడా సర్వులపై ప్రేమను వర్షించడానికి, ఆ ప్రేమ ద్వారా ధార్మిక జీవనాన్ని పెంపొందించడానికి. విద్యార్థిగా బాల్యంలో సత్యం తన తోటి విద్యార్థులకు ఎన్నో వస్తువులు తన సంచి నుంచి తీసి పంచిపెడుతుంటే వాళ్లు ఎంతో ఆనందంగా ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉండేవారు. వాటిలో చాలా వస్తువులు ఆ ప్రాంతంలో దొరికేవి కాదు, నీకివన్నీ ఎక్కడినుంచి వస్తున్నాయి సత్యం అని వాళ్ళడిగితే, నా ఆధీనంలో ఒక గ్రామదేవత ఉంటుంది, ఆవిడ నేను ఏది కోరితే వాటినిస్తుంది అని ఎంతో సహజంగా స్వామి జవాబిచ్చేవారు. ఆ జవాబుతో అందరూ తృప్తిపడిపోయేవారు. ఆనాడు ఆ విధంగా వారు అర్థం చేసుకుని అంగీకరించే రీతిలోనే వారికి సమాధానం చెప్పేవాడిని అని స్వామి ఒకానొక సమయంలో వెల్లడించారు కూడా. కేవలం తిండి తీర్థాదులు, భౌతిక సుఖాలలోనే తమ జీవితాలకు క్షేమము, భద్రత ఇమిడి ఉన్నవని అజ్ఞానంలో మునిగి దయనీయ స్థితిలో ఉంటూ నిగూఢము, అత్యంత వైభవోపేతము, ఉన్నతము అయిన, శాశ్వతము అయిన అమృతత్వ స్థితి అంటూ ఒకటి ఉన్నదనే ఎరుకలేని సమకాలీన జనాన్ని నునులేత వయస్సులోనున్న ఈ అవతారమూర్తి విశేష శ్రమకోర్చి తమ దివ్యతత్వాన్ని మరియు అవతార కార్యక్రమాన్ని గురించి, తాను చేసే సత్య ప్రకటనలను స్వీకరించగల మానసిక స్థాయికి ఎదిగేటట్లు తీర్చిదిద్దారు. అయితే ఇంతటి శ్రమను, వేదనను స్వామి ఎందుకు అనుభవిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే, అది స్వామి తనంతట తాను మానవజాతి ఉద్ధరణ కొరకు చేపట్టిన అవతార కార్యక్రమం కావడం వల్లనే. ఈ విషయాన్ని గురించి స్వామి ఒకసారి, నేను నటరాజును, ప్రప్రథమ నాట్యాచార్యుడను, ఈ విశ్వ నృత్యములో మీకు ఒక్కొక్క అడుగును నేర్పడంలో నేను పడే శ్రమ, ఆవేదన నాకొక్క

జణు దిమితాం కడతక తరగతం దిత్తది తణ జణు దిమితాం కడతక తరగతం దిత్తది తణ జణు దిమితాం తక దిక్కు తది గిన్నత్వం తక్క తజ్జం తద్దిం గిన్నత్వం తాం తదజ్జం తద్దిం గిన్నత్వం తది తదజ్జం కడతక తరగ

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 19వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

కృష్ణ జన్మాష్టమి కూడా మందిరంలో ఎంతో వైభవంగా జరుపబడేది. ప్రార్థనా మందిరంలో మురళిని వాయిస్తున్నట్లున్న నిలువెత్తు కృష్ణ విగ్రహం ఉండేది. ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి నాడు బాబా ఆ విగ్రహానికి పట్టుధోవతి కట్టి బంగారు జరీ కండువా వేసి భుజాలపై కూడా బంగారు జరీ వస్త్రాన్ని చుట్టేవారు. ప్రతి సంవత్సరం కొత్త విగ్గు మార్చి కర్ణాభరణాలు కూడా మారుస్తూ ఉండేవారు. అంతేకాక భుజకీర్తులు, మణికట్టు వద్ద నగలు, నడుముకు పెట్టిన ఆభరణాలు ఎప్పటికప్పుడు అన్నీ కొత్తవి పెడుతూ ఉండటంతో అవి ధగధగా మెరుస్తూ ఉండేవి. 7-8 లేక అంతకంటే ఎక్కువ వరుసల్లో ఉన్న ముత్యాల సరాలు కృష్ణుని మెడలో వేసేవారు. విశాలమైన కృష్ణుని వక్షస్థలంపై ఆకాశంలో ఇంద్రధనుస్సుల ఆ ముత్యాల వరుసలు కాంతులు వెదజల్లుతూ ఉండేది. నిలయంలోని ఆవులను పరిశుభ్రంగా కడిగి ముఖమల్ బట్టలు వాటి మూపున కప్పేవారు. కొమ్ములకు ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులు వేసేవారు. పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి మెడలో గంటలు కట్టేవారు. సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని అలంకరించబడ్డ ఆవులు, దూడలతో సహా ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. బాబాతో పాటుగా భజన చేస్తూ అందరం అనుసరించేవాళ్లం. నిలయంలోని అన్ని దిక్కులా ఆ ఊరేగింపు సాగేది. ప్రతి ఇంటి ముందు ఇద్దరు కృష్ణులకు హారతి ఇవ్వబడేది. బాబాకు పూలదండలు సమర్పిస్తే వాటిని పొడవుగా ఉన్న కృష్ణ విగ్రహం మెడలో పడేలా వేసేవారు. భక్తుల ప్రార్థన్ని మన్నించి వారి వారి ఇళ్లలోకి వెళ్లి బాబా ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఆ రోజు అందరూ కృష్ణ భగవానుని పూజించి పాలు, వెన్న, మీగడ, పెరుగు నైవేద్యం పెట్టేవారు. గోకులం వరుసల్లోనూ, బృందావనం వరుసల్లోనూ ఉన్న అందరి ఇళ్లకు వెళ్లి వచ్చాక బాబా మా ఇంటికి వచ్చేవారు. నేను, మా అమ్మ, మా ఆవిడ, మా అమ్మాయి అంతా కూడా కృష్ణునితో కలిసి వచ్చే బాబా కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. మేము ఉంటుండే ఇల్లుకు ఏదో రిపేరు పని జరుగుతూ ఉండటం వల్ల మేము కొన్నాళ్లు బాబా ప్లిమత్తో పాటు గ్యారేజీలో గడపాల్సి వచ్చింది. నాకు కూడా ప్లిమౌత్ అనే మారుపేరు పెట్టి నాకు బాగా తిరుగుడు ఎక్కువైందన్న విషయం గుర్తు చేస్తూ ఉండేవారు. బాబా గ్యారేజీలోకి రాగాని అమ్మ ఆయనకు కప్పులో తీయని పాలు, చిన్న వెన్నముద్ద పెట్టింది. అమ్మని సంతోషంగా ఉంచమని బాబా ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. అందువల్ల తానీ అమ్మ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఆయన వేలు పాలలో ముంచి ఒక్క చుక్క నాలుకపై పడేలా వేసుకుని పట్టి గోకులంలో కుండల కొద్దీ పాలు, వెన్న, పెరుగు తిని ఉండటం చేత ఇప్పుడు నాకు పాలు తాగాలంటే ఇష్టం ఉండటం లేదు అంటూ తాను మొత్తం పాలు తాగకపోవడానికి సంజాయిషి చెప్పారు. పట్టి అంటే తమిళంలో మా అమ్మ అని అర్థం. బాబా ఆమెని అలా సంబోధించటం వల్ల అంతులేని ఆనందంలో తన్మయరాలైన అమ్మకు ఎదురుగుండా చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డ నీలమేఘశ్యాముడగు చిన్ని కృష్ణుని దివ్యదర్శనం లభించింది. అమ్మ తేరుకుని తెప్పరిల్లేలోగా బాబా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంకా దక్షిణం వైపున వరుసల్లో ఉన్న ఇళ్లన్నీ బాబా చుట్టి రావలసి ఉంది. శ్రీరామనవమి కూడా ప్రత్యేకమైన పండుగ రోజే. బాబా ఆ రోజున ఒకటి లేక రెండుసార్లు పుట్టపర్తి గ్రామంలోని శ్రీరామ మందిరానికి వెళ్లి అక్కడ గుమిగూడిన ప్రజల్ని అనుగ్రహించేవారు. సాధారణంగా ఆనాటి సాయంకాలం చిత్రావతి తీరానికి తీసుకువెళ్లి అక్కడ మా చేత భజన పాటలు పాడించటం, భజన చెరుగుతూ ఉండగా సీతారామాంజనేయ లక్ష్మణ విగ్రహాలను ఇసుక నుండి తీయటం చేసేవారు. ఒకసారి అలా తీసిన సీతారామ లక్ష్మణ హనుమద్ విగ్రహాలను ఒక పళ్లెంలో పెట్టి, ఈ విగ్రహాలు ఇలా విడివిడిగా ఎలా ఉండగలుగుతాయి, ఇవన్నీ ఒక్కదగ్గర చేరాలి అంటూ అదే ఇసుకలోనికి వేళ్లు జొనిపి తీసేసరికి నునుపుగా, సమతలంగా, నాలుగు కోళ్లపై నిలబెట్టి ఉన్న ఒక వెండి పళ్లెం బయటకు వచ్చింది. ఈ విగ్రహాలను పళ్లెం వద్దకు తెచ్చి రాముని ఇక్కడ ఉంచాలి అంటూ రాముని విగ్రహాన్ని పళ్లెంలో పెట్టగానే అది అక్కడ అతుక్కుపోయింది. అలాగే మిగిలిన విగ్రహాలు కూడా త్రికోణంగా ఉన్న బందులతో బిగించబడ్డాయి అద్భుతంగా. ఇంకా అద్భుతం వింత ఏమిటంటే
హనుమంతుని విగ్రహాన్ని ఈ మూడు విగ్రహాలు అంటే సీతారామ లక్ష్మణులు ఉన్న స్టాండుకు కొంచెం కిందుగా బిగించాల్సి వచ్చింది. బాబా సంకల్పం కావలసిన విధంగా ప్లేటుపై చిన్న క్లాంపుతో హనుమంతుని విగ్రహాన్ని తగిన ఎత్తులో సరైన స్థానంలో బిగించబడేలా చేసింది. పళ్లెంపై అద్భుతంగా బిగించబడ్డ ఆ విగ్రహాలను జాగ్రత్తగా మేము మందిరానికి తీసుకువెళ్లి అక్కడ వాటి ముందు మరికొన్ని గంటలసేపు భజన చేశాం. మేం చూసిన వింత దృశ్యం ఎంత అద్భుతమైంది! విగ్రహాలు కోళ్లతో ఉన్న ఒక పళ్లెం తిరిగి మళ్లీ ఆ విగ్రహాలను పళ్లెంపై సరిగ్గా క్లాంపులతో బిగించటం అంతా కేవలం బాబా హస్తస్పర్శతో అద్భుతంగా జరిగింది. ఇదంతా కూడా ఆయన ప్రాముఖ్యాన్ని మనకు తెలియజేయడానికి, మనల్ని ఆయన కార్ఖానా వైపు ఆకర్షించి ఆయన ప్రతిబింబాలుగా తీర్చిదిద్దడానికే కదా. వైకుంఠ ఏకాదశి, ఉత్తరాయణ పర్వదినం, ఉగాది, మహాశివరాత్రి, దీపావళి మొదలైన పండుగలు కూడా నిలయంలో జరుపబడుతూ ఉండేవి. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరువబడి ఉంటాయని పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ రోజున నది ఒడ్డున కూర్చుని మేవంతా భజన పాటలు పాడుతూ స్వామిని కొలిచేవాళ్లం. ఆ రోజున స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని ఒక పాత్రలో పట్టి మా అందరికీ ఆ అమృతాన్ని పంచేవారు. భజన జరుగుతూ ఉండగానే స్వామి చేతులు పైకి కిందకి కదుపుతున్నప్పుడు ఒక వింతైన సుగంధ పరిమళం వస్తూ ఆ చేతులు అమృతంతో తడిసి ఉండటం మాకు కనిపించేది స్పష్టంగా. మరికొద్దిసేపటిలో అమృతం స్రవిస్తుంది అనడానికి అది గుర్తు. బాబా తన రెండు చేతులు దగ్గరకు తెచ్చి నొక్కగాని వేళ్ల కొసల నుండి కప్పులోకి అమృతం స్రవించేది. ఒకసారి ఏకాదశి నాటి రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఆ ఇసుక ఒడ్డున దాదాపు 300 మంది భక్తులు కూర్చుని ఉన్నారు. మీరంతా నేలపై నా చుట్టూ కూర్చున్నారు. నేను కూడా మీ మధ్యన నేలపై కూర్చున్నాను. పాపం, మీలో చాలా మందికి నేను కప్పులో అమృతం నింపటం కనిపించడం లేదు అన్నారు బాబా. దగ్గర్లోనే కూర్చుని ఉన్న నేను వెంటనే ధైర్యం చేసి, స్వామి, మీరు నిలబడి రెండు చేతులు పైకెత్తండి, అప్పుడు ఆకాశం నుండి చక్కగా అమృతం ఉన్న పాత్ర మీ దోసిల్లోకి వస్తుంది. మేమంతా కూడా అలా పాత్ర రావటాన్ని చూడొచ్చు. మా అందరికీ సరిపడా అమృతం కూడా లభిస్తుంది అన్నాను. ఎందుకలా అన్నానంటే, మద్రాసులో కొద్ది రోజుల క్రితం కృష్ణ జన్మాష్టమి నాడు పైకి చాపబడి ఉన్న బాబా చేతుల్లోకి పక్కన చిలకలు చెక్కబడి ఉన్న ఒక అందమైన గాజుపాత్ర రావటం నేను చూశాను. ఆ రోజు బాబా శ్రీ హనుమంతరావు గారింట్లో ఉన్నారు. ఆ రోజు భజన కార్యక్రమం పూర్తి కాగాని మీకు మధుర నుండి ప్రసాదం తెప్పిస్తాను అని బాబా అనగానే ఆ పాత్ర మధురలో తయారు చేయబడిన మిఠాయిలతో నిండిపోయింది. కాబట్టి నా ప్రార్థన చాలామంది అనుకున్నట్లుగా విపరీతమైందేమీ కాదు. బాబా తన నిగూఢమైన సొంత అలవాటుతో నా కోరికకు వేరే విధంగా స్పందించారు. అలా కాదు, అమృతం మొట్టమొదటిసారిగా ఎలా పొందబడిందో ఆ విధంగానే సృష్టిస్తాను అంటూ ఇసుక కుప్ప నుండి తెల్లని కాంతులు వెదజల్లుతున్న శంఖాన్ని బయటకు తీశారు. ఆ శంఖం కుడివైపుకు తిరిగి ఉంది. అటువంటి శంఖాలు చాలా అరుదుగా లభిస్తాయి, కాబట్టి అవి చాలా పవిత్రమైనవి అని ప్రసిద్ధి. తరువాత లేచి నిలబడి అందరికీ కనబడేలా ఈ శంఖాన్ని పైకి ఎత్తి పట్టుకున్నారు. అంతే, ఆ ఖాళీ శంఖం నుండి ఒక వెండి పాత్ర అంచు వరకు నిండేలా అమృతం జలజలా స్రవించింది. హద్దులు మీరిన శుష్క సాంకేతిక పరిజ్ఞానం, హేతువాదం పట్ల ఆరాధన కలవారికి స్వర్గద్వారాలు మూయబడి ఉండవచ్చేమో కాని మాకు మాత్రం స్వర్గద్వారాలు తెరుచుకోవటం మేము గమనించాం. తరువాత మందిరంలో బాబా వందలాది భక్తులకు ఒక్కొక్క చెంచాడు అమృతం ప్రసాదంగా పంచారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి
భక్తుల రాక అంతకంతకూ అధికం కాసాగింది. అమృతం సృష్టించబడే దృశ్యాన్ని చూడటం కోసం, ఆ మధురమూర్తి సాన్నిధ్యంలో అనుగ్రహ వర్షంలో తడవటం కోసం భక్తులు ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం, మరొక సంవత్సరం కంటే ఆ పై సంవత్సరం అధికంగా రాసాగారు. మరొక ఏకాదశి పర్వదినాన మేమంతా చిత్రావతి ఒడ్డున గుమిగూడాము. కేవలం భజన పాటలు పాడటం వరకే కాకుండా మాకు బాబా ఆయా నామాలను ఎలా సరిగ్గా పలకాలో, రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్పుతూ అందరిదీ ఒకే స్వరంలా గానం సాగిపోయేలా మాకు సలహాలిస్తూ ఉండేవారు. బాబా పక్కనే కూచుని ఉండటం వల్ల బాబా కంఠమాధుర్యంలో పరవశించిపోతూ ఉండగా హఠాత్తుగా బాబా పాడటం ఆపేశారు. నీటితో ఉన్న వెండి పాత్రను చేతిలోకి తీసుకున్నారు. బహుశా దాహం వేసి పాట ఆపేశారేమో అనుకున్నారు అందరూ. కాని కారణం అది కాదు. పాత్రలోని నీరు ఇసుకలో పారబోసి పాత్రను సరిగ్గా తన ముందు ఉంచుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా ఒక్కసారి కూడా జరిగి ఉండకపోవడం వల్ల ఏం జరగబోతోందో అని ఆశ్చర్యంగా గమనిస్తున్నాను ఆత్రుతగా. ఇంతలో స్వామికి వెక్కిళ్లు రావటం గమనించాను. ముందు కొంచెం ఎక్కువ వ్యవధిలో, తరువాత చాలా తక్కువ వ్యవధిలో పెద్ద పెద్దగా వెక్కిళ్లొస్తున్నాయి. భజన మాత్రం ఆగకుండా తీవ్రంగా సాగిపోతూనే ఉంది. తటాలన వంగి ఖాళీ పాత్రను తీసుకుని నోటి వద్ద ఉంచుకున్నారు. అక్కడి గాలి అంతా ఘుమఘుమ పరిమళంతో నిండిపోయింది. చాలాసేపు గలగలమనే శబ్దంతో పాత్ర అంచు నిండేదాకా బాబా పెదవుల నుండి అమృతం స్రవించింది. మృత్యుంజయకరమైన ఆ దివ్యౌషధాన్ని జాగ్రత్తగా మందిరానికి చేర్చమని స్వామి నన్ను ఆదేశించారు. అత్యంత విలువైన ఆ దివ్యమైన బహుమానాన్ని ఒక్క చుక్క కూడా తొణికి కింద పడకుండా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాను. గరుత్మంతుడు మబ్బులు లేని నిర్మలమైన ఆకాశంలో మెల్లగా ఎగురుతూ దేవతలకు అమృతం అందించేవాడని పురాణాల్లో చదివాను. గరుత్మంతుడు పక్షి కాబట్టి అలా చక్కగా హాయిగా ఆకాశంలో ఏ అవరోధం లేకుండా ఎగురుతూ వెళ్లగలిగేవాడు. కాని ఇలా ఆతృతతో అమృతం త్వరగా పొందాలనే కోరికతో అసహనంగా మీద పడిపోతున్న జనాల మధ్య నుండి వెళ్లటం అంటే ఎంత ప్రయాస. కొద్దిమంది బలిష్టమైన వ్యక్తులు నాకు రక్షణగా గుండ్రంగా చుట్టి నడుస్తూ ఉండగా, 2 ఫర్లాంగులకు పైగా ఉన్న ఆ గులకరాతి బాటలో ఏదో విధంగా కష్టపడి తోవ చేసుకుంటూ ఎలాగో మందిరానికి చేరుకోగలిగాను. ఆ పవిత్రమైన పాత్ర ఆగమనం కోసం ఎదురుచూస్తూ మందిరంలో వేచి ఉన్న బాబా దగ్గరకు అతి కష్టం మీద జాగ్రత్తగా చేరుకున్నాను. బాబా తన హస్తచాలనంతో ఒక బంగారు చెంచాను సృష్టించారు. ఆ చెంచా టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి మధ్య సైజుగా ఉంది. పురుషులు స్త్రీలు వరుసగా వేరువేరు వరుసల్లో కూర్చున్నారు. కొంతవరకు అమృతం పంచాక పాత్ర ఖాళీ అవబోతుండగా స్వామి పాత్ర అంచుపై మెల్లగా తట్టారు చేతితో. మళ్లీ పాత్ర నిండుగా అమృతం ప్రత్యక్షం. అమృతాన్ని పంచటంతో పాటు స్వామి తన ఉపదేశామృతాన్ని కూడా పంచారు. జాగ్రత్తగా మెసలండి, ఈ అమృతం స్వీకరించిన నాలుకతో అనృతాన్ని పలకకండి అని బోధించారు. మధురాతి మధురం సత్యం అయిన అమృతం తొణికిన నాలుకపై ఇక అసత్యం ఎన్నటికీ చోటు చేసుకోకూడదన్నారు స్వామి. ఇటువంటి అద్భుతాలు జరిగినప్పుడు స్వామి ఏమి సృష్టించారు, ఎటువంటి వస్తువు, ఎంత పరిమాణం ప్రధానం కాదు. ఇక్కడ మన అంచనాలకు అందని అమూల్యమైన సారాన్ని అందించే దాని యొక్క మూలం ప్రధానం. చాంద్రమానాన్ని అనుసరించే లక్షలాది భారతీయులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ ఉగాది. ఆనాడు పంచేది తియ్యటి అమృతాన్ని కాదు, చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం మొదలైన షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడి. బాబా అప్పటికప్పుడు నీటిలో గుప్పెడు విభూదిని సృష్టించి కలిపి అందరికీ తాగటానికి ఇచ్చేవారు. రాబోయే నూతన సంవత్సరంలో కలగబోయే కష్టసుఖాలను విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ భక్తులు ఆ పవిత్రమైన తీర్థం ప్రసాదంగా స్వీకరించేవారు. ఉత్తరాయణ పుణ్యకాలం లేదా సంక్రాంతి పండుగ
సూర్యదేవుణ్ణి ఆహ్వానించే పండుగ. ఆ రోజు నుండి సూర్యుని గమనం ఉత్తరం వైపుకు సాగుతూ భూమిపై క్రమంగా వేడి పెరుగుతూ పగళ్లు దీర్ఘమవుతాయి. ఆ రోజున ఒకరికొకరు నువ్వులు చక్కెర ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ జరుపుకుంటారు. ఈ నువ్వు గింజల్లో నూనె శాతం అధికంగా ఉంటుంది. సంస్కృతంలో తైలము అనే పదానికి స్నేహము అని అర్థం. అంటే నువ్వులు పంచుకోవడం ద్వారా సోదరభావాన్ని పెంపొందించే స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. పండుగ రోజున బాబాను దర్శించుకోవడానికి వచ్చే గ్రామస్థులందరితో బాబా ప్రేమానురాగాలను పంచుకునేవారు. నిలయంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మరో పండుగ శివరాత్రి. బాబాయే పరమశివునిగా ఎంతో వైభవంగా జరుపబడుతుంది. శివరాత్రి పర్వదినానికి ఒక వారం రోజుల ముందు నుండి స్వామి గర్భంలో లోహపువి గాని రాతివి గాని లింగాలు పెరుగుతూ ఉండేవి. చాంద్రమానాన్ని అనుసరించి పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతి నిలయం అంతా ఎంతో ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తూ ఉండేది. రోజులు గడుస్తుంటే స్వామి ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూరా గులాబీ రంగు అంచుతో ధవళకాంతులు వెదజల్లే దివ్యమైన తేజస్సు వ్యాపించి ఉండేది. గర్భంలో లింగం పెరుగుతున్న విషయాన్ని స్వామి స్వయంగా ప్రకటించేవారు. నొప్పి అసాధారణంగా ఎక్కువగా ఉంటే ఒకటి కంటే ఎక్కువ లింగాలు పెరుగుతున్నాయని చెప్పేవారు. 1956 సంవత్సరం దాకా శివరాత్రి నాడు రాత్రంతా భజన జాగరణ ప్రార్థనా మందిరంలోనే జరుగుతూ ఉండేవి. కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న వేదికపై పులి చర్మంపై ఉన్న వెండి సింహాసనంలో స్వామి ఆసీనులై ఉండేవారు. గడియారం చిన్నముళ్ళు 8 వద్దకు చేరుకునేటప్పటికీ, అంటే 8 గంటల సమయం అయ్యేసరికి లింగం ఇక బహిర్గతం అవబోతున్నది అని సూచిస్తూ స్వామిలో కదలికలు ప్రారంభమయ్యేవి. ప్రతి సంవత్సరం బాబాకు ఎడమవైపున నీటితో ఉన్న వెండిపాత్ర పట్టుకుని నేను, వెలువడబోయే లింగాలను పెట్టడానికి వెండి పళ్ళాన్ని పట్టుకుని శేషగిరిరావు సిద్ధంగా నిలబడి ఉండేవాళ్లం. షిరిడీలో బాబా చిన్నతనంలో గోళీలతో ఆడుతూ ఒక లింగాన్ని మింగేశారుట. ఆ లింగం అనేకంగా వృద్ధి పొందుతూ ప్రతి సంవత్సరం ఇలా శివరాత్రి పర్వదినాన అనేక వేల మంది భక్తుల సమక్షంలో అందరూ గమనిస్తూ ఉండగా బాబా సన్నని గొంతునాళం నుండి వెలువడటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక సంవత్సరం వరుసగా 11 లింగాలు ఆవిర్భవించాయి. మరొక సంవత్సరం 9 లింగాలు వెలువడ్డాయి. ఆ 9లో ఒక లింగాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఆ లింగాన్ని శాస్త్రోక్తంగా మంత్రాలతో అభిషేకిస్తూ పూజిస్తున్నాం. ఈ లింగోద్భవం అనే అద్భుతం ప్రతి సంవత్సరం స్వామి ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతూ ఉండేది. చాలామంది కనబడే ఈ స్థూల భౌతిక ప్రపంచమే యథార్థమని, దాని ఉనికే సత్యము అనే వాదాన్ని వదలకుండా ఇటువంటి అద్భుతాలు జరగబోవటం జరపటం అసత్యమని వాదిస్తారు. ఈ లింగము బ్రహ్మాండమైన ఈ విశ్వానికి ప్రతీక అని, ఈ అండం భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఊపిరి పోసుకుంటుందన్న విషయాన్ని, తన నుండి లింగాన్ని ఆవిర్భవింపజేసి ఈ విశ్వమంతా తనలో ఇమిడి ఉండి అభివ్యక్తమవుతుంది అన్న సత్యాన్ని ధృవపరుస్తున్నారు. ఈ అద్భుతం అందరి హృదయాలను సాయియందు ఐక్యం చేస్తుంది. తరువాతి కాలంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శక్తి, ద్రవ్యము, తరంగాలు కణాలుగా కర్త కర్మగా పరిణమించేది లయించబడేది అంతా వివరిస్తూ లీయతే గమ్యతే ఇతి లింగః అన్న అర్థాన్ని, సృష్టి పరిమాణాన్ని సృష్టి లయాన్ని కూడా సూచించే విధంగా అవగాహన కల్పిస్తూ స్వామి సంకల్పం లింగాలను సృష్టించేది. పరమోత్కృష్టమైన శాంతిని ప్రసాదించే ప్రశాంతి నిలయానికి చేరుకున్న పరిస్థితులన్నీ వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోతుంది. నిలయంలో కాపురముండే అదృష్టం సౌభాగ్యం పొందగలిగిన మాకు ప్రశాంతి నిలయంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. భిన్న భిన్నమైన మనస్తత్వాలతో దూరదూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారిని ఒక దగ్గర ప్రశాంతి నిలయంలో చేర్చి
రకరకాల సువాసనలు వెదజల్లే పువ్వులతో కూర్చబడిన అందమైన పూలగుచ్ఛంగా తయారు చేశారు. ప్రతి కుటుంబం ఒక విభాగంగా వృత్తాకారంలో కూర్చుని ప్రతి ఇంటి నుండి తయారు చేసి తీసుకువచ్చిన రకరకాల వంటకాలను మధ్యలో ఉంచుకుని వెండిల రాత్రుల్లో సరదాగా విందు భోజనాలను స్వామి ఏర్పాటు చేయించేవారు. ప్రతి కుటుంబంలోని అమ్మ తాను తెచ్చిన వంటకాన్ని అందరికీ వడ్డించేది. వంటపాత్రల మూతలు తీసి చూసి అది అందరికీ వడ్డించడానికి సరిపోవని అనిపిస్తే, స్వామి వంటపాత్రను నా చేతికివ్వండి, నేను వడ్డించడం మొదలు పెడితే వంటకం అక్షయమవుతుంది అంటూ తానే అందరికీ వడ్డించేవారు. ఈ బాధ మా అమ్మకు కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్పలేదు. అమ్మ చేసి తెచ్చిన వడలను అప్పడాలను అక్షయం చేసి స్వామి స్వయంగా వడ్డించాల్సి వచ్చింది. మార్క్ ఇలా అన్నాడు, వారి హృదయాలు కరడుగట్టి ఎంతో కఠినమైనవి కావడంచేత వారు జరిగిన అద్భుతాన్ని గ్రహించలేకపోయారు. జీసస్ రొట్టెను ఐదు భాగాలుగా చేస్తే అక్కడ భుజించిన వారు 5,000 మంది అయినప్పటికీ ఆ కఠినాత్ములు ప్రభువు లీలను గుర్తించలేకపోయారు. ప్రభువు అద్భుత లీలచే ప్రభావితులు కాలేకపోయారు. కాని క్రీస్తు శకం 1956లో పుట్టపర్తిలో మాకు ఆ తండ్రి ప్రదర్శించిన అద్భుత లీలలు ఆ తండ్రికి బిడ్డల పట్ల గల అవ్యాజమైన ప్రేమ కరుణలను తెలియజేస్తాయి. ఆ లీలలు ప్రకృతి స్వతసిద్ధమైన మార్పులేని నియమాలను ఉల్లంఘించటమూ తోసిపుచ్చటానికో ప్రదర్శించినవి కావు. అవి సహజంగా భగవంతుని యందు స్వతసిద్ధంగా అభివ్యక్తమవుతూ ఉండే అద్భుత మహిమ.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 19వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఏక పరమశా.

సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం. జగతికి జాగరణాలై ప్రగతికి అవతరణాలై లోకానికి అలంకరణాలై ప్రకృతికి శోభాయమానములై సుకృతికి రసస్ఫురణాలై భ్రాంతి హరణాలై భవసాగర తరణాలై భయభ్రాంతి హరణాలై శాంతి కిరణాలైన సత్యశ్రీ దివ్య చరణాలకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ఇచ్చట చేరినటువంటి సత్సంగమునకు నమస్కారములు. దసరా మహోత్సవ సందర్భంలో సాయినాథుని దివ్య సమక్షంలో శివరన్నవరాత్రులను తలుచుకుంటూ జరిపే ప్రసంగాలు నాటి పూర్ణచంద్ర కళా వైభవాన్ని నాకు మరొక్కసారి స్మృతి పథంలో మెరపింపచేస్తున్నది, తలపింపచేస్తున్నది. ఆంధ్రదేశంలో సాహితీ జగత్తులో శతావధానులుగా ప్రసిద్ధిగాంచిన వారు వేలూరి శివరామశాస్త్రి గారు. ఆ రోజుల్లోనే శతావధాని అంటే ఆలోచించండి. ప్రస్తుత తెలుగు భాషలో ఉన్నవారికి శాస్త్రి అనే పదాన్ని ఆ ఒత్తులు తప్పు లేకుండా రాయటం కూడా కష్టమేమో. అలాంటి సందర్భంలో వేలూరి శివరామశాస్త్రి ఎంత పండితులు, శతావధాని, వారు భగవాన్ గురించి ఒక మాట అన్నారు. ఎంత గొప్పగా అన్నారో దయచేసి ఆలకించండి. ఆ పద్యాలు చాలామంది విని ఉండరు, ప్రస్తుత తరానికి నూతనంగానే కనిపిస్తుంది. స్వామి గురించి ఒక మాట అన్నారు, ఎంత ఛాలెంజింగ్ గా అన్నారో, ఒక సవాలుగా అన్నారు ఆయన. మహాకవులు వాళ్ళ యొక్క కల్పన అలా ఉంటుంది. పిలిచిన పలికేడి దైవంబు కలడా అని సందియంబు కలిగిన ఎడలన్. నాయనా, పిలిస్తే వెంటనే పలికే దైవం భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడా అన్న సందేహం నీ మొహాలకు వస్తే వెర్రిమొహాలకి. పిలిచిన పలికేడి దైవంబు కలడా అని సందియంబు కలిగిన ఎడలన్ పిలిచి పరీక్షింపుడు. భగవాన్ గురించి పిలిచి పరీక్షించవయ్యా, ఒకసారి పిలు స్వామిని. పిలుపు హృదంతరము నుండి పెకలగవలయున్, నీ పిలుపునదే పెదవుల నుంచి కాదయ్యా, హృదయాంతరాళాల నుంచి పిలుపు రావాలన్నారు. పిలిచిన వెంటనే పలికెడి కలియుగ దయ్యం భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువులు. ఒకసారి పిలవడం మర్చిపోతామేమో అనుకుని స్వామి పిలవక మునుపే ముందే అక్కడ సిద్ధమై ఉంటారు. అలాంటి స్వామిని గురించి వేలూరి శివరామశాస్త్రి గారు మరొక పద్యం చెప్పారు, చాలా అందంగా చెప్పారు. తెలుగు భాషలో 52 అక్షరాలున్నాయి. ఆయన చెప్తూ అన్నాడు, తెల్లరే నాదు కవిత్వం అది, నా కవిత్వం ఉందే, ఎంతో రాశానయ్యా, మిగిలే 4 అక్షరాలుగా ఎన్ని గ్రంథాలు రాశాను, ఎన్ని పద్యాలు రాశాను, ఎన్ని కావ్యాలు రాశాను, చివరికి 4 అక్షరాలు మిగిలాయ్యా. ఇన్ని గ్రంథాలలో, ఇన్ని కావ్యాలలో 4 అక్షరాలుగా మిగిలెను. రసముల అన్నిట అలవా మేటి రసములు, అలవాలమ్మి మేటి రసము, నవరసములలో కల్లా మహారసము గొప్పదైనటువంటి కావ్యరసము, కావ్య కథా వస్తువు తెలియజేసేటువంటి 4 అక్షరాలు, 4 మిగిలాయి. ఏమిటి ఆ రసానుభూతి కలిగించే 4 అక్షరములు? అవి ఏవి? అవి ఏవి? సత్యసాయి అనునట్టివి, రసములన్నింటినీ కూడా తెలియజేసేటువంటివి 4 అక్షరాలయ్యా అన్నారు. పోని ఆ 4 ఉన్నాయా నాయనా కులాసగా అంటే మళ్లీ అంటున్నారు శివరామ శాస్త్రి గారు, ఆ 4 2 మిగిలేను. 52 అక్షరాలు మొత్తం ఆయన చివరికి 2 ఉన్నాయట. ఏవి అవి? సాయి సాయి సాయి అనునట్టివి, సాయి అనే 2 అక్షరాలే మిగిలాయట.
మరి అయ్యా శాస్త్రి గారు మిగిలిన అక్షరాలు ఏమైనా మిక్కిలి వర్ణములు చూర్ణములయ్యన్. చూర్ణం అంటే పౌడర్ అన్నమాట. పౌడర్ కింద చూర్ణం అయిపోయింది తతిమా అక్షరాలన్నీ కూడా. ఆ రీతిగా వేలూరు శివరాజ శాస్త్రి గారు భగవాన్ బాబా వారి గురించి చెప్పిన పద్యం ఎంతో ఆనందంగా ఉంటుంది. సాహిత్య సభలలో, దసరా మహోత్సవాలలో, అదే నిజంగా ఆ సాయి సన్నిధిలో శరణవరాత్రిలో వెళ్ళినటువంటి ఆ కథాకథన వైచిత్రి, ఆ కావ్యగానం నాకింకా స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నది. ఆనాటి మహాపండితులు, బహుభాషా కోవిదులు, రాజనీతిజ్ఞులు, భగవాన్ అంతరంగిక భక్తులు, బహుభాషా పండితులు, భగవాన్ బాబావారి ఉత్తర హిందుస్థాన పర్యటనకు నిమిత్తమాత్రులుగా నిలిచినటువంటి పొట్టివారు, గట్టివారు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు. ఆ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు సామాన్యులు కారు. వారి పేరు వినని వారు ఉండరు. ఒక్క విషయం చెప్తాను, చెప్పి వారి పద్యం తర్వాత వివరిస్తాను. భగవాన్ బాబావారు ఢిల్లీలో గోల్ఫ్ లింక్స్ లో ఉన్నప్పుడు అందరికీ దర్శనం ఇచ్చేవారు. ఎక్కడ స్వామి ఉన్నా అక్కడ కోలాహలం, కోలాహలం. ఆ జనం, ఆ లక్ష్మి కళే వేరంతే ఎక్కడున్నా అంతే. వేల వేల జనం వచ్చేసేవారు, లక్షలాది మంది ఢిల్లీలో స్వామిని చూడ్డానికి. ఆ ఢిల్లీలో లక్షలాది మంది వరుసగా క్యూలో వస్తున్నారు. ఆ క్యూలో వచ్చే వారిలో గవర్నర్ గా ఉండి మహారచయితైన బూర్గుల రామకృష్ణరావు గారు కూడా క్యూలో వచ్చేశారు. ఆయన మనకు క్యూలో రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, భక్తులకు అలాంటిది ఉండదు. అలా క్యూలోనే వరుసలోనే వచ్చేశారు. వచ్చాక స్వామి చూచి అన్నారు, చూడండి రామకృష్ణరావు, ఏమి నువ్వు క్యూలో వచ్చినావేమి, ఇట్లా వస్తున్నావేమి అన్నారు. ఇలా వస్తున్నావేమయ్యా, క్యూలో వస్తున్నావేమి అని. అప్పుడు రామకృష్ణరావు గారు స్వామి పాదాలకు నమస్కరించి అంటున్నారు, ఆ భక్తిలో లవలేశం మనకబ్బిన ఈ జన్మ చరితార్థమే. భగవాన్, మీ సమక్షానికి నేను గవర్నర్ గా రాలేదు స్వామి, మీ భక్తుడిగా వచ్చాను, అందుకే క్యూలో వస్తున్నాను అన్నారు. ఆయన రాసిన పద్యం వేల జనము వేమరు సేయక వేచియుందురు ఏ వేళను ఏ స్థలం ఏ స్థలమునకు వెళ్ళినను. వేల జనము వేలాది మంది వేచియుందు వేమరు చేయక వేచియుందురు. విసుగు విరామం లేకుండా అబ్బా స్వామి ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అలా వేచి ఉంటారండి. వేల జనము వేమరు చేయక వేచియుందురు ఏ వేళను. స్వామి అర్ధరాత్రి దర్శనం ఇచ్చినా సరే రెడీ అంతే, అక్కడే కూర్చుంటారు. స్వామి రావాలి, చూడాలి, కదలాలి అంతే. ఏ స్థలమునకు వెళ్ళినన్, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు ప్రజలంతా. స్వామి భక్తులు అలాంటి వాళ్ళు. ఎందువల్లయ్యా అలా దేనికి వేచి ఉంటారు? నీ కుటిలాలకాభ్రములు, నీ కుటిలాలకాభ్రములు లలనసేయు నీ ముఖ విలాసములు. ఎంత చక్కని పద్యం చూడండి. నీ కుటిలాలకాభ్రములు, కుటిలాలకాభ్రములు అనగా స్వామి యొక్క శిరోజములు, స్వామి యొక్క ముంగురులు. భగవాన్ వేదిక పైన కూర్చొని ఒక్కసారి ఆ ముంగురులను ఆ హస్తముతో సవరించుకుంటుంటే ఏమి ముచ్చట. స్వామి అర్ధరాత్రి దర్శనం ఇచ్చినా సరే రెడీ అంతే, అక్కడే కూర్చుంటారు. స్వామి రావాలి, చూడ కదలాలి అంతే. ఏ స్థలమునకు వెళ్ళినన్, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు ప్రజలంతా. స్వామి భక్తులు అలాంటి వాళ్ళు. ఎందువల్లయ్యా అలా దేనికి వేచి ఉంటారు?

నీ కుటిలాలక భ్రముల్ లలన చేయు. స్వామి, నీ ముంగురులు నీ ఉంగరాల జుట్టుని ఒక్కసారి నువ్వు తడువుకుంటూ సరి చేసుకుంటూ ఉంటే లలన చేయు. నీ ముఖ విలాసముల్ కనుగొను, నీ ముఖ విలాసాన్ని చూచేటువంటి భాగ్య లాలసుల్, మేమంతా భాగ్యవంతులం అయ్యా, మా అందరినీ పాలన సేతువు ఎల్లర, మమ్మల్ని రక్షించేవాడివి నీవు. కృపామతి దర్శన స్పర్శనాదులను, దర్శనం అనుగ్రహించి స్పర్శనాన్ని అనుగ్రహించి పాలన చేసేటువంటివి స్వామి. నీ కుటిలాలక భ్రముల్ లాలన చేయు, ముఖ విలాసముల్ కనుగొను భాగ్య లాలసుల్. అబ్బా, ఎంత పద్యం అలా రాయగలవారు, ఎవరున్నారు ఎవరున్నారు అనిపిస్తుంది. ఇదే సందర్భంలో దూపాటి తిరుమలాచార్య గారు కూడా చక్కని పద్యం రాశారు. ఇవన్నీ కూడా స్వామి సమక్షంలో ఆనాడు ప్రశాంతి విద్వన్మహాసభలో మహాపండితులు గానం చేసినటువంటి పద్యాలు. ఇవన్నీ సామాన్యమైనటువంటివి కావు. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, భారతదేశంలో లేనిది విదేశాల్లో లేవు, ఎన్న భారతే తన భారతి, ఇక్కడ లేనిది మరెక్కడా లేదంటారే. అలాగే ఇక్కడికి రాని పండితుడు లేడు లేడు, వాడు కాడు కూడా, అందరూ స్వామి దర్శనం చేసుకున్నవారే. అలాంటి వారిలో మహాపండితులు దూపాడి తిరుమలాచార్య గారు ఒక చక్కని పద్యం రాశారు. నీవే సూర్యుడు చంద్రుడు. స్వామి, నువ్వే సూర్యుడివి, నీవే చంద్రుడు అయ్యా. నీవే పవనంబు శిఖియు, నీవే జలమున్. పంచభూతములు నీవే నాయన, పృథ్వీ అగ్ని వాయువు ఆపస్సు పంచభూతములు నీవే. నీవే భూమియు నభమును, భూమి ఆకాశములు కూడా నీవే. నీవే సర్వము, లేదు అన్య నీకిటన్, లేదు అన్యము నీకిటన్. నీవు కానిది నీవు లేనిది మరొకటి లేదయా అన్నారు దూపాడి తిరుమలాచారి గారు. అంత చక్కని పద్యాన్ని రచించినటువంటి వారు మహాధన్యులు. ఈ సందర్భంలో అస్మద్ గురువరేణ్యులు ఆంధ్రదేశంలో సాహితీ జగత్తులో శాశ్వతమైన రచనా పాఠవాన్ని అందించి ప్రజల హృదయాలలో నిలిచేటువంటి భగవాన్ బాబా వారి యొక్క భక్తులు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. వారు ప్రశాంతి వైభవాన్ని చూశారు. ప్రశాంతి నిలయము, ఆ మంటపము, పూర్ణచంద్ర సభా మంటపము, ఆ స్వామి ఆ కళ ఎంత అందంగా ఉంది అబ్బా అనుకున్నాడు. అపారముగు వారాసికి అలలు ఒక అలంకారము. ఆ సముద్రానికి అలలు అలంకారం. అలలు లేకపోతే అదో చెరువులాగా ఉంటుంది. చెరువు ఏం అందవిహీనం, కళావిహీనం. ఆ అలలు ఉంటే అందం. అపారమగు వారాసికి అలలు ఒక అలంకారము, సముద్రానికి అలలు ఒక అలంకారము. అనంతమగు గగనానికి హరివిల్లు ఒక అలంకారము. ఆకాశంలో ఇంద్రధనుస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉంటుందయ్యా. శ్రీకృష్ణు శీర్షానికి శిఖిపించమలంకారము. ఆ శ్రీకృష్ణ స్వామికి ఆ పైనుండే ఆ పించము, నెమలి పించం చాలా అందంగా ఉంటుంది. శంభు జటాజూటానికి నెలవంక అలంకారము. శివుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి ఆ నెలవంక ఎంతో అందంగా ఉంటుంది. స్వర్ణ పూర్ణ చంద్రకు స్వామి ఒక అలంకారము. పూర్ణచంద్రలో ఆ స్వామి ఒక అలంకారం. బంగారు సత్యసాయికి, బంగారు సత్యసాయికి బుగ్గ మీద పుట్టుమచ్చ అలంకారము అన్నారు. అంత ఈ యొక్క ప్రశాంతి వైభవాన్ని, అందచందాలని చూచి పరవశుడైనటువంటి కవివరేణ్యుడు కరుణశ్రీ రాశాడు. నాస్తికులను చూచి ఒక మాట అన్నారు, దేవుడు లేడు లేడు అను దేవముఖములు. దేవముఖాలంటే వెర్రిముఖాలు అనుకోవచ్చును, అమాయకులు అనుకోవచ్చును, మూర్ఖాగ్రేసరులను కూడా భావించవచ్చును. దేవుడు లేడు లేడని, దేవుడు లేడు లేడనేడు దేవముఖముల్ పుట్టపర్తికి రావలేను. పుట్టపర్తికి రారా నాయన, నీకు తెలుస్తుంది. ఈ మహాజన మన ప్రమదమ్మును పంచుకోవలెన్, ఈ మహాజన మన ప్రమదమ్ము, ఈ మహాభక్తుల సమూహం యొక్క ఆ మనోభావాలని పంచుకోవాలా. ఎప్పుడైతే భక్తుల్ని చూచామో ప్రపంచంలో అన్ని దేశాల వారి భక్తులు ఎక్కడైనా చేరినారు అంటే అదే ప్రశాంతి నిలయము, మరెక్కడా మనకు కనపడదు. ప్రపంచంలో అన్ని మతాల వారు ఎక్కడైనా చేరారు అంటే దానికే పర్తిధామము, ప్రశాంతి నిలయము, వైకుంఠధామము, కైలాసము అని పేరు.

అలాంటి అందరూ కూడా వస్తుంటారే, ఈ జనాల యొక్క భావాలు పంచుకోవాలి. ఈ మహాజన మన ప్రమదమును పంచుకోవాలని, ఈ మహాజనం యొక్క భావాలను, మనస్సును పంచుకోవాలి. అడుగు ఎక్కువగా ఎలా వచ్చారో, ఎలాంటి భావాలను అడుగు తెలుసుకోవయ్యా. తెలుసుకుంటే ఏమవుతుంది, క్షుద్రమౌ భావంబు పోయి, చిచి నేను ఎంత పొరపాటు పడ్డానరా, క్షుద్రమౌ భావంబు పోయి పొరపాటు అని చెంపలు వాయించుకోవాలని, గట్టిగా చెంపలు వాయించుకోవాలి ఆ చేతులు పనిచేస్తూ ఉంటే. ఎంత పొరపాటు పడ్డానరా, నేను సరిగా తెలుసుకోలేకపోయానరా అనే పద్యాన్ని చాలా చక్కగా ఎంతో అందంగా చెప్పి కరుణశ్రీ అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో కవిత సమ్మేళనంలో పాల్గొంటూ మాట అన్నారు. చంద్రలోకానికి పోతున్నారు చాలా మంది, ఏముంది ఆ చంద్రలోకంలో, బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టుకుని ఇదో ఈ ఇసగా దుమ్ము ఉందన్నారు. అది హాయిగా మన చిత్రావతి దగ్గర దొరుకుతుంది, కానీ ఖర్చు లేదు, దానికి అంత దూరం పోక్కర్లా. దాని కరుణశ్రీ ఓ మాట అన్నారు, చంద్రలోకమునకు చనినట్టి మొనగాండ్రు వెళ్లారు, మొనగాళ్లే ఏం తెచ్చారు, దుమ్ము రాళ్లు తెచ్చుకునేది, దుమ్ము తెచ్చుకున్నారు, రూళ్ళు రాళ్లు తెచ్చుకున్నారు, లారీలు కూడా తేలే, ఓ గుప్పెడు తెచ్చుకున్నారు అంతే. పూర్ణచంద్ర కరుగునట్టి భక్తులు, ఇప్పుడే చక్కగా జరుగుతున్న యజ్ఞం, అక్కడికి వెళ్లే భక్తులున్నారే, ఆనందము తృప్తి మూటగట్టి తెచ్చుకునేది, ఆనందము తృప్తి కూడా మూటగట్టి తెచ్చుకున్నారయ్యా, ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది అనేటువంటి ఆ కథ కథనాన్ని వినిపించారు. భగవాన్ క్షేత్రము, ప్రశాంతి క్షేత్రము ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలాంటి భావాలతో వచ్చామో, ఏ రీతి సాధనలు చేసి ఉన్నారో, ఒక్కొక్కరి యొక్క జీవిత గతులు ఎలా ఉన్నాయో, మతులు ఎలా ఉన్నవో, స్థితులు ఎటువంటివో, ఎవరికి వారే సాక్షి అంటున్నారు. ఎంత చక్కని భావమో చూడండి, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్, చాలా క్షేత్రాలు ఉన్నాయి తీర్థయాత్రలకు ఎక్కడన్నా వెళ్ళండి, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్ కనగరాని, ఏ తీర్థయాత్రలో కూడా కనిపించదు క్షేత్రాలు, ఏది కనిపించదు. ఎందువల్ల, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఒక హుండి హారతి పెళ్ళం చేతులు దాచటం ఈ గోల తప్పదు. అదేది లేకుండా ఈ క్షేత్రంలో, ఎటువంటి క్షేత్రము, తీర్థయాత్ర తిరిగిన కనగరాని, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్ కనగరాని, ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ చూడనటువంటి ఆనందము ఇట కనగరండి, అందుకొనగరండి. ఈ ఆనందాన్ని ఇక్కడ అందుకోండియా, ఇక్కడే ఉన్నది. విద్యలన్నీ వల్లవేసి ఉన్నన్, అబ్బా నాకు శాస్త్రాలు వచ్చు, చదువులు వచ్చు, డిగ్రీలు చాలా ఉన్నాయి, ఉన్నాయి మంచిదే, విద్యలన్నీ వల్లవేసిన కనగరాని, చదువుతున్న కొద్ది కన్ఫ్యూషన్ పెరిగిపోతున్నది, ఇంకా పిచ్చి పెట్టిపోతున్నది, అంతగా చదువుకుంటున్నాం మనం. విద్యలన్నీ వల్లవేసిన కనగరాని, ఆనందమిట మీరలు అందుకొనుడి, ఈ ఆనందాన్ని విద్య వలన పొందలేని ఆనందాన్ని ఇక్కడ పొందండి, తీర్థయాత్రల వలన పొందని ఆనందాన్ని ఇక్కడ పొందండి. ధనము రాశిగా పోసినగా కనగరాని, డబ్బంతా సత్యభామలాగా రాసులు పోసుకో, ఎంతన్నా పోసుకో, కనగరాని ఆనందమిట మీరు అందుకొనుడి, ఆనందం ఇక్కడే ఉందయ్యా, దీన్ని పొందండి. అంతేకాదు ఊపిరి బగబట్టి ఏదో ప్రాణాయామం అవన్నీ నానా బాధలు పడుతూ ఉంటాం, ఈ ఊపిరిగబట్టి ఇలా బాధపడే కనగరాని ఆనందమిట మీరు అందుకొనండి. ఈ ప్రాణాయామాలు కొంతమంది కుండలిని శక్తి ఇవన్నీ అడుగుతుంటారు, హాయిగా సాయి అంటే వచ్చేదానికి ఏమిటో ఈ బాధ మనం చెప్పలేం కదా. కనగరాని ఆనందమిట మీరు అందుకొనుడి, చక్కని ఆనందం ఇక్కడ ఉండయ్యా. కాసు ఖర్చు లేదు, పైసా ఖర్చు పెట్ల హాయిగా కూర్చోవచ్చు. బహుశా ప్రపంచంలో మనం తినేటువంటి ఆహారం ఇంత తక్కువ ఖర్చుతో, స్వామినామంతో శుభ్రమైన ఆహారం క్యాంటీన్ వారు ఇంత తక్కువ ఖర్చుతో అందించడం ప్రపంచంలో ఎక్కడా లేదని నేను గట్టిగా చెప్పగలను. శుభ్రంగా నామంతో, నామంతో భక్తితో ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. కాయ కష్టం లేదు, మనం నుంచోనుంటే తోసేవారు లేరు, నెట్టేవారు లేరు, హాయిగా కదలకుండా కూర్చోవచ్చు. అన్ని క్షేత్రాలలో దేవాలయాల్లో దేవుడి కోసం మనం వెళ్తే ఈ దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు, ఇంతకన్నా పుణ్యం ఏంటి చెప్పండి. ఇంత కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, లేదు చదువు సాధనాది బాధ. ఏదో పెద్ద చదువులు డిగ్రీలు సాధనలు ఏం అక్కర్లా, మరి ఏం స్వామి ఏం కావాలి, మన మనసు ఒకంత సాయికడ ఇచ్చి, మనసు పూర్తిగా ఎలాగో ఇవ్వలేవు,
మన మనసు మన స్వాధీనంలో ఉంటేగా. పోని నానా రకాలుగా పరిగెత్తే మనసులో కొంతైనా స్వామికి వయ్యా. మనసు ఒకంత సాయి ఇక్కడ ఇచ్చి కొద్దిగా మనసిస్తే చూడండి ఎలాంటి బేరం చూడండి. అందరాని ఫలము అందుడయ్యా, అందరాని ఫలము అందుడయ్యా అన్నారు. కనుక ఇట్టి క్షేత్రంలో మనకు పొందే ఆనందం అవిరళమైనటువంటి అవిశాంతమైనటువంటి పొందే ఆనందానికి మనం నోచుకున్నాము. అది భగవాన్ యొక్క సంకల్పము, వారి యొక్క కృపయే. త్రాగునీటి లేక పుట్టపర్తి 40-50 సంవత్సరాల క్రితం చూచిన వారు కూడా నేడున్నారు, 50 సంవత్సరాల క్రితం చూచిన వారు కూడా ఉన్నారు. కాని అది ఏమి సంబరమో కాని ఏమి ముచ్చటో కాని నిన్న ఉన్నట్లు పుట్టపర్తి ఇవాళ ఉండదు, పొద్దున్న చూచినట్టు సాయంత్రం ఉండదు. ఎప్పటి అందాలు ఆ సొబకులు, ఆ అందచందాలు, ఆ తీరుతెన్నులు, అది స్వామికే ఎరుక. తెల్లారేటకు ఒక భవనం నిలబడుతుంది అక్కడ. అరేరే మొన్న లేదు అదే ప్రశాంతి నిలయం అంటే. కనుక ఈ పట్టణాలు, ఈ నిర్మాణాలు అవిశ్రాంతంగా కార్యోత్సాహంతో భక్తుల వరకు నిర్మాణం గావిస్తున్నటువంటి భగవాన్ సృష్టికర్త ఈ యొక్క మహాక్షేత్రానికి. త్రాగునీటి లేక తంటాలు పడుచున్న గ్రామ ప్రజలకు స్వామి గంగనిచ్చే, మంచినీళ్ళు కూడా లేవురా అన్న చోట గంగ ఇచ్చేశాడు స్వామి సాక్షాత్. నిజంగా ఒక 40-50 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళని అడగండి, గడ్డి పోసామన్నా చుట్టుపక్కల మొలిచిందేమో అడగండి. శ్రీనాథుడే గుండె దరుచుకుని చచ్చాడు పాపం ఈ ప్రాంతాలకు వచ్చి, ఈ రాయలసీమకు వచ్చి నీళ్లు లేక ఈ జొన్న ఇది తాను తినలేక అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి అన్నాడు. నా పని కాలేదు వెళ్ళిపోతున్నాను స్వామి సెలవు అన్నాడు ఆయన, ఇక్కడ బ్రతకలేక. అలాంటిది ఇవాళ ప్రశాంత నిలయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా పుట్టపర్తి చుట్టుపక్కల ఏమిటి ఆ పైరుపచ్చ పొలాలు ఎక్కడివి, ఈ నీళ్లు ఎక్కడివి, ఈ లాన్స్ ఎక్కడివి, స్వామి ఎక్కడి నుంచి తెచ్చావయ్యా ఇవన్నీ. త్రాగునీరు లేక తంటాలు పడుతున్న గ్రామ ప్రజలకు స్వామి గంగనిచ్చే, గంగే ఇచ్చేశాడు ఆయన. అంతేకాదు పాఠశాలలు లేక పలుబాధలు పడుతున్న పల్లె ప్రజలకు యూనివర్సిటీనిచ్చే, చదువుకోవడానికి దిక్కులే స్వామి యూనివర్సిటీ కూడా కానీరా అన్నారు. మందు మాకు లేక మంచాన పడి ఉన్న ఊరి ప్రజలకు ఆసుపత్రినిచ్చే, ఏమి లేదంటే ఆసుపత్రి చూసుకో సూపర్ స్పెషాలిటీ అంతా ఇంత కాదు ఏదైనా సరే అది ఆసుపత్రి ఇచ్చేసాను నీకు పొమ్మన్నారు. అంతేనా కాలిబాట లేక కష్టాలు పడుచున్న పర్తి ప్రజలకు ఏరోప్లేనులు ఇచ్చే, తీసుకో నడవలేను అనుకున్న దారి లేదు ఇదో ఏరోప్లేన్ అక్కడికి వెళ్ళు రెడీగా ఉన్నాయి. ఇళ్ళు వాకిళ్ళు ఆవులు ఇల్లాళ్ళు ఈప్సితాలు. స్వామి అనేకమైనటువంటి సామూహిక వివాహాలు జరిపించారు మీకు తెలుసు. ఇల్లాళ్ళు కూడా చాలా మంది సమకూరారు బ్రహ్మచారులకు అట్టి సామూహిక వివాహం వలన. ఇళ్ళు ఎన్నో ఇళ్ళు కట్టి ఇచ్చారు స్వామి, గోవులు ఎన్నిటినో స్వామి గోదానం చేసి ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు గోవులు ఇల్లాళ్ళు ఈప్సితాలు. కోరక మునిపే స్వామి కోరికే తీర్చే, కోరక మునిపే ఈ ప్రశాంతం పుట్టపర్తి గ్రామస్తులందరికీ కూడా కోరక మునిపే అన్నింటినీ స్వామి ఇచ్చేశారు. ఏమి పూజ చేసిరో ఎవరికేమి ఎరుక, ఆయన ఈ గ్రామస్తులంతా ఏ పూజ చేశారో ఎవరు ఏమి చెప్పగలరు. పరమ పురుషుడు మీ కొరకు పర్తికే తెంచే, పరమ పురుషుడు మీ కొరకు పర్తికే తెంచే, ఆ స్వామే మీకోసం వచ్చి దీన్ని ఇంతగా మార్చేశాడే, ఎంత గొప్పగా ఉంటుంది మన యొక్క జన్మలు ఏమని చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ దసరా సందర్భాలలో స్వామి గావించినటువంటి గంభీరమైన ఉపన్యాసాలు. ఒక్క విషయం మా కళాశాల విద్యార్థులకు ప్రేమపూర్వకంగా చేస్తున్న అభ్యర్థనము ప్రార్థన, సత్యసాయి సాహిత్యము క్షుణ్ణంగా మీరు పరిశీలించి అధ్యయనం చేసినట్లయితే ప్రపంచ ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వము పొందినట్లే, వేరొక బృక్కను చదవక్కర్లేదు, అన్ని స్పష్టంగా అందులో ఉన్నాయి. ఎందువల్ల అంటారేమో, మనకు శాస్త్రముల పట్ల ఆచారముల పట్ల కట్టుబాట్ల పట్ల సంస్కృతి విషయము మనకు అంతగా అనురాగము కాని అంతగా మమేకమై ఉండుట కాని ఇంకా నూతనంగానే ఉంటున్నది. ఇలాంటి సమాజానికి
స్వామి, కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుంట, కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుంట. కంప్యూటర్ యుగం అనండి, లేక అంతరిక్ష యుగం అనండి, స్పేస్ ఏజ్ అంటారో కంప్యూటర్ ఏజ్ అంటారో, కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుంట. పాతవి పోలేదు, కొత్తవి రాలేదు. ఇలాంటివన్నీ సంధికాలంలో ఉన్న మనకు భాష్యార్థగుప్తములు పలుకు కొరకు మనకు శాస్త్రాలలో పర్వదినాలలో ఉంటున్నటువంటి అంతరార్థ విశేషాలను అందించే మన స్వామికి స్వామియే సాటి, మరొకరు ఎవరూ లేరు. ఎంత చక్కగా వివరిస్తారో ఈ దసరాల గురించి స్వామి చెప్పిన విశేషాలు స్వామి సమక్షంలోనే విన్నవించడమే, మనకేమొచ్చు చెప్పండి. ఈయన మీరంతా శ్రద్ధగా వింటున్నారంటే నా మాటల గురించి వింటున్నారు అనేటువంటి అమాయకుని మూర్ఖుని ఇప్పటి వరకు కాదు, స్వామి గురించే మీరు వింటున్నారు, అది నాకు బాగా తెలుసు. ఎందువల్లంటే అఖిలాంధ్ర సాధు పరిషత్ జరిగింది చాలా సంవత్సరాల క్రితం ప్రశాంతి నిలయంలో. ఓహో, స్వాములార్లు 1000 మంది వచ్చారు, స్టేజ్ పైన 50 మంది అన్నా కూర్చున్నారు. స్వామి వారి మధ్య కూర్చున్నారు, స్టేజీ దిగి సింహాసనం కూడా దిగి వారి మధ్య కూర్చున్నారు. స్వామి, రాజాదిరాజు అయినటువంటి నీవు ఎంత నిరాడంబరుడివి స్వామి అనుకున్నాను. వారందరితో సమానంగా భావించి వారి మధ్య కూర్చున్నారు. కొన్ని ప్రసంగాలు అయ్యాయి. హారతి అయిపోయిన తర్వాత ఈ పండితులంతా పూర్ణచంద్ర హాల్, అక్కడ కర్టెన్ ఉంటుంది, నీలి తెర వినీల మేఘ శ్యామల మేఘాల వెనుక అన్నట్టుగా ఆ నీలివర్ణంలో తెర వెనుకకు ఈ 30 మంది సన్యాసులు స్వాముల వారు వెనక్కి వెళ్తున్నారు. నేను కూడా మెల్లిగా వెనక్కి వెళ్లి ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. నాకు ఇలాంటివి చూడటం చాలా సరదా, 10 మందికి చెప్పాలని. తీరా చూసామైంది, ఆ 50 మంది స్వామి కాళ్ల మీద పడుతున్నారు. ఏం పొరపాటు ఏమన్నా చేశారా, ఏమిటి ఏమిటి ఇలా జరుగుతుంది అనుకున్నాను. వాళ్ళంతా ఏకకంఠంతో ప్రార్థించారు, స్వామి మీరుంటేనే మా మాటలు వింటారు, ఎవరు మాటలు వినరు, మా కాన్ఫరెన్స్ మీరు కూర్చోవాలి స్వామి, లేకపోతే అక్కడ బండలు తప్ప మా మాటలు ఎవడు వింటాడు. అందుచేత స్వామి యొక్క అపారమైన కరుణ అనేటువంటిది బుద్ధిమంతుడు తెలుసుకోవాల్సిన విషయము, అనుభవంగా మనం గుర్తించాల్సిన విషయం, నాకు బాగా తెలుసు. పేరు చెప్పను గాని ఆకాశవాణిలో సుప్రసిద్ధుడైన మహాగాయకుడు ఆనాడు అక్కడ పూర్ణచంద్ర హాల్లో గానం మొదలుపెట్టాడు. పాపం హడావిడిలో వచ్చాడు, మనం ఏమి నిందించకూడదు. ఇందులో ఒకప్పుడు వారికంటే ఘోరమైన స్థితిలో మనం ఉన్నాం గనక ఎవరిని విమర్శించకూడదు, నిందించకూడదు. ఏమో పాడతానని అనుకున్నాడు, మొదలుపెట్టాడు. ఒక కీర్తన అయింది, బాగా మహాప్రసిద్ధుడు ఆయన. స్వామి ఎందుకో కొద్దిగా వెనక్కి వెళ్లారు పలకరించడానికి. నా మాట నమ్మండి, ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం షట్టర్లు దింపే సేవాదలు తప్ప మరో పురుగు లేదు అక్కడ. ఎందువల్ల, స్వామి అలంకారం, అక్కడ స్వామి అంతకు మించినటువంటిది ఏమీ లేదు. ఈ దసరా సందర్భాలలో స్వామి చెప్పిన మాటలు వారి సమక్షంలోనే చెప్తున్నాను, మనకెక్కడ కూడా అందవు ఇలాంటివి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ వధానంతరము సీతాసమేతుడై అయోధ్యను చేరి పట్టాభిషేక మహోత్సవము దర్బార్ హాల్లో జరుపుకున్నటువంటిది విజయదశమి అని స్వామి చెప్పేదాకా చాలా మందికి తెలియదు. శ్రీరామచంద్రమూర్తి ఆ దర్బార్ హాల్లో ఎంత ఠీవిగా కూర్చున్నాడో ఆ స్వామి, ఆనాటి యొక్క ప్రజారంజకుడు సత్యవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి దర్బార్ హాల్లో ఒకనాడు ఆనాడు కూర్చుంటే జనాభా పెరగడం చేత దేశదేశాలకు కూడా ఆ కీర్తి కాంతి వైభవ ప్రాభవములు ప్రాకుట చేత ప్రతిదినము శ్రీరామచంద్రుడు ఈ కులవంత హాల్ సభామంటపం దర్బార్ హాల్లో మనకు దర్శనమిస్తున్నారు. ఎంత అదృష్టవంతులం అప్ప అని అనుకుంటాం. తరువాత ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో పంచపాండవులు తాను అజ్ఞాతవాసంలో తాము గడపవలను కనుక ఆయుధములన్నిటినీ కూడా సెమీవృక్షము పైన ఉంచి విజయదశమి నాడు ఆ యొక్క అస్త్రశస్త్రములన్నింటినీ కూడా తిరిగి పరిగ్రహించినటువంటిదే విజయదశమి. ఎందుచేతనగా అస్త్రశస్త్రములను ధరించి ధనుర్విద్యా కౌశలమున్నటువంటి పంచపాండవులు సామాన్య స్థితిగతులలో కనపడినట్లయితే పురప్రముఖులు గుర్తిస్తారు గనుక అజ్ఞాతవాసమునకు భంగపరిచినట్లుంటుంది గనుక
ఆ సెమీ వృక్షం పైన దాచిపెట్టుకున్నారట. ఆ అస్త్రశస్త్రములు తిరిగి పొందిన రోజు ఈ విజయదశమి అని స్వామి చెప్పారు. ప్రేమాస్త్రాలన్నీ పైన ఉన్నాయి, వాటిని తిరిగి అందించమంటున్నాడు సాయికృష్ణుడు. ద్వాపర యుగంలో ఉన్న స్వామి ఈనాడు మనకు కనబడి సెమీవృక్షమైన ప్రశాంతిమయ తరుచ్ఛాయలలో మనకున్న అందరికీ కూడా ఆ ప్రేమాస్త్రములు గ్రహించమని సాయికృష్ణుని యొక్క ఆదేశము అని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. స్వామి ఈ దసరా ఉత్సవాలలో గురించి ఎంత అందంగా చెప్పారో, ముఖ్యంగా ముగ్గురు యొక్క నామాలను మనం తలుచుకుంటూ ఉంటాం. పరాశక్తి, పరాశక్తి సమస్త భూ ప్రపంచమునకు, 14 లోకములకు, చరాచర సృష్టికి, అణువు నుండి బృహన్మండలము దాకా కూడా వ్యాపించినటువంటి ఆ పరాశక్తి మహాకాళి, మహాదుర్గా, మహాసరస్వతి రూపంలో ఆరాధించబడుతుంది అని భగవాన్ మనకు సెలవిచ్చారు. మహాకాళి, మహాదుర్గా, మహాసరస్వతి. అదే రీతిగా మహాశక్తి, దుర్గా, సరస్వతి, లక్ష్మి నామాలతో ఆరాధింపబడుతుంది అన్నారు. ఆనాడు దయచేసి క్షమించాలి, దసరా ఉత్సవాలలో మెడనిండా పూలమాలలు ధరించి స్వామి పూర్ణచంద్ర సభా వేదిక పైన ఒయ్యారంగా నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి కూడా ఎలా నడవాలో స్వామి నుండి నేర్చుకోవాలని నాకు అనిపించింది. ఎంత అందంగా నడుస్తారు, ఎంత ఒయ్యారంగా నడుస్తారు, ఎంత వైభవము. మహాలక్ష్మి, లక్ష్మి అనగా కేవలము సౌందర్య రాశి మాత్రమే కాక లక్ష్మీ కళ, ధనధాన్యాదులు ఎక్కడ ఉంటే అక్కడే. చూడండి, నాను చిన్న అనుభవం చెప్తాను. స్వామి ఎక్కడికి వెళితే అక్కడే మహాజనం. బెంగళూరులో స్వామి వెళ్ళినప్పుడు కారు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఊరు పొరిమేరలాగా వరుసగా కార్లే, కోలాహలం రోజంతా, ఆ రోడ్డంతా సందడే సందడే. స్వామి 12 గంటలకు తిరుగు ప్రయాణం పుట్టపర్తికి వస్తే 12:10 నిమిషములకు అంతా ఖాళీ. రాత్రివేళ వీధి దీపాలు కూడా ఆనాడు ఉండేవి కావు. ఎందుచేత, లక్ష్మీ కళ ఇక్కడే ఉందయ్యా. ఆ లక్ష్మీ కళ ఇక్కడ లేకపోతే ఏముంది, ఇక మన కళ చెప్పక్కర్లే. మన జీవకళ ఉంటే చాలు అంతవరకు. అందు స్వామి లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడే. స్వామి కొడైకనాల్కి వెళ్తే ఆ రోజుల్లో చెప్పుకునేవారు, కొడైకనాల్కి వెళ్తే స్వామి దర్శనం తేలిక అవుతుందయ్యా అనేవారు. నేను అడిగేవాడిని ఎందువల్ల అని. చాలా తక్కువ మంది ఉంటారు భక్తులు, ఆ తక్కువ మంది ఉన్నప్పుడు స్వామి దర్శనం తేలిక అనేవారు. పాప అమాయకులు నిజం అనుకున్నారు, చాలా మంది వచ్చారు. తీరా చూస్తే అది కూడా ఒక ప్రశాంతి నిలయం అయిపోయింది. అంతా కిటకిట, కొడైకనాలు కూడా ఫుల్ ఫుల్ ఫుల్. ఎక్కడ స్వామిలో ఉన్న అట్రాక్షన్, మహాలక్ష్మి, ఆ స్వామిలో ఉన్నటువంటి ఆ యొక్క అయస్కాంతం, ఆధ్యాత్మిక విద్యుత్ అయస్కాంత సమానమైనటువంటి వారి యొక్క దివ్యత్వము. మహాలక్ష్మి స్వామి, మహాలక్ష్మి. ఇక్కడ ఉన్నటువంటి భవనాలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇక్కడ ఉన్నటువంటి ఆ భవనాలు, ఆ ఆర్చి దాటాగా లోపలికి బస్సులో వస్తూ ఉంటే ఇది పుట్టపర్తేనా అనిపిస్తుంది కొత్త వారికి. అంతకుముందు ఇళ్ళు చూడండి, కొత్త చెరువు నుంచి వస్తుంటాం బస్సులు, సర్లే సర్లే సర్లే అనుకుంటాం. ఈ ఆర్చి దాటేటప్పటికి బాబోయ్ కరుణశ్రీ అన్నట్టు ఈ వైకుంఠము ఎట్లు దింపితి ఓ స్వామి, ఈ వైకుంఠం ఎక్కడ దింపావయ్యా స్వామి అన్నారు. ఆ వైకుంఠాన్ని ఇక్కడ దింపారు, అది లక్ష్మీ కళ. భగవాన్ మహాలక్ష్మి, భగవాన్ మహాదుర్గ, మహాదుర్గ, మహాదుర్గ అనగా క్రియాశక్తి. ఏదైనా సరే ఆ క్రియలకు రూపకల్పన చేయడం మహాశక్తి. దుర్గ, దుర్గను శక్తి రూపంగా చెప్తారు. ఆనాడు మందిరము నిర్మించే సమయంలో, ప్రశాంతి మందిరాన్ని నిర్మించే వేళలో, చాలా కాలం క్రితం వార్ సమయంలో కిరసనాయలు దొరికేది కాదుట. రేషన్లో గాని కిరసనాయలు ఇచ్చేవారు కారు. కానీ ప్రశాంతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, కిరసనాయలు అయిపోయింది, ఏం చెయ్యాలి? అప్పుడు ఇంజనీర్లు కాస్త ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని దగ్గరగా కర్నూలు వైపుగా వెతకడం ప్రారంభించారు. ఆ సందర్భంలో తుంగభద్ర ప్రాజెక్టు కడుతున్నారు, వాళ్లు దాని నిర్మాణం కొరకు కొన్ని క్రేన్స్ తెప్పించారు. మన ఇంజనీర్లు వెళ్లారు, అయ్యా ఒక పెద్ద ఇనప దొంగలున్నవి, వాటిని ఎత్తడం మా వల్ల కాదు, వాటిని కాస్త
ప్రశాంతిని చేర్చాలి, మీ క్రేన్స్ ని పంపిస్తారా అన్నారు. వారు వెంటనే అన్నారు, తప్పకుండానండి, మాకు కిరసనాయలు మీరు ఇస్తారా అన్నారు. కావలసినంత తీసుకెళ్లవయ్యా అన్నారు. ఆ కిరసనాయలు తీసుకున్నారు, ఆ క్రేన్స్తో ఆ ఇనప దొంగలు ఇక్కడికి తెప్పించారు. ఈ మందిర నిర్మాణ సమయంలో క్రేన్స్ అంటే తెచ్చాయి కాని వాటి మోసేదెవడు, పొడుగ్గా ఉంటాయి ఇనప దూలాలు, పైకి ఎవరు లేస్తారు? ఏ మన వల్ల కాదు, 25 మంది 50 మంది వచ్చినా కుదరదు. ఆ స్వామి చూస్తున్నారు అక్కడి నుంచి. మహాదుర్గ శక్తి ఆలోచించండి. స్వామి నవ్వి అక్కడ సేవాదళం వాళ్ళు రమ్మన్నారు. నవ్వుతూ అంటున్నారు, ఒక్కొక్క ఇనప దూలం పైన స్వామి నడవడం, ఆ దూలం సాయిరామ్ అన్నట్టు ఆ భక్తులు ఆ పైభాగానికి చేర్చారు. అంటే వానరమూర్తులు ఆ సేతు నిర్మాణాన్ని నిర్మించినటువంటి అది మహాదుర్గ. ఆ శక్తి స్వామికి దుర్గ శక్తి అలాంటిది. భగవాన్ బాబా వారు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లారు. ఆ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన సందర్భంలో అప్పుడు ఆ సమయంలో ఒక గ్రామానికి దగ్గర మిత్తిపాడు గ్రామంలో ఒక గృహప్రవేశం చెయ్యండి, నేను వస్తానన్నారు స్వామి. స్వామి అన్నారంటే తప్పక జరుగుతుంది. ఇంకే ఆ గృహిణి రెడీగా ఉన్నది, ఇల్లంతా సిద్ధం చేసుకుంది, అలంకారాలన్నీ చేసి ఉన్నది. కాని ఇంటి యజమాని శేషగిరిరావు గారు ఇంజనీర్ గారు స్వామి దగ్గర ఉన్నారు. కుంభవృష్టి వాన ఆ రోజున రాజమండ్రిలో కుంభవృష్టి, గోదావరి పొంగులేస్తున్నది. స్వామి వెళ్లవలే ఆ గృహప్రవేశం చెయ్యాలి, ఎట్లా చెప్పండి? స్వామి తప్పక వస్తారు అని చెప్పి ఆ ఇల్లాలు ఆడవాళ్ళ కాస్త భక్తి ఎక్కువ, మనకు కాస్త సిగ్గుగా ఉన్నా ఒప్పుకోక తప్పన్నటువంటి సత్యము అని విన్నవిస్తున్నాను మీకు. ఆమెమో తప్పక స్వామి వస్తారు, వాగ్దానం చేశారు వస్తారని చెప్పి ఇల్లాలు అక్కడున్నది. ఈయన వచ్చాడు, గోదావరి పొంగుతున్నది. అప్పుడే రేడియోలో ప్రకటన ఇచ్చారు, గోదావరి మీదుగా ఏ పడవలు ప్రయాణం చేయకూడదు, జాలర్లు ఎవరు కూడా ప్రవేశించకూడదు అని హెచ్చరికలు చేశారు. ఇంకా మన స్వామి ఆగుతారా అన్నాక రెడీ, వెళ్ళాలి. ఏం చేయాలి? పక్కన ఉన్నటువంటి ఇంజనీర్లు, ఆ రోజుల్లో 3 రాష్ట్రాలకు ఒక్కొక్క ఇంజనీర్ ఉండేవారు. సామాన్యులు గారు పెద్ద హోదా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రవాణా విషయంలో కానివ్వండి, ఇంజనీర్ విభాగంలో కాని 3 రాష్ట్రాల అధిపతులు స్వామి భక్తులుగా ఉండేవారు. వారు వచ్చి, స్వామి గోదావరి పొంగుతున్నది, ఇవాళ మనం అక్కడికి వెళ్లలేమో అన్నారు. ఏమంటున్నావు అన్నారు. వెళ్లలేమో, వెళ్లి తీరతాం అన్నారు స్వామి. అప్పుడు వాళ్ళు అన్నారు, స్వామి కలెక్టర్ గారు ప్రయాణం చేయకూడదని చెప్పారు స్వామి అన్నారు. అట్లనా, నేను చెప్పాను చెప్పండి ఆయనకు అన్నారు. ఈయన వెంటనే కలెక్టర్ గారికి చెప్పారు, అయ్యా మరి స్వామి వెళ్తా ఉన్నారు, ఏం చేయమంటారు? స్వామి వెళ్ళగలరయ్యా, కానీ నా ఉద్యోగం ఊడిపోతుంది, గవర్నమెంట్ ఉద్యోగం, నన్నేం చేయమంటావు? కనుక గవర్నమెంట్ పద్ధతి ప్రకారం మా పూచీపైనే మేం ప్రయాణిస్తున్నాం, మేమే బాధ్యులు, ఏం జరిగినా అని కాగితం మీద రాసిస్తే వెళ్ళొచ్చు మీరు అన్నాడు కలెక్టర్ గారు. వెంటనే స్వామి దగ్గరికి వచ్చారు, విన్నవించారు, స్వామి ఇట్లా రాసివ్వమంటున్నారని. రాసి సంతకం పెట్టండి అన్నారు. అమ్మో మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు స్వామి, మాకు ఊడిపోతాయన్నారు ఆ ముగ్గురు. నలుగురికి ఉద్యోగాలు ఊడిపోతాయేమో అన్నట్టుగా ఉంది. అప్పుడు స్వామి పట్రా కాగితం అన్నారు, ఏమి రాశారు దయచేసి వినండి. మాపు ఏదైనా జరిగితే మా పూచీ పైన మేము వెళుతున్నామని రాయమన్నాడు కలెక్టర్ గారు. స్వామి ఏం రాశారు? ఏదీ జరగదు అని స్వామి సంతకం పంపించారు. ఏదీ జరగదు అలాగా బా చెప్పారు, కూర్చున్నారు. అబ్బో గోదావరి పొంగుతున్నది, ఆ బ్రిడ్జిని ఎప్పుడు తాకుదామా అని హడావిడి పడుతున్నది, వెళ్లిపోతున్నది ఆ పడవ. స్వామి భగవంతుడు కూర్చున్నారు ఆయనకేమి, ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి అందరూ కూడా ఆ ఇన్సూరెన్స్ పాలసీలు, ఇళ్లు, వాకిళ్లు, భగవన్నామం పైన శ్రద్ధ అంతా విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. స్వామి స్వామి ఎంతో అలుచుకుంటున్నారు. అప్పుడు భగవాన్ అన్నారట, భయపడకండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నారట. ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు, ధన బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోయింది పడవ, సుఖంగా ప్రయాణం చేశారు. స్వామి అక్కడ ఆనాడు అనుకున్నట్టుగానే ఆ గృహ ప్రవేశ మహోత్సవానికి స్వామి వెళ్లారు. అది మహాదుర్గ అంటే అనుకున్నానంటే జరిగి తీరవలే. నాకు బాగా జ్ఞాపకం, కొడైకెనాల్లో ఉన్నప్పుడు స్వామి ఈశ్వరమ్మ వర్ధంతి జరిపారు 89లో. నేను అనుకున్నాను, ఈ కొండ మీదకి అన్నం తింటానికి ఎవడొస్తాడు? ఊరికి 6 మైళ్ల దూరంలో ఉన్నారు స్వామి, ఏదో కాస్త
సాంబార్ కోసం వస్తారా మైళ్లు మైళ్లు నడిచి ఏమిటో అనుకున్న పైకి ఎవరితో అనలా, ప్రమాదం నాకు తెలుసు. మనసులో మాత్రం అనుకున్నాను ఏమిటో తెల్లారేటప్పటికల్లా 5-6 వేల మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మైళ్లు మైళ్లు నడుచుకుంటూ స్వామి కోసం వచ్చారు. జరుగుతున్నది నారాయణ సేవ జరుగుతున్నది, స్వామి అన్ని వరుసలు కూడా తిరుగుతున్నారు చూస్తున్నారు, భోజనాలు వడ్డిస్తున్నారు. ఈలోగా వంటింటి నుంచి నా కబురు వచ్చింది, వెళ్లాను. అయ్యా స్వామికి చెప్పండి అని. ఏం చెప్పమంటారన్న, వండింది అయిపోయింది అని స్వామికి చెప్పండి అన్నారు. ఓరి నాయనో, సముద్రంలో దూకితే బతికి బయటపడతానేమో గాని ఇలాంటి మాటలు స్వామి చెప్తే బతికి బట్టగడతానా? ఇంకేమన్నా ఉందా? అది ఇంకా కొత్త రోజులు గనక, ఇప్పుడైతే సస్టే చేయను అన్నమాట, అప్పుడు ఇంకా కొత్త హనీమూన్ పీరియడ్ గనక కొద్దిగా క్షమించే కాలం అప్పుడు ఉన్నది గనుక స్వామిని తలుచుకుని ధైర్యం చేసి మెల్లిగా నడుచుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాను. ఏమి అన్నారు స్వామి. ఆ ఏమి ఉండింది అయిపోయిందిటా అన్నాను, వినపడి విన్నట్టుగా. వెంట తీక్షణంగా నా వంక చూస్తూ అన్నారు, లేదు కాదు అనేది ఎవరి నోటిగుండా రాకూడదు, అయిపోయిందన్నమాట అసలు రాకూడదు. వెళ్ళి చూడు వెళ్ళు ఒకటి అన్నారు. అమ్మో చాలా భయం వేసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను. తీరా వెళ్ళేటప్పటికీ ఆ వంటింట్లో పెద్ద పెద్ద అండాల నిండా ఖాళీ గిన్నెలు ఫుల్, సాంబారు ఫుల్, రైస్ ఫుల్ ఫుల్, జనాలందరూ కూడా. అది మా దొరికంటే బాబురే, అది చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాక అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, ఏమన్నా? ఏమో మళ్ళీ ఇసుకులేక మళ్ళీ చెప్తానా, అయిపోయిందన్నావు కదా అని స్వామి గుర్తు చేస్తా అన్నారు. అయిపోయింది అనకూడదు, సరిపోయిందని అనవయ్యా, సరిపోయింది. అయిపోయింది అనేది స్వామి దగ్గర ఉండదు, ఎప్పుడు సరిపోయింది అన్నారంటే అది కళ్ళారా చూశాను. 72వ సంవత్సరంలో సామూహిక ఉపనయనాలు జరిగినాయి, వేసవి శిక్షణాంతర్గతులు, అది బెంగళూరు. ఆ ఉపనయనాలు జరుగుతున్న సందర్భంలో భోజనాలు అయిపోయాయి, సాయంకాలం స్వామి ఉపన్యాసం. సకల గుణ సాంద్ర కవిచంద్ర అమరేంద్రులతో స్వామి ఒక మాట అన్నారు. అమరేంద్ర మహాకవి, స్వామి సన్నిధిలో ఉండేవారు, మహోపన్యాసకులు, ఉభయ భాషలలో కూడా దిట్ట, ప్రసంగంలో వ్యాసంగంలో మహారచయితలు, స్వామికి ఎంతో భక్తులు. అమరేంద్ర, ఈనాడు ఈ ఉపనయన సందర్భంలో వండినంతా కూడా ఒక 500 మందికి వండారయ్యా, కానీ 3000 మంది భోంచేశారు అన్నాడు. ఈయనకి మతిపోయింది. స్వామి 3000 మందా? 500 మందిది 3000 మంది ఎట్లా తిన్నారు అన్నాడు ఆయన. అప్పుడు స్వామి అన్నారు, నేను బుట్టల నుంచి పైనుంచి పంపించానయ్యా అన్నారు. బుట్టలు స్వామి రూములో బుట్టలుంటాయా? అదే అక్షయము మహాదుర్గా. ఏదైనా సరే అక్షయం అయిపోతుంది ఆ దివ్య హస్తాలలో. కనుక మహాలక్ష్మి, మహాదుర్గా, మహాసరస్వతి స్వామి. స్వామి సరస్వతి సంపన్నులు, స్వామి సరస్వతి స్వరూపులు. ఆ రోజుల్లో ఈ యజ్ఞం జరిపేటువంటి దానికంతా సంచాలకులుగా ఉండేవారు కుప్పా శివరామ బైరాగ శాస్త్రి గారు. చాలా పొట్టిగా ఉండేవారు ఆయన, సంస్కృతంలో చాలా దిట్ట, చతుర్వేదములు చేసినవాడు, జ్యోతిష్ శాస్త్రంలో పండితులు, ప్రముఖ పంచాంగకర్తలు. ఆ బైరాగ శాస్త్రి గారు ఎంతో వినమ్రులై స్వామి పాదాల చెంత ఉన్నవారు. వారు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి యజ్ఞం మనకి అన్ని కూడా ఏర్పాట్లు చేయమంటారా అని అడిగారు ఆయన. తప్పే ఉంది పాపం, పెద్దవాడు కనుక తప్పగా చేయి బంగారు అంటే స్వామి ఓ మాట చెప్పారు, మీరు జరిపేటువంటి యజ్ఞంలో ఎలాంటి ప్రజ్ఞా ప్రత్యామ్నాయములు కూడా ఉండరాదు. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? మన ఇళ్లలో మనకు తెలుసు, వస్త్రం సమర్పయామి అంటారు, ఏం ఎవరో దారపోగా అక్కడ పడేస్తారంతే. సువర్ణం సమర్పయామి అంటారు, ఓ పైసా పారేస్తారు. ఇలాంటి పనికిరావయ్యవు, అవి కుదరవు. ఏ ప్రత్యామ్నాయములు లేకుండా యథాతథంగా అన్ని వస్తువులు శాస్త్రోక్తంగా విధి విధానంగా ఇక్కడ జరగాలి, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు స్వామి. ఈయన పండితుడు గనక చక్కగా లిస్టు ప్రకారం చేశాడు. స్వామి ఇక రావలసి ఉన్నది, రాజాధిరాజ స్వామి బయలుదేరుతున్నారు. అప్పుడు వైరా శాస్త్రి గారు ఉన్న విషయాలన్నీ చెక్ చేసుకుంటే ఒకటి తక్కువైంది. అది ఏమి? ఒక కమండలంలాగా ఉంటుంది, కమండలానికి ఒకవైపు కొమ్ము ఉంటుంది, కానీ బైరా శాస్త్రి కావలసిన కమండలానికి 2 వైపులా కొమ్ము ఉండాలి, ఓ గొర్రెలకున్నట్టుగా.
అసలు ఈనాడు కమండలం ఎక్కడుంది, దాని కొమ్ములు ఎక్కడున్నాయి, మరచెంబులే లేవు. ఇలాంటి సందర్భంలో దానికి రెండు పక్కల కొమ్ములు ఉన్నటువంటి కమండలం కావాలి. అది చెప్పాలి. స్వామి బయలుదేరుతున్నారు, వణికిపోయాడు, అసలే సన్నగా ఉంటాడేమో స్వామి దయవల్ల, ఇంకా చిరంజీవిగానే ఉన్నాడు. అప్పుడు వణుక్కుంటూ స్వామి దగ్గర వచ్చి, స్వామి పొరపాటైంది, క్షమించాలి అన్నారు. అప్పుడు స్వామిజీ, అయ్యా ఏం చేశావు? స్వామి వేదం ప్రకారం ఓ కమండలం అయితే తెచ్చుకో. కాదు స్వామి, రెండు కొమ్ములు ఉండాలి, ఎక్కడ నుండి తెస్తాను, నీకు ముందే చెప్పానా లేదా, అన్ని చూసుకోమన్నానా లేదా అన్నారు. ఆ పైన ఉంటుంది తీసురా అన్నారు. అది ఏమిటది? భగవాన్ బాబా షిరిడీలో వినియోగించుకున్నటువంటి దాన్ని, చించోళి రాణి దగ్గర భద్రపరిచిన దాన్ని స్వామి తీసుకొచ్చి యజ్ఞంలో వాడుకో అన్నారు. భగవాన్ షిరిడీనాథుడు అక్కడ దాన్ని తీసుకొచ్చారంటే ఆలోచించండి, అది మహా సరస్వతి రూపం. ఆ యజ్ఞంలో బాగా తెలుసును, మంత్రాలు కాస్త తడబడినా, మంత్రాల్లో తేడాలొచ్చినా, కాస్త కునుకు పట్టినా, అక్కడే పక్కన నుంచి స్వామి తట్టి లేపుతూ ఈ మంత్రాన్ని చెప్పవయ్యా అన్న సందర్భాలు ఎన్ని చూచాము. రేమిళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, చెరుకుమల్లి కామాదాన శాస్త్రి గారు, శిష్టా చంద్రమౌళి శాస్త్రి గారు, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అబ్బో మహావేదాంతులు, సామాన్యులు కారు వాళ్ళందరూ కూడా స్వామి పాదాల దగ్గర చాలా ఉండేవారు. ఆ మహా సరస్వతి స్వరూపం అందరు పండితులందరూ ఉండగా, ఎటువంటి పండితులు? దివాకర్ల వెంకటాధాని గారు ఉన్నారు, కరుణ శ్రీ పాపయ్య శాస్త్రి గారు ఉన్నారు, దర్శనాచార్య లాక్షణిక శిరోమణి, బ్రహ్మశ్రీ జమ్మలూరికి మాధవ శర్మ గారు ఉన్నారు. వాళ్ళందరి ముందు స్వామి నిలబడి ఎంత చమత్కారమో మాట్లాడితే స్వామే మాట్లాడాలి. ఆయన నోటిలో ఉన్న అక్షరాలు, ఆ అక్షరాలన్నీ ఎప్పుడు బయటపడాలా, ఎప్పుడు బయటపడాలా? సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి ప్రేమ తల్లి లోపలి హాయి, తల్లి లోపలి ప్రేమ అదే సాయి. ఆ మాటలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు స్వామి పండితులు అందరూ ఉండగా ఒక మాట అడిగారు, ఇంతమంది పండితులు ఉన్నారు కదా, యోగం అంటే ఏమిటి అన్నారు. పండితులకు ఎంతసేపు ఠకామని చెప్పారు. ఏముంది స్వామి యోగం అంటే? యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధమే యోగము. అట్లనా? మరొకరిని అడిగారు, యోగం అంటే ఏమయ్యా? స్వామి యోగం సమత్వం ఉచ్యతే. ఓ అట్లనా, మంచిది. యోగం అంటే ఏమయ్యా? యోగం అంటే యోగ కర్మసు కౌశలం. అట్లాగా యోగం కర్తవ్యముచ్యతే, రకరకాలుగా చెప్పారు. ఆ సందర్భంలో వెస్ట్ గోదావరికి చెంది ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన పొదిలి విశ్వనాథ శర్మ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ మాత్రమే. స్వామి ఆయన్ని పిలిచి, శర్మ నీవు చెప్పు చూస్తాము యోగం అంటే అన్నారు. పండితులంతా చెప్పారు యోగం అంటే, నువ్వు చెప్పు స్వామి, నేను ఎలిమెంటరీ స్కూల్ వాడిని, ఏం చెప్పే, చెప్పు చూస్తాము అన్నారు. దయచేసి వినండి. అప్పుడు శర్మగారు అన్నాడు, స్వామి మీ దర్శన భాగ్యాన్ని పొందే యోగం ఇంతకన్నా ఎక్కడుంది స్వామి అన్నాడు. అదే మహాయోగం అంటే, అదే మహాయోగం అంటే సాయి మహా సరస్వతి. ఆ మహా సరస్వతి మనకు అందించేటువంటి ఆ విజ్ఞాన ఖని, మనకు అందించే సరస్వత విజ్ఞానము, ఆ ఆధ్యాత్మిక సర్వస్వం, దాన్ని జుర్రుకోవాలి, దాన్ని అందుకోవాలి. మహా దుర్గా, మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి అయినటువంటి భగవాన్ బాబావారి దివ్య చరణాలకు స్వామి జగన్మాత దర్శనమిచ్చిన మీ యొక్క ఆశీస్సులు ఎల్లరిపైన ఉండాలని చెప్పి, అందరి తరఫున, ఈ భూమండలం అందరి తరఫున స్వామిని ప్రార్థిస్తూ, ఇంత అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చి సమయాన్ని మించి ప్రసంగించినట్లయితే ఈ పర్యాయాన్ని క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తప్పించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తుంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
2: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ శ్యామసుందరిని ముగ్ధ మోహనమైన మూర్తి భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
4: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చ స్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయం అయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ, ఈ కుర్రవాడు ఎవరు కృష్ణదాస్ గారు? ఇతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోందే.
0: ఇతను బిల్లోమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్యగరిపేలా చేశాయి.
2: అలాగా? నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. కృష్ణదాస్ గారు, ఎక్కడ దొరికిందండి మీకు అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నన్నగారా, చిన్నన్నగారు.
0: ఆ కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేను అతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం. మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా. ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వమంగళుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
2: అశాశ్వతమైన జీవితయాత్రలు నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
3: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే పడవ అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పుట్టి ముంచుతాయి.
2: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగళుడు అన్వేషించసాగాడు.

0: భగవంతుడు నాకు ఈ కళ్ళిచ్చినది తన దివ్య మంగళ రూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను ఈ నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, ప్రాపంచికమైన వస్తువులు చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుఫాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీ భవ. రాబిల్వ మంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకొని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వమంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడకు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వమంగళ. హృదయాంతరాలం నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అనగారిపోతుందని చెప్పుకుంటున్నారు. నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు, దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము, అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులెవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కాని ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా?
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: బిల్వ మంగళ, నేటి నుంచి నీవు సూర్దాస్ అనే పేరుతో పిలువబడతావు. నీ కీర్తి నీల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సూర్దాస్ లే, నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూర్యదాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూర్దాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూర్యదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూరసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూర్యదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశువు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపాలులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆట పట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బులపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణా నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్నెంచుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: వారు అలా వెళ్లగానే కృష్ణుడు నే నహీ మాఖన్ కాయో అని పాడిన తర్వాత మై నెహీ మాఖన్ కాయో అని వెక్కిరించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూరదాస్ భక్తిలోని మార్మికత వల్ల కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
3: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
2: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాస్ విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాస్ కు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
3: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అది ఎలా జరిగిందంటే,
4: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
5: ఆ సూరదాస్ ఎంత పొగలో చూడండి, పాండిత్యం కన్నా ఘనకార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
4: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుసా, కన్నులతో చూడలేనివాడు, ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు, ప్రపంచాన్ని విస్మరించేవాడు, ఎప్పటికీ చకటలోనే ఉంటాడు.
5: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాస్ ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
6: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
4: ప్రణామాలు సూరదాస్ జీ.
0: ఎవరది, ఎవరు మీరు?
5: మేమా, మేము ఊళ్ళోని పెద్ద మనుషులం.
6: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
0: ఓ అలాగా, సంతోషం.
4: సూరదాస్ జీ, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
0: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
5: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: అరేరే, ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరు నాయనా నువ్వు?
0: గొడ్లు మేపే గుడ్డోన్నండి. మీ పాట వినబడి
2: ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: వినబడి చూద్దామని వచ్చాను. నేను రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడుబావిలో పడిపోయేవారు. గబాల్న చెయ్యి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఆ ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు వెళ్ళిపోతున్నావా నాయనా?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు, కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్లవచ్చు. వాటికి నేనే కదా దిక్కు.
1: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా?
0: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
1: అన్నట్టు నీ పేరేంటి బాబు?
0: నా పేరా? నా పేరు అబ్బో, చాలా పేర్లున్నాయిలేండి. మీరు శ్యామ్ అని పిలవండి.
1: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం, గుడ్డివాడిని. నాకి కర్రే ఊతం.
0: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
1: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్న వారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
0: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో, ఎటుపోయాయో. స్వామి, ఇక నేను వెళ్ళొస్తా?
1: వెళ్ళకు, ఉండు.
0: ఊహో, నాకు చాలా పని ఉంది.
1: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
0: లేదయ్యా గారు, నే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
1: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు, ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
0: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను అన్నట్టు. తమరు చాలా బాగా పాడతారయ్య గారు, నే విన్నాలేండి. నా కోసం ఒక పాట పాడరా?
1: ఏ పాట పాడను శ్యామ్.
0: ఏదైనా మంచి పాట పాడండి. మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నేను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూరదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్యా? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని

0: తిరిగి తీసేసుకో శ్యామ్, తిరిగి తీసేసుకో.
1: బాగా ఆలోచించి చెప్పు సూర్యదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
0: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
1: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
0: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
1: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చభేలీ నక్ జ్యోతి మోతీ మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే జనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
2: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం,
1: ఆహా! కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
2: శ్రీనాథ్జీ ఆలయంలో సూర్యదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలల కోట్లాది దివ్యలను వెలిగించింది.
1: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తి భావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్ కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: واہ واہ سبحان اللہ ان کی آواز تو قدرت کا کرشمہ ہے.
1: ఇదే మిటి మన మిత్రుడు బీర్బల్ ఈ వేళ ఇంత మౌనంగా ఉన్నాడు.
2: అవును మాన్సింగ్ జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కానీ వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్ జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను. మాన్సింగ్ జీ, మీరు మేవారి నుంచి వచ్చారు. మీ మహారాణి వారు మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. ఆ తాన్సేన్ జీ, మీరు రోజూ పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం,
7: ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదని అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్ జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్ జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోశాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాస? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్ లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా అరుదైన మేళవింపు జహాపన. అతనిని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది. అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
0: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
0: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
4: కవులను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
5: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
4: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
5: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
4: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళికణంలా గోచరించింది.
5: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
4: సూర్యాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది, మా గురుదేవులకి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణునికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి సృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆహ కృష్ణ, వచ్చా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడకు, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. ఆ నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చద్దర్ చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేచ్చో చెప్తావా?
3: స్వామీజీ దయచేసి అలా మాట్లాడకండి, మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణుడితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
2: మర్మమెరిగినట్టి మహనీయులెందరో, మర్మ

మర్మమెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

0: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనము ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటం, ఇది పరిపాటు అయినటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘము ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటం ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటుంది. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తింపవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికే హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులవుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పము లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం సలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. అకడాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలం ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరావు. కేవలం మనం సమాజంను దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవా దర్శన సభ్యు యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటమనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడాను ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలాకులు, ఏంటిగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలాకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు. అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ యందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కానీ, ఏదో తుచ్చమైనటువంటి పని అని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముందు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులున్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటిదే నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకోనప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరి కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనమనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక్క దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన తెలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము, కానీ పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును, కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతని మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయా కరుణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూస్తుంటాయి. కానీ మనం దాన్ని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడా అత్యవసరం. కనుక అట్టి నిబంధనలు మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ తలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నందు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముని ఎందు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పునుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పునుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ నప్రజ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగము చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాము. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకంగా గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషలను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటిదే గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరైన నాయకుడు, జీవితమంతా కింకరుడిగా ఉన్నటువంటి వాడే సరైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితం అంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే నాకు ఆనందంగా ఉంటుంటుంది. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయమైనప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులంతా ఉంటున్నారు మీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరము కూడా ఆనందంగా ఉంటుంటాను. మనము కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృధాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీగా తయారు కాకూడదు. మనం నిరంతరం కొరను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని ఉపయోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థమిదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవల యందు పాల్గొనక కాలంను వృతాపరుచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థము గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృతాపరిచిన మన జీవితమే వృధా అయిపోతుంది. కనుక మనం కాలమును వృతాపరుచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రులకంతా వెళ్లి, అనగా పేషెంట్గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్కు డయాబెటిక్గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ భజనలు మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇక్కడ నువ్వు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడా అందుతుంది. సర్వులు ఎందుకు ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడా ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందు చెలరేయకూడదు. అందరు కూడా అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడా ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటాడు. సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శ ఖర్చులు కలిగించటం. కానీ ఈ పంచేంద్రియములో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత. మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి గాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైన చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైన దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమని దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి, చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరు హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కాన సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు కలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావమును దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము, ఏ కులము, ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటునివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని, చర్చిలు కాని, మసీదులు కాని మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడా మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లె వారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామము శుద్ధపరచుకుని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యము యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశాన్ని గురించి చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాం.
1: పాడుకుందాం పదరా.

0: పితా
1: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసములికే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి
2: అభివందనం స్వామి.
1: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
2: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
1: అదేమిట్రా అలా అంటున్నావు?
2: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
1: ఓహో,
2: దానికి కట్టే అంటే సేతువును కట్టి,
1: కట్టి
2: కొట్టే అంటే రావణాసుని చావగొట్టి,
1: చావగొట్టి
2: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
1: ఓహో,
2: అంతే ఫినిష్, రామాయణం అయిపోయింది కదరా.
1: అదేరా రామాయణంలోని గొప్పతనం.
2: ఏమిట్రా?
1: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
2: బాగా చెప్పేవరా.
1: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవ కళలకు వెట్టినిల్లురా.
2: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
1: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచపాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
2: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
1: అంతా స్వామిమయంరా.
2: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరాముడికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: తెచ్చిన్నాడా?
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పరా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ్వర యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా? అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగ రక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: ఆడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ ధండోరా వినిపిస్తోంది, అది ఏ విధంగా ఉందో విను.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సు ఎత్తిందిరా.
1: ఎలాగెలాగా, చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు ఎత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యంరా.
0: అందుకనే సీతమ్మ వారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కు పెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతామనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ్లేని రాజకుమారులు అక్కడికి వచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కు పెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.

0: రాజకుమారులే కాకుండా అక్కడికొచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కు పెట్టలేక విలువెల్లాడిపోయాడురా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది.
1: ఆహా!

వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురంధర చంద్ర రుద్ర హైమవతి జటిపటిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేలి చేస్తున్నాడు చూడరా.

0: శ్రీరాముడు శివధనుసు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ మాండవి శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలను మార్చుకున్నారు.
1: ఓహో,
0: దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పురప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో విన్నాం.

0: ఆహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము. అన్నయ్య, ఆ పెళ్లిలో ఏమేమి పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఉదయాలు.
1: అరే చాలరా ఇంకా.
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా.
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానరా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడం విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయిరా.
1: దాంపత్యాలు కూడా రకాలుంటారా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాటలుండవు కొట్లాట ఇదేనన్న మాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం, కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా.
0: ఆహా,
1: సరే కథలోకెళ్దాం. పదరా చిన్నాడా.
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరూ అయోధ్య చేరుకున్నారు. అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకుగాను అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
0: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీళ్ళంతా.
1: కరెక్టే రోయ్.
0: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలరా.
0: చెప్పుకోవాలి.
1: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
0: అయ్యయ్యో,
1: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనేలేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతీధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా.
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యని వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్యులు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాములు చేరి ఏమంటున్నాడంటే,

0: తప్పడు రాముడు.
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడివడు భరతుడు.
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నంది గ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బాగున్నాయో మన పెద్దన్న వివరిస్తాడ్రా.

అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణునితో తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తిచ్చిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టితెమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట పరిగెత్తాడు.
1: ఆహా,
0: విసిగి విసిగి వాడి బాణం గురి చూసుకుంటాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు రా.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
1: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకు చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదని అనుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి భిక్షాందేహి అని కేక వేశాడు.
1: అప్పుడేమైందిరా?
0: సీత మనసు కరిగింది.
1: ఆహా,
0: భిక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
1: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికని వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
1: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు.
1: ఆహా,
0: అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: జై శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడురా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్యూ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తికెదిగిపోయాడన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయు వేగ మనోవేగములు మించిన మహావేగంతో సాగిపోతున్నాడా వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోమర్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడ్రా,
2: రామబంటిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు, ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు, కోతి ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రున ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణలంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తుడైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాలు తీశాడు. వెంటనే బ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా,

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది.
1: ఆహా,
0: కట్టకడపటికి శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించిన వాడే. రామరాజ్యమే ప్రేమరాజ్యమనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: ఆహా,
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సిజీ ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఇప్పుడు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సత్యసాయినాథుని దివ్య పాదారవిందములకు శతకోటి నమస్సు మాంజలి. ఆర్తులను ఆదుకోమని, దీనులను సేవించమనే కదా స్వామి మనకు సదా ప్రబోధిస్తారు. ఆ దేవదేవుడు నా జీవితమే నా సందేశమని అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి దిగ్విజయముగా నడిపించి ఆచరణలో చూపెట్టిన వైనం మనందరికీ విదితమే. ఆ అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని నిజామాబాద్ జిల్లా బాలబాలికలమైన మేము దేవదేవుని దీనజన సేవ అనే ఈ సంగీత నృత్య రూపకాన్ని మీ ముందు ప్రదర్శించుటకు తమ అనుమతిని కోల్చున్నాము స్వామీ.

0: చూసారా, సకల శుభదాయి అయిన శ్రీ సాయిరాముని కీర్తిస్తూ మన బాల వికాస్ పిల్లలు ఎంత బాగా నృత్యం చేశారో. ఉన్నత విలువలతో మనమంతా గర్వించదగ్గది మన భారతీయ సంస్కృతి. అనేక వేల మంది పుణ్యాత్ములు ఈ గడ్డపై పుట్టారు. పరమేశ్వరుడే అనేక యుగాలలో అనేక రూపాలలో ఈ మట్టిలో పుట్టి మనిషి జగతిలో ఎలా మసలుకోవాలో చూపారు. ఓ శ్రీరాముడు, ఓ శ్రీకృష్ణుడు, ఓ గౌతముడు, ఓ షిరిడీ సాయి పుట్టిన పవిత్ర దేశం మనది. వారిలా మనమూ అవ్వాలంటే ప్రతి జీవిలో పరమాత్ముడిని చూడగలగాలి. అన్నార్తుల ఆకలి మన ఆకలిగా, పీడార్తుల బాధలను మన బాధలుగా, రోగార్తుల వేదనలని మన వేదనలుగా భావించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి, సేవించాలి. గుర్తింపు కాంక్షించనిది సేవ, ప్రతిఫలం ఆశించనిది సేవ, ఇతరులకు మేలు చేసేది సేవ అని స్వామి చెప్పారు. ప్రతి అవతారంలో ఆ పరమాత్ముడు మంచిని పెంచి చెడుని తుంచడానికే భూమి మీదకొచ్చి దీనులకు, నమ్మిన వారికి కోరిన వరాలిచ్చాడు. దేవదేవుడే తన భక్తులని సేవించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడై, ద్వాపరంలో శ్రీకృష్ణుడై, కలియుగంలో షిరిడీ సాయిసుడై, సత్యసాయినాథుడై నమ్మిన వారి వెతలను తొలగించి వారికి సేవలు చేశారు.
1: ఆ కథలు చెప్పండి ఆంటీ.
0: తప్పకుండా. రఘువీరుడై పుట్టిన శ్రీరామచంద్రుడు తన కోసం వేచియున్న వృద్ధురాలైన శబరిని చేరి ఆమెని ఆదుకున్నాడు.

0: ఎవరు బాబు మీరు? చూడముచ్చటగా ఉన్నారు.
1: మాతా, మాది అయోధ్య నగరం. నేను శ్రీరామచంద్రుడు, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు.
0: శ్రీరాముడివా, నా రాముడివా, రామా తారకనామా, అయోధ్య రామా సీతారామా, అహోరాత్రులు నీకోసం రామా రామా అని పరితపిస్తూ కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్న నన్ను కరుణతో ఆదరించడానికి వచ్చావా? నీ దివ్య సుందర మూర్తిని దర్శించాను రామా, నా జన్మ సార్థకమైంది.
1: ఇన్నాళ్ళు నువ్వు మా కోసం ఎందుకు వేచి ఉన్నావు తల్లి?
0: నాయనా రామచంద్ర, నీకు తెలియని మర్మమేముందయ్యా? రామయ్య దీనజనోద్ధరుడివని, ఆశ్రితజన పాలకుడివని నిన్ను నిత్యము కీర్తిస్తూ ఉంటారు గదా. నీ దివ్య సందర్శనం తనివితీరా చెయ్యాలని ఈ ఆశ్రమాన్ని ఇబ్బైన మల్లెలతో, సొంపైన జాజులతో అలంకరించి మేలైన పళ్ళని ఏరి మేలిమి బంగారు మూర్తివైన నీకు అర్పించి తరించాలన్న కోరికతో మాత్రమే జీవిస్తున్నాను రామా.
1: అమ్మా, నువ్వు తినిపిస్తే తినాలనే వచ్చాను తల్లి. ఏవి నువ్వు సేకరించిన పళ్ళు చూపించు.
0: తెస్తాను రామయ్య, ఉండు ఉండు. ఇదిగో ఈ పళ్ళు.
2: అన్నా, అవి ఎంగిలి పళ్ళు.
1: లక్ష్మణ, ఆమె అచంచల భక్తి విశ్వాసాలు, తల్లి లాంటి ఆమె నిర్మల ప్రేమ నాకు ముఖ్యం. ఆమె ప్రేమతో నానిన ఆ పళ్ళు నాకు అమృతంతో సమానమయ్యా. అమ్మా శబరి, మీ భక్తి ఆత్మీయత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నవవిధ భక్తి రీతులతో నన్ను పూజించి నా హృదయాన్ని ద్రవింపచేశాయి. నీవు తెచ్చిన పళ్ళు తిని నీ కోరిక చెల్లించడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి.
0: రామయ్యా, నా జన్మ ధన్యమైందయ్యా, నాకింకేం కావాలి? శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, రామా రామా.
3: చూసారా, ఏ ప్రతిఫలము ఆశించకుండా తన కోసం పరితపించే వారిని వెతుక్కుంటూ వెళ్లాడు ఆ రామచంద్రమూర్తి.
4: మరి కృష్ణావతారంలో
3: తన కోసం పరితపించే అమాయకులైన గోపికలతో ఆడుకున్నాడు, వారి యదవేణువును ఊది వారికి ముక్తిని ప్రసాదించాడు, అలాగే అడగకుండా వరాలిచ్చి కుచేలుడిని ఆదుకున్నాడు.

అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇన్ని రోజుల తరువాత నా చిరకాల మిత్రుణ్ణి చూసే అవకాశం ఇచ్చారు ఈ ద్వారపాలకు. చిన్ననాడైతే మేమిరువురం స్నేహితులం, కాని నేడో ఆయన మహారాజు, నేను కటిక దరిద్రంలో మునిగిన నిరుపేద బ్రాహ్మణుడిని. అది నా రూపంలోనే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. అవి చాలదన్నట్టు మా ఆవిడ కట్టి ఇచ్చిన ఈ అటుకుల మూటకొటి. ఆమె అమాయకత్వం గాని అంతటి రాజు ఈ అటుకులు స్వీకరిస్తాడా?

కుచేలా కుచేలా, ఎన్నాళ్లకి నేను గుర్తొచ్చానయ్యా నీకు. రా మిత్రమా, ఇలా కూర్చో. అయ్యో, ఎంత అలసిపోయున్నావయ్యా నువ్వు. ఉండు, నీ కాళ్ళు కడిగి నీకు సేవ చేయకపోతే నా మనసు ఊరడిల్లడం లేదయ్యా. రా రుక్మిణి, నా చిరకాల మిత్రుడు కుచేలుడు.

0: కృష్ణ, గోపాలకృష్ణ, నీ అవ్యాజమైన ప్రేమకు అవధులేలేవా? నా వంటి వానికి
1: అసలు నీ వంటి వానికి ఇది చాలదయ్యా. బాల్యమిత్రుడివి, సోదర సమానుడివి. ఇంతకీ నీ ప్రియమిత్రునికి ఏం కానుకలు తెచ్చావు?
0: ఎదుకుల తిలకుడికి ఈ పేదవాడు తేగలిగింది, ఇవ్వగలిగింది, ఏముంటుంది చెప్పు.
1: అమ్మదొంగ, మాటకారిని, ఏదో దాస్తున్నావు. నా సోదరి నా కోసం ఏం పంపలేదా? అయినా ఆ మూటలో ఏముంది?
0: అది అది
1: నాకు తెలుసయ్యా, నాకిష్టమని అటుకులు పంపించుంటుంది కదా.
0: కృష్ణ, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, మాటలతో నిన్ను గెలవగలనా? ఇదిగో తీసుకో, తీసుకోవయ్యా. కన్నయ్య, నేను ఎంతో భాగ్యవంతున్నయ్యా.

0: అలా భగవంతుని ప్రేమకు పాత్రుడైన కుచేలుడు ఇంటికెళ్లేసరికి ఇంటి రూపే మారిపోయింది. ఇల్లు సకల సంపదలతో సౌభాగ్యాలతో నిండిపోయింది.
1: రామావతారం అయింది, కృష్ణావతారం కూడా అయింది. ఇప్పుడు షిరిడీ సాయి కథ చెప్పండాంటే.
0: అవును, షిరిడీ సాయిగా స్వామి దీనులను కాపాడడానికి వారి మధ్యనే ఉండి వారి బాధలన్నీ తన బాధలుగా చేసుకుని వారికి అనంతమైన ప్రేమను పంచారు. ఎల్ల మతముల సారమొక్కటేనని ఎల్ల జనులకు బాబా ప్రబోధిస్తున్నారు.

0: నాయనలారా, సబ్కా మాలిక్ ఏక్, అందరినీ కాపాడే ఆ దేవుడు ఒక్కడే. అల్లా అయినా రాముడైనా ఒక్కడే. అందరినీ తమ వారిగా భావించి సేవించండి. మిగతాది ఆ దేవుడికి వదిలేయండి. పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్.
1: జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.
2: అయ్యో బాబా చెయ్యి కాలిపోతుంది, బాబా చెయ్యి కాలిపోతుంది. బాబా లీలలు మనెవ్వరికీ అర్థం కావు.
3: బాబా, బాబా, నువ్వే నా బిడ్డను కాపాడావు బాబా.
2: నీ బిడ్డకేమైందమ్మా?
3: రోజూ మాదిరిగానే బిడ్డను పక్కన పెట్టి నా పనిలో నేను మునిగిపోయాను. అలా పాకుతున్నవాడు ఎప్పుడు నిప్పుల దగ్గరికి వెళ్లాడో తెలియలేదు. వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ మంటల్లో పడబోతున్నాడు. అంతే, ఏదో హస్తం నా బిడ్డను అమాంతం ఆ మంటల్లోంచి తీసి నా చేతుల్లో పెట్టింది. బాబా, నువ్వే కాపాడావు బాబా, నా బిడ్డను నువ్వే కాపాడావు బాబా.
0: నీ బాధలన్నీ నావి. నీ ఆపదలను తొలగించడానికి నేను ఆపదలో పడినా పాదలేదమ్మా.

అలా నమ్మిన వారికే కాదు నమ్మని వారిని కూడా అక్కును చేర్చుకుని కాపాడే దీనానాథుడు మన సత్యసాయినాథు. దీనజనుల సేవయే దీనానాథుని సేవయని, మానవ సేవయే మాధవ సేవయని చాటి సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వములను మనకి బోధించి మనని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన సాయిమాత. స్వామి తన సేవా జైత్రయాత్రలో మనలాంటి ఎందరో సేవా సైనికులను వినియోగించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహించి ఈ కలియుగాన్ని సాయియుగంగా స్వర్ణయుగంగా మార్చుతున్నారు.

ఇప్పటిదాకా మీరు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జ స్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

కొండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమునం మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులనుగాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతిని తిరిగ చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినన్ గనుమమ్మ భారతీ. ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్ట

0: పాండితీధనులైనట్టి ప్రష్టలారా రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈ వధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురు పౌర్ణమి. గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు. వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్త జనుల పర్తినవతారమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతి మాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి. వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేనిస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మొదటి పాదం ఇది. మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతో సమస్యాపూర్ణం అయిపోతుంది.
3: అవధాని గారు, అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది. దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు. అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనక ఉంటుంది. సర్వజనీయమైనటువంటి విశ్వజనీయమైనటువంటి విషయం.
1: అవధాని గారు, ఎస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
4: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. విశేషంగాని కరము, వరము, నరము, పరము. మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధనుంచి కొన్ని ఆణిముత్యాల్ని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం. వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది.
2: కరముగా ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప. వా ఇది మొదటి పాదం, మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
2: తప్పకుండా. రాసుకోండి. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో, చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
6: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
2: చక్కటి అంశాన్ని ఇచ్చారు. మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవను గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు అంతే కదా?
6: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
2: రైట్. ప్రే
6: ప్రే రాణి సిద్ధమండి.
2: మన్
6: మన్ చాని సిద్ధమండి.
2: సే
6: తాని సిద్ధమండి.
2: వన్
6: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
2: జ
6: నాని సిద్ధం.
2: గ
6: జ గ మాని సిద్ధం.
2: తి
6: జగతి లాని సిద్ధమండి.
2: కి మొదటి పాదం పూర్తయిపోయింది. ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
2: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
3: అన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించండి ఏమిటి చెప్పండి. అయితే
2: ఈ మేధస్సులు కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
3: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
2: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్స్ అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లైసెన్స్ కాకూడదు. అబద్ధాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, చక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
3: సాయిరా
7: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలదని ప్రార్థిస్తున్నాను.
2: తప్పకుండా.
7: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: సక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం సు
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలు పడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగానే అనుకుంటాం అనమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరావయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేగాత్మ ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడు అనమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. ఎంచదంటే నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా లేదా కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
1: అవధాని గారు 19వ అక్షరం చే
0: స్వీకరించాను. ఓకే
3: అవధాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ఉక్క ఇవ్వంగనదే మ్రాన ఇవ్వంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసులు చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాస్ సేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
1: అవధాని గారు 10వ అక్షరం వి
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా సార్?
0: తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమ పూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పా వా అన్న అక్కడ నరముతోనే బిగిన కావాలి, ప్రారంభించాలే. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత కూడా
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతాని.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవసరం గారు మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలికేమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటాం అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శిస్తే ఎవరు దొంగ వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెప్తాను. స్వీకరించాను. తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం
6: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డం తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి గ్రహణం స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడిని కట్టుబాటుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
7: రెండో పాదం మన నిషేధాక్షరిలో మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు. రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
7: రెండోది ప్రాసస్థానం.
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
7: కా నిషేధం అండి. మరి
0: తి
7: ఇప్పుడు యతి స్థానం అండి.
0: పాదం ఏమిటంటే ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగని.
1: అవధాని గారు 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
4: అవధాని గారు, పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది. చాలా చక్కని పద్యం, మీరు వర్ణింప కోరుతున్నాను. పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

0: చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే, భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడు అన్నమాట. అటువంటి భగవంతునికి పుట్టుక ఏమిటి, మరణమేమిటి, ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మన మీద ప్రేమతోని దర్శన స్పర్శ సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే, ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తారంటే, మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పుట్టపర్తిలో అవతరించి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే, ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కరుణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మన మాట, మీరు సారా తాగుతారా?
0: ఏవో ఎంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మన సారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే,
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించారు.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా, సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా, సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని, త్యాగభావాన్ని, ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోనే చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వై విలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్. మళ్ళీ చెప్తాను. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వై విలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా?
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే, పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి బిక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పు అయినప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. ఇక మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడవ పాదని చెప్తాను. తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అనిన మనసాయి మాట సత్యమయే ఘన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. సత్యస్వరూపుడు ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యం ఎట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి ఆ అక్కడ వైరుధ్యం కలిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
4: మరి
0: ఇది మూడవ ఆవర్తనము దత్తపది. మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి
4: తప్పకుండా.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమపూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలె చెంచల మనంబుల వీడి రవంత గూడ కావరమును దాల్చకుండా. రెండో పాదాన్ని కాతోని వదిలాను, వరాన్ని కావరమును దాల్చకుండా.
2: అవధాని గారు
0: మదం మదాన్ని దాల్చకుండా అర్థం మది భాసి.

0: వెల్గుడి ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు, ఏడవ అక్షరం రూ కింద అణామత్తు
0: రుణో రుణో అంటారు అన్నమాట. పూర్ణుడు ఆ విధంగా అనమాట, ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతే రుణు కదా స్వీకరించారు.
2: అవధాని గారు, ఏమిటో సమస్యలు, అర్ధ గాడిది ఎవరిని అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా కానీ ఇతరులను విమర్శించే విధంగా కానీ మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు, వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పాదం కదా, ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల భావం మీకు స్పష్టమవుతుంది అన్నమాట. అదే

0: ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్ బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సం ఉంది కదా, సమ్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం. ఇంకా కొంత ఉన్నది అని అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది.
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది.
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు. గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధం ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం. ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను. ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన
4: బాగుంది
0: లేక నిస్సీమ ప్రేమం వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, ఇన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట. భార్యాభర్తలు పిల్లలు మాత్రం ఉండాలి, వేరే వాళ్లతో సంబంధాలు అవసరం
3: లేదనుకుంటారు.
0: సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను, పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి అంటే ఆ పని చేయండి. వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
3: బాగుంది జవాబు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం. ఇది మూడో పద్యం, చక్కని పద్యం. మీ విశ్లేషణ కోరుతున్నాం.

0: చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను గాని తీగను గాని అది వంకర రాకుండా వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా కానీ పరికరాలను తీసుకొని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, వక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి ఏంటంటే, స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టం అవుతుంది, ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
1: అవధాని గారు, రెండవ అక్షరం మా,
0: రెండవ అక్షరం మా స్వీకరించా.
2: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
0: మైదానము చేసిన రాజెవరు. మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి, ఇక్కడ మై అంటే శరీరము, శరీర దానం చేసిన రాజెవరు? శివి చక్రవర్తి అండి. కథ ఉన్నది, కావురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు శివి చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో చొచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం వాడిన తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడు ఏదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మైదానం శరీరం దానం చేశాడు.
3: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
0: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు, తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైనారు. ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నాయి. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు అది ఏ అగ్నిబడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగ గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా గానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుంది అన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
1: అవధాని గారు, 8వ అక్షరం డా.
0: 8 డా.
2: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
0: చక్కగా అడిగారు. దానాల్లో కల్లా గొప్ప దానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్ప దానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్ చూసినా, అసెంబ్లీలో చూసినా సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతోనేదైతున్నదో దాడి చేయడం కూడా జరుగుతున్నారన్నమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి. అసలు ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
2: చాలా బాగా చెప్పారు
1: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
0: 11వ అక్షరం శ్వ గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో మూడు ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య మూడు పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటివి దత్తవది, వర్ణన, నిషేధాక్షరి, నాలుగవ పాదాలు చెప్పాల్సిన అనమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను. దత్తపదిలో మొదటి మూడు పాదాలు ఒకసారి అనుకుందాం. కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్ప వానరముల వోలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దల్చకుండా మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుంది అనేటువంటిది చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మల కూడా ఏదైతే ఇప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
2: అవధాని గారు మీరు గీత చదివారా?
0: గీత చదవకేంటి? ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను, ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు అంతే. ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్. పరమున ఈ భవంబునను వాసులు మేలని సాయి పల్కెడిన్.

0: సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
1: అవధాని గారు, 17వ అక్షరం స్క.
0: గ్రహించాను.
2: అవధాని గారు, వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
0: చెబుతాను. ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది. చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంగ మందుతో విడగజేయవానినవి వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చరించు వారలను ప్రేమదలిర్పగా సంస్కరింపబల్ జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. అర్థము సుస్పష్టము. ఏంటంటే మొక్కలకు చీడపడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తులలో దుర్భావాలు దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలను చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అయినారన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మేలుబంతి అంటారు. మేలుబంతి అంటారు, దాన్ని బట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫాల్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి ఆ విధంగా. అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది. సాయి
1: అవధాని గారు, 15వ అక్షరం లా.
0: 15 లా స్వీకరించాను.
3: అవధాని గారు, మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
0: ఇప్పటికీ ఎవరూ చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవధానాన్ని పెట్టడం.
3: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
0: ఫలితము అవధానం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. కొందరు అనుకుంటారు కదా అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవధానం అంటే అసలు ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత, వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాధ్వరి గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులు అని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటి ఎన్నిటిని పెట్టుకున్నారు. అప్రస్త ప్రసంగం వీటిలో ఈ వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత అయితే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నగాని వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడు అన్నమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే 3 విషయాలుంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత లేక ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరి వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకైతే తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే అవధానం అనేటువంటిది. అది
1: అవధాని గారు, 12వ అక్షరం జ.
0: 12 జ స్వీకరించండి.
4: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.

0: శివరిపాదంగా నిస్సీమ ప్రేమన్ వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో నాలుగు పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికి మూడు అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక్క అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు. అడిగితే ఆశు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రస్తుతంలో ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం చెప్తాను.
1: ఎలాగా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: మేము కూడా ఉంటాను చెప్పడానికి.
2: అవధాని గారు, 14వ అక్షరం భూ
0: స్వీకరించండి.
3: మరి అవధాని గారు, పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం ఇది
0: చదవండి, చదవండి.
3: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజదుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడ మార్గాలను పట్టడం జరుగుతుందన్నమాట. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంట్ అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడ మార్గంలో పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల, అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలి అని అనిపిస్తుంది వీడికి ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అనమాట. రెండవది యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు. ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమే ఉండదు సన్నిధంగా, అది అనమాట. ఇంకొకటి మూడవది, జపము చేసిన ఫలమే శాంతి లేక, జపం చేయడం వల్ల ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది, కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది, కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు, జపం యొక్క ఫలితం శాంతిని పొందడం అని. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
2: అవధాని గారు, ఇక చివరిది 5వ అక్షరం చివరి అక్షరం ప్ర.
0: ప్ర ఐదో అక్షరం ప్ర స్వీకరించాను.
1: అవధాని గారు, నా ఆఖరి సంశయం ప్రశ్న
0: చెప్పండి,
1: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి యొక్క కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
4: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం, మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నారు
0: స్వామి. ఏంటంటే మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి. అందుకోసం కేవలం మగవారి యొక్క ప్రాధాన్యతే కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉందనేటువంటి చెప్పారు. అయితే సరే చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమైన సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
4: అదే గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తయ్యాయి కదా, మరి ధారణ
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను, వ్యస్తాక్షరిని కూడా ధారణ పడదాను
4: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరిచ్చిన సమస్య, సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు అసలు. అంటే తూర్పు జన్మని, పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీల్ తోచునొక్కటిగను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయ్యే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. ఇక దత్తపది. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. దత్తపది అయిపోయింది. ఇక వర్ణనా

0: నీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. ఇక నిషేధాక్షరి, స్వామి ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగా నిస్సీమ ప్రేమం వెలిగిన స్వామీ ప్రేమావతార వందన శతముల్. కయా వ్యస్తాక్షరి, మీరు 20 అక్షరాలు ఇచ్చారు, ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నవన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడయి విశ్వజనంబుల సంస్కరించెత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
1: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికి చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు, ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి మీరు.
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం. భవబంధంబుల చిక్కి భవబంధంబుల చిక్కి జీవనపు శోభందక్కి జీవించు మానవ సంఘంబులను ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానముల్ చేసి మానవతాదిప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వరా. ఇక ఎవరైనా ప్రత్యేకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నది నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రిచ్చకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వర నాదాలను విందాం.
1: బ్రహ్మస్వరూపము కలియుగ ప్రత్యక్ష దైవము అయినట్టి శ్రీ సత్యసాయి భగవాను చరణకమలములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, మోక్ష సాధనకు నాదయోగమును మించిన యోగము లేదన్న స్వామివారి దివ్య సంకల్పమునకు ప్రతీకగా నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి మెప్పురి సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులము కలిసి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా నివాళులు అర్పించుకుంటూ, నాదలోలుడు ముగ్ధ మనోహర గానమూర్తి అయినటువంటి మన స్వామివారికి ఆత్మార్థముగా ఈ పంచరత్న కృతి మణిమాలను అర్పించుకుంటూ భక్తిని, శక్తిని, ముక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము స్వామి.

ఏకరామనా.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఒక మంత్రంగాని, ఒక యంత్రంగాని, ఒక తంత్రంగాని కోరుకుంటూ ఉంటారు. అసలు ఈ యంత్రం, మంత్రం, తంత్రం అంటే ఏమిటి? అవి ఎక్కడ లభిస్తాయి? ఆధ్యాత్మిక సాధనలో వీటిని ఉపయోగపెట్టే విధానం మనకి ఎవరు చెప్పగలరు? వీటిని కూలంకుషంగా వివరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1990 జూలై 7వ తేదీనాడు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తులకు తమ దివ్యోపన్యాసాన్ని అందించారు. ఆ ఉపన్యాసం ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

ప్రేమ స్వరూపులారా, కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది. పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయి కూడాను స్వప్నతుల్యమవుతుంది.

పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం. ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది. దీనిని భౌతిక శరీరమని చెప్పబడుతుంది. సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే. దీనిని పంచీకరణము అని కూడాను పిలువవచ్చు. ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది. సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి. ఈ శరీరమే సుఖదుఃఖములకు నిలయము. ఇది మూడు భాగములుగా విభజించబడినది, స్థూల, సూక్ష్మ, కారణములు అని. ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము. ఇది పరిపూర్ణ జడము. ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది. మనకు కనిపించినది ఈ స్థూల శరీరము. దీనిని సత్యమని, నిత్యమని విశ్వసించి సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.

పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం. దీనినే స్వప్నస్థితి అని కూడాను చెప్పవచ్చు. ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది. ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది. ఇది ఎవ్వరితో కూడాను సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే. ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది. రూపము కాని రూపమును, వినికిడి కాని వినికిడిని, రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది. కానీ ఈ సృష్టి అంతయి కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది. ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిదే, ఎవరి కర్మ వారిదే. ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు. ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు. తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడనేలేదే అని తాను జవాబు చెప్తాడు. అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు, అతని బాధలను తానే సృష్టించుకున్నాడు, సర్వానుభూతులు కూడా తానే సృష్టించుకున్నాడు. కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము, కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు. సుఖదుఖమును అనుభవించున్నది ఈ స్వప్నావస్థయే. కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించున్నది ఈ స్వప్నావస్థయే. అనగా సూక్ష్మ శరీరమే. ఇందులో మనస్సు ప్రధానమైనది. ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది. మనోమూలం మిదం జగత్, ప్రపంచమంతయి కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది. మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి. సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు. నిత్యానిత్య విషపేరు పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు. నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు. దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికే అహంకారము అని పేరు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది మనసు యొక్క పర్యాయ పదములే. ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ. కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే. మూడవది సుషుప్తి. సుషుప్తి అనగా సు అనగా మంచి, షుప్తి అనగా ఒక నిద్ర, మంచి నిద్ర. అయితే ఇందులో మనస్సు లేదు. మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడాను లేదు. ప్రపంచము లేకపోవటం చేత సుఖదుఖములు కూడాను లేవు. మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం, ప్రపంచము మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు. కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము, ప్రపంచములకు మనస్సే కారణము. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చయోహో అని, సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం. అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి. మానవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యము పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు. అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారము.

మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి. ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది. అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు. సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి. ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు. అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి. కాని అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం. మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి. ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే. ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కాని అన్నింటికీ ఆధారము ఆత్మనే. కాని మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడిన ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు. శరీరమే అన్నమయ కోశం, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశములే ఈ సూక్ష్మ స్వరూపము. ఆనందమయ కోశమే కారణ శరీరం. ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కాని ఇది నిజానందము కాదు. ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడిపైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదే విధముగానే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుడు వంటిది. స్వయం ప్రకాశకుడు ఆత్మనే. ప్రకాశమే బుద్ధిపైన, మనసుపైన, ఇంద్రియములపైన, దేహంపైన పడి ఈ సర్వపుష్ను కేవలం చైతన్యమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆత్మ చైతన్యమే ఈ ప్రపంచమును నడిపించుచున్నది. చరాచర ప్రపంచమునకంతయి కూడాను ఈ చైతన్యమే మూలాధారం. కనుక ఈ మూలాధార తత్వమును మానవుడు విస్మరించటం చేతనే సమస్త కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధము లేదు. సూర్య ప్రకాశమును ఆధారము చేసుకుని అనేక మంది అనేక విధములైనటువంటి కర్మలను ఆచరిస్తారు. కొందరు మంచి కర్మలు ఆచరించవచ్చును, మరికొందరు చెడ్డను ఆచరించవచ్చు. కొందరు పుణ్యకర్మములు, కొన్ని పాపకర్మములు చేయవచ్చు. కొందరు ఉపకారములు, మరికొందరు అపకారములు గావించవచ్చు. కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు. సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు. సూర్యుడు కేవలము సాక్షిభూతుడు మాత్రమే. అదే విధముగానే శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క ప్రవర్తనల యొక్క ఫలితములు ఆత్మకు ఏమాత్రం కూడాను అంటవు. ఆత్మ సాక్షిభూతుడు. కాని మానవుడు శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు. అన్నింటికీ మనసే మూల కారణము. మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది. మనస్సును మరిచినప్పుడు అంతా బయలే. మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము. ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం. అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి? మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరువేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి. అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది. అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే. దానిని దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ ఈ గోడను నిర్మించుకోవటం చేతనే
ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి. సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం, విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు. కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం. వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది. ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే. పొట్టును తీసినా మిగిలినది బియ్యమే. ఈ బియ్యము పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం. ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు. కనుకనే ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే. అయితే అన్నింటి ఎందు కూడాను సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము. దీనికి మరొక ఉదాహరణ, అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది. ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం, సరి అయినటువంటి జవాబు కాదు. ఇనుప గుండు నిన్ను కాలలేదు, ఇనుప గుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చింది. అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది? వెలుపల ఉన్నదా లేక లోపల ఉన్నదా? అంతర్బహిర్ద సర్వవ్యాప్య నారాయణ స్థితా, లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుండదు. మనము కాల్చినటువంటిది నిప్ప అయినప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం. ఈ ప్రపంచం అంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటిది. ఇందులో సుఖదుఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి. అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి? శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి. ఈ ప్రపంచమంతా కూడాను అంతర్బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే. సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు. కనుక సమస్తమునకు మూల కారణము ఆత్మనే. దీనిని దర్శించాలంటే మనం ఏ ఉపాయమును వెతకాలి? వెతుకునక్కరలేదు. ఇది స్వప్రకాశమైనటువంటి ఒక స్థితి, లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు. ఇది సర్వకాల సర్వావస్థలు ఎందుకూడను ఉన్నటువంటిది. ఉన్నదానిని వెతకటం ఎక్కడ? వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం? నిరంతరం కూడాను ప్రకాశించుచున్నటువంటి వెలుగే. దీనిని ఇంకొక సాధన చేత దీన్ని వెతకనక్కరలేదు. తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు. నిమురుగప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుందని. కనుక నిజానందమైనటువంటి యొక్క నేనును నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడాను మాయమవుతుంది. ఇది నేను నేను నేను నేను అనేటువంటి పదము పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకుడును సృష్టింపబడలేదు. నేనే లేకపోతే సృష్టి లేదు. కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి? అది ఎవరు? అదే ఉనికి. ఆ ఉనికియే సర్వుల ఎందుకును స్ఫురించుతుంటే చేత దీనికి ఆత్మ అని మరొక పేరు, ఇదే బ్రహ్మ అని మరొక పేరు, దీనికే హృదయము అని ఇంకొక పేరు, దీనినే అహం అని కూడాను మరొక పేరు. నేను, బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే. హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము. ఇది కాదు హృదయం. హృదయమునకు ఒక పరిమితము లేదు, సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం. కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము. ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాము. అదే అహం, అహం, అహం. ఆ అహమే బ్రహ్మ. నేను కుటుంబీకుడను అంటున్నావు. కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
నేను సన్యాసిని అంటున్నాడు. ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి. నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదములకు నేను అనే పదం ముందు ఉంటుండాలి. కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది. కనుక అన్నింటికి నేనే ఆధారము. నేను అనగా అదే ఆత్మ. ఇత్తి సర్వత్ర సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు. మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు, ఆత్మను ప్రేమించాలి. కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగనటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం. కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి. నీకు తల్లి ఉంటున్నది, తండ్రి ఉంటారు, బిడ్డలు ఉంటున్నారు. కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా. వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాము అని భావిస్తారు. వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడాను అనుభవిస్తారు. కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు. ఇవి మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి. నిజముగా నా తండ్రి అనేటువంటి భావము నీలో ఉండినటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి. అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి. దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే. దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు, శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం. కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది. ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి. అది లేనంత వరకు కూడాను మనము స్థితప్రజ్ఞులం కాము, నిజానందాన్ని పొందలేము, నిత్య సత్యమైనటువంటి స్థానాన్ని చేరలేము. కేవలము ఇవన్నీ కూడాను భ్రాంతుల యొక్క స్వభావములే. భ్రాంతి ఉండినంత వరకును భ్రమ మనకు దూరంగా ఉంటుంటుంది. కనుక ఏనాడు మనకు భ్రాంతి వదలునో అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి. అప్పుడే ఈ ప్రపంచమునందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు. కలతలకు, కల్లోలములకు ఏమాత్రమో అవకాశం ఉండదు. ఈ రాగద్వేషములకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. భిన్న భావములను పెంచుకుని, రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని, దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి. కనుక మానవత్వములో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ప్రతి విషయమునందును నేను, నేను, నేను అంటుంది. ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అదే ఆత్మభావం. ఈ ఆత్మభావమునందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం. సమస్త సమస్యల పరిహారమునకు ఇదే మూల కారణము. ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది. ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే. రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే. స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే. ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహభ్రాంతియే. ఈ దేహభ్రాంతికి మూల కారణము మనస్సే. మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము. కనుక మొట్టమొదటి మంత్రము ఏమిటంటే నేను, నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము. దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి. ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి. మనసుతో కూడిన ఐ ఒక్కటి, ఆత్మతో కూడిన ఐ ఒక్కటి. అనగా ఆత్మభావమే ఐ. ఇది మనస్సుతో చేరడం వల్ల
అహంకారంగా మారిపోతుండాలి. ఈ ఆత్మతో కూడినటువంటి ఐ ఆనందముతో చేరినప్పుడు సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం. ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడాను మార్పు చెందినటువంటిది, క్షణ క్షణములకును అనేక విధమైన మార్పు చెందుతున్నది. ఈ మార్పులకు మూల కారణము మనస్సే. ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము. ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది కాని స్థిరమైనటువంటిది కాదు. దీని స్వభావమే ఇంత. ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు. కనుక అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు. ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములు. ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు. ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడాను మానసికం చేతనే చేస్తున్నారు. ఈ మనో సంబంధమైన సాధనలన్నీ కూడాను కేవలము అనిత్యములైనటువంటివి. సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు. జ్ఞానము జ్ఞాని జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు. ఇది ఉన్నదంతా ఒక్కటే. అనాత్మభావం దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది. కనుక నీవు సాధన చేయతలంచినప్పుడు ఆత్మభావంనే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్నా అది నిజమైన సాధన. అట్టి విశ్వాసము లేక ఎన్ని రకమైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడాను మనోకల్పితముల యొక్క ప్రభావమే. సూర్య వేడిమి చేత ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి. అదే విధంగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి యొక్క మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి. కనుక ఆత్మను అడ్డు చేయనది మనస్సే. ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి? కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు. మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి. వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది? ఇది సాధ్యమే కాదు. క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి. కనుక ఈ స్వార్థమనేటువంటిదే మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది. ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్యభావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు. వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది? వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము. కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి. వ్యక్తి ఎందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి. పవిత్రమైన భావాలు వ్యక్తి ఎందు అభివృద్ధి గావించుకోవాలి. వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది. సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొంది. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి. ఎన్ని చదువులైనా చదవచ్చు, ఎన్ని పదవులైనా ఏలవచ్చు, ఎంత ధనమునైనను ఆర్జించవచ్చు, ఎంత కీర్తినైనను సంపాదించవచ్చు, ఇవన్నీ శాశ్వతమా? తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించినాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే. తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? లక్షలమైన అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు. ఇది కాదు మనం చేయవలసిన ప్రయాణము. మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి. బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది. ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖదుఖములు మనకు తప్పవు. ఎంతో దూరం మనం పోనక్కర్లేదు. నిద్రలో మనకు ప్రపంచము లేదు. ప్రపంచము లేనప్పుడు మనసు లేదు. మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు. ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం. కనుక మానవుడు నిత్యశాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదట మనసును అరికట్టాలి. మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి, ఆ వైపున నడిపించాలి. అదే నిజమైనటువంటి సాధన. అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం. మనసును మార్చుకోవాలి మొట్టమొదట. మనసు మారక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు. గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి. అవి సద్గుణములుగా మారాలి, దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి. ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు. పూర్ణిమ అనగా ఏమిటి? అనగా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండటం. ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము. కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి. ఆరిషట్ వర్గములు 6,
కామ క్రోధ లోభ మోహ మదమత్సరము. ఈ ఆరింటి ఎందును రెండు తమో గుణము రజో గుణము ఇవి ఎనిమిది. మదమును కుల మదము, ధన మదము, విద్యా మదము, యవ్వన గమనము, సౌందర్య మదము, తపమలము, సత్యమలము, కుల మదము, ఈ ఎనిమిది మదములు కూడాను చేరాలి. ఈ ఎనిమిది ఆ ఎనిమిది రెండు చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు. ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటుందో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితి, అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాం. అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం. అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు. ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు. గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు. ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు. శిష్యులు త్యాగం చేస్తున్నారు, గురువులు పోగు చేసుకుంటున్నారు. కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యులో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది. మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి. ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గరికి పోయి మంత్రోపదేశం చేసుకోవాలి. ఏమిటి ఈ మంత్రోపదేశములు? నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము. నీ మంత్రము నీ చోటనే ఉంటుండాలి. నీవే మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడు. నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము. అదే సో హం సో హం, అదే మంత్రం. నేనే అది, అదే నేను, నేనే అది, అదే నేను, అదే మంత్రం. ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రము. తంత్రమేమిటి? నీ హృదయమే ఒక తంత్రము. ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుండి నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు, ఎంత అజ్ఞానుడవు. ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధన చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా? అసాధ్యము, అసాధ్యము, అసాధ్యము. నీ గురువు దైవం ఒక్కడే, ఆ గుణాతీతుడు అతను ఒక్కడే, రూపరహితుడు అదొక్కడే. అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతనొక్కడే. అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే. వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించి గావించగలరు? అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు? తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా? కనుక నీవు గురువుల కోసం నీవు వెతకనక్కర్లేదు. నీ ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో. ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు. నేనే ఆ ఆత్మ అనేటువంటి విశ్వాసం అభివృద్ధి పరచుకో. అదే నిజమైనటువంటి యొక్క బోధ. మర్మమెరిగిన మనుషంశములో మనసే వారికి గురుడండి. ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం. కానీ ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు. మనోమయమైనటువంటి మానవునకే తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి. మనోమయమైనటువంటి వాడికి ఇవన్నీ కూడా బంధనలు. మనోతీతమైనటువంటి, అతీతమైనటువంటి వానికి ఏది లేదు, సర్వం ఒక్కటే. అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది. ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము. ఈ గురు పౌర్ణమి వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం. కానీ నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన. నిజ గురువులు దీనిని ఆశించరు. ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు. కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులను పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం. అయితే ఈ శ్రవణ మన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి, కొన్ని సాధనలు సలపాలి. అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు. నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి. గురే లేని వాడికి గురువేమి చేయగలడు? గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి. నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. పూలు సూది దారముండి పుష్పమాల తనగున
కానీ దీన్ని కుట్టేవాడు ఒకటి ఉండాలి కదా. ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా? దీన్ని అంటించేవాడు ఒకటి ఉండాలి కదా. స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా? దీన్ని చేసేవాడు ఒకటి ఉండాలి కదా. కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే. నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు. బోధించడమే కాదు, సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచి నువ్వు రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు. సర్వత పాణిపాదం తర్వతం వచ్చే శిరోముఖం సర్వత స్తుతిముల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడు, పోయేదెక్కడికి, వచ్చేదెక్కడికి, ఇచ్చేదెక్కడికి. తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనం ఇచ్చాడు అనుకుంటున్నాం. ఇవి అల్పభావముల యొక్క స్వభావమే. దైవం సర్వత్రా ఉన్నది, నీవే దైవము. ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు. కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు. బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు. కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం. కానీ కదిలేది మేఘాలు. మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది. తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్నవాడవుతాడు. స్వయంకృత అపరాధము. మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం, మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం. కనుక ఈ మనోదేహములనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు. ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపుడిగా మారుతారు. కేవలం మాటలతో నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు. సత్యాన్ని గుర్తించి వర్తించాలి. ఒక్కటే ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి. ఆ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది. ప్రేమ లేకుండా మనం దేనిని పొందడానికి వీలు కాదు. కాన ప్రేమ తత్వాన్ని మనము ప్రేమగా మార్చుకోవాలంటుంటే ప్రేమతోనే మనం మారాలి. ఇది కేవలం మనోభావాన్ని దూరం గావించుకోవాలి. ఇట్టి నిజతత్వాన్ని మీరు గుర్తించుకుని ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇంద్రియం మనం కాదు, అంతఃకరణ మనం కాదు. ఇదంతా భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి. వీటిని సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగం ఏ రీతిగా? దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది. కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురుపౌర్ణమి కోసం మనం కాచుకోనక్కర్లేదు. క్షణములు కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి. విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి. అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి. ఇదే నిజమైనటువంటి సాధన. అంతేగాని ప్రొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు. సాక్షాత్కారం అంటే ఏమిటి? సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత, అదే సాక్షాత్కారం. సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. సర్వ వేళ ఎందుకు నేను ఆత్మతత్వాన్ని అని భావించుకోవటమే సాక్షాత్కారం. దీనిని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి? తనను తాను గుర్తించుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ అనగా ఇక్కడ రెండు, దేహం అనేది ఒకటి, ఆత్మ అనేది ఒకటి. ఈ దేహం అనిత్యమైనటువంటిది, ఆత్మ సత్యమైనటువంటిది, ఇది ఏకమైనటువంటిది, అదే నా యొక్క స్వరూపము. ఇది దేహం నేను కాదు. ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంటుంది. కనుకనే స్వభావం ఈ స్వభావం. స్వ ఆత్మ, ఆత్మభావమే స్వభావం. కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం. తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావములు కాదు, పశువు యొక్క స్వభావం. తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనేది చాలా అజ్ఞానం. మానవుడు తప్పులే చేయకూడదు. ఏదో తెలిసో తెలియకునో తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి. ఈనాడు పశువులమనే అనిపించుకుంటున్నారు. పశువు అనగా ఏమిటి? పశ్యతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిదే పశువు. మానవుడు అంతర్దృష్టి కలగా కావాలి.
అన్ని బయటపోతుంటే ప్రయోజనం లేదు. కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరివిత్తనే. ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఏది జరిగినా తద్వారానే జరుగుతుంది, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి. ఈ శ్రవణ మనన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి. ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు. అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి. ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా? కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే. మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు. దోషం అనుకున్నప్పుడే నీ దృష్టిలో అది దోషరహితంగా నీవు భావించు. ఇలాంటి సద్భావములు, పవిత్రమైన భావములు మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం. ప్రేమ స్వరూపుల సర్వులను కూడా మనం సేవించాలి. మనం ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి. ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. ఇది అప్పటికప్పటికి ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. మనం నడచడానికి ఎంత అభ్యాసం చేశాం, మాట్లాడటం ఎంత అభ్యాసం చేశాం, తిరగడం ఎంత అభ్యాసం చేశాం, ఇది కూడా అంతే. అభ్యాసం చేస్తూ ఉంటుంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఆ శాంతి మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం. ప్రేమ స్వరూపుల సర్వులను కూడా మనం సేవించాలి. మనం ఏదో ఒక పటామును, ఒక విగ్రహం

ఒక తుచ్చమైనటువంటి బిఏ ఎంఏ చదువుకోవాలనుకుంటే ఎంత కష్టపడుతున్నారు, ఎంత అభ్యాసం చేస్తున్నారు. సున్నంత విశ్వే అమృత చపుత్ర, నీవు అమృతపుత్రుడవు అనేటువంటి ఒక ఈ డిగ్రీని మనం తీసుకోవాలంటే మనం ఎంత అభ్యాసం చేయాలి. కనుక మనం ఆత్మస్వరూపము అనేటువంటి ఒక దీనిని మనం పొందాలి. నేను పాపిని అని కాని, నేను బలహీనుడని కాని, నేను ద్రోహిని కాని, ఇలాంటి తుచ్చ పదమును మనం ఏమాత్రము ఉపయోగించుకోరాదు. ఇవన్నీ బలహీనత యొక్క లక్షణాలు. నేను ఇంత పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా, నాకు ఆ శక్తి ఉన్నదా అని ఏమాత్రము సందేహించరాదు. ఆ విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు. కనుక నీ వేదాంతము నాయమాత్మ బలహీనే లభ్య, నీవు ఆత్మ బలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి. నాకు లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది. నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి. ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం. ఈ అల్ప సుఖములు ఎంతకాలం? ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివే. ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో. నిత్య సత్యమైనటువంటి ఆత్మవిశ్వాసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు, అతనే ధన్యుడు, అతనే సర్వత్వాన్ని కూడాను అందుకోగలిగినటువంటి అర్హుడు. లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు, కానీ ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి. కనుక మన జీవితము భగవత్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు. తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి. అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు. ఉత్తర ప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది, ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడాను దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది. పది మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం. ఆమె మిత్రులందరూ కూడాను ఆమెను హాస్యం చేసేటువంటి వారు. నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల ఉంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పి అనేటువంటి వారు. నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె. అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు. అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు. ఇది సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది. కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి. అందుకోసం ఈ వేదం నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, ఈ త్యాగం నందే నిజమైన మనకు యోగం ఉంది. శారీరకంగా సేవ చేయాలి, మానసికంగా సచ్చింతను సల్పాలి, తరరీతిగా త్యాగం చేయాలి, దరిద్రులను పోషించాలి, విద్యా వైద్యాలయములు కట్టించాలి, బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలిచాలి. అదే నిజమైనటువంటి యొక్క జీవితం. అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం. దీనికోసం మనం పుట్టలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి. ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు, అన్నింటి ఎందు కూడాను, తోడ్పడి ఎందు కూడాను మన కర్మలను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి. ఏది చేసినా దైవభావంతో మనం చేయండి. దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు. స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు. నీ నిమిత్తమే నీవు తపస్సు చేయటం కూడా ఒక పాపమే. ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది. ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు. పరార్థంలో మనం ప్రవేశించాలి. నీ సాధన కూడా నువ్వు పది మందికి ఉపకారం గావించాలి. కనుక మనం స్వార్థపరులు కాకుండా పరార్థ భావాన్ని పెంచుకుని పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది. నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు. సమాజం వరకు మనం ప్రవేశించాలి. సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది? కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు? నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి. కాబట్టి సమాజ క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి. అదే విశాలమైన హృదయము, అదే విశాలమైన భావము. ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది. కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత కర్మలను పవిత్రము గావించుకోవాలి. అదే శ్రవణ మనన నితిధ్యాసలు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1990 గురు పౌర్ణమి సందర్భంగా జూలై 7వ తేదీనాడు భక్తులకు ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ ఉపన్యాసంలో స్వామి మన ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగపడే మంత్రం, యంత్రం, తంత్రం గురించి వివరంగా చెప్పారు. ఈ మూడూ కూడా మన దేహంలోని ఉన్నాయంటూ, సోహం అసలైన మంత్రం, మన దేహమే యంత్రం, మన హృదయమే తంత్రం అని చెప్పారు. మనం అనవసరంగా సమయాన్ని, ధనాన్ని, శక్తిని గురువు కోసం వెతుకుతూ వృధా చేసుకోకూడదని చెప్పారు. మనకి సన్మార్గాన్ని చూపే గురువు భగవంతుడేనని, తాను మనలోనే ఉన్నాడని స్వామి ప్రకటించారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: విద్య అనగా కేవలం గ్రంథపరిచయమేనా, డిగ్రీలు సంపాదించటమేనా? దీని ద్వారా ఉద్యోగాలు సంపాదించటం విద్యాగునా? కాదు కాదు. విద్య అనగా మానవత్వాన్ని అర్థం చేసుకోవటం. విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం, పొట్ట కోసం విద్య కాదు. విద్య అనేది మొదటి తలకు చేరాలి, తల నుండి హృదయానికి రావాలి, హృదయం నుండి చేతిలోనికి రావాలి. దానినే ఈహెచ్వి అన్నారు. కాని నేనొప్పుకోను, దానికి 3HV అంటాను. హెడ్, హార్ట్, హ్యాండ్. ఈ విషయాన్ని మనం తలలో ప్రవేశపెట్టుకోవాలి. ఇక్కడ డిస్క్రిమినేషన్ చెయ్యాలి. అది మంచినా లేదా చెడునా, తప్పా లేదా ఒప్పా అని విచారించాలి. ఒకసారి నీ మనసుకు నమ్మకం కలిగినట్లయితే నీవు హృదయానికి చేర్చుకోవాలి, అదే కాన్షియన్స్. అప్పుడు నీవు క్రియలో ప్రవేశించాలి. ఏమిటి తలుస్తావో దానిని క్రియలో ప్రవేశపెట్టడం చాలా దోషం. ఏమిటి తలుస్తావో దానిని డిస్క్రిమినేషన్ చెయ్యాలి, తరువాతనే డ్యూటీలో ప్రవేశించాలి. ఈ మూడింటి ఏకత్వమే నిజమైన మానవత్వం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ఎంతో దయతో వేసవిలో పుట్టపర్తిలో ఉండే వేడిమి వల్ల తమను దర్శించుకోవటానికి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొడైకెనాల్లోని సాయి శృతి మందిరానికి, అలాగే వేసవి తరగతుల సమయంలో బెంగళూరులోనూ ఉండి మళ్లీ కాస్త చల్లబడ్డాక తిరిగి పుట్టపర్తికి వచ్చేవారు. ఒక మే నెలలో ఉదయాన స్వామి సాయి శృతి హాల్లో సింహాసనాధీసులై ఉన్నారు. అలా స్వామి కొడైకెనాలకు వెళ్లే సమయంలో కొందరు విద్యార్థులను, అధ్యాపకులను కూడా తీసుకెళ్లేవారు. వారి అదృష్టాన్ని మాటల్లో చెప్పలేం. ఆ రోజున స్వామి హాల్లు ఆసీనులై ఉండగా భక్తులు, విద్యార్థులు, అధ్యాపకులు అంతా ఉదయమే అల్పాహారం ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే అది ఎంతో ఉత్సాహభరితమైన సమయం, ఎంతో అపురూపమైన అవకాశం. స్వామితో ఇష్టాగోష్ఠి. అప్పుడు స్వామి విద్యార్థులతో, నా ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పిన వారికి ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తాను అని చెప్పారు. అంతే, అక్కడున్న అందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ స్వామి అడగబోయే ప్రశ్న గురించి ఉత్కంఠ మొదలైంది. స్వామి పురాణాలలోని కొన్ని ప్రత్యేకమైన పాత్రలు లేదా సంఘటనలను గురించి విద్యార్థులను ప్రశ్నిస్తారు. కాని ఆ రోజు స్వామి అడిగిన ఆ ప్రశ్న చాలా విలక్షణమైనది, ఎంతో విశిష్టమైనది. స్వామి తనను తాను చూపిస్తూ విద్యార్థులతో, నేను ఎవరు అని ప్రశ్నించారు. ఏముంది, పిల్లలంతా సవినయంగా, ఆనందంగా, ముక్తకంఠంతో భగవంతుడు అని చక్కగా చెప్పారు. అయితే విద్యార్థులకు ఆ ప్రశ్న చాలా సహజమైనదిగాను, సింపుల్గాను అనిపించింది. కాని స్వామి చిరునవ్వు నవ్వుతూ, సరియైన జవాబు కాదు అన్నారు. పిల్లలంతా ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డారు. కాస్త తెలివైన అబ్బాయి ఎంతో అణుకువతో, స్వామి మీరు శివశక్తి స్వరూపులు అన్నాడు. ఇది సరియైనదేమో అన్నట్టు పిల్లలంతా స్వామి రెస్పాన్స్ కోసం ఆదుర్దాగా ఆరాటపడ్డారు. స్వామి ఎంతో మృదువుగా చిరునవ్వులు చిందిస్తూ, సరియైన జవాబు కాదు అన్నారు మళ్ళీ. ఆ లీలా మానుషవేషధారి అయిన సత్యసాయి చమత్కార దివ్యలీల చిన్ని చిలిపి కృష్ణుణ్ణి తలిపించింది అక్కడున్న వాళ్లందరికీ. కాస్త ధైర్యం గల విద్యార్థి లేచి, మీరు శ్రీకృష్ణ భగవానుని అవతారం స్వామి అన్నాడు. స్వామి ఈసారి చిరుదరహాసం కాకుండా కాస్త పకపకా నవ్వి మళ్లీ సరియైన జవాబు కాదు అనేశారు. ఇంక ఒక చిరకాల భక్తులు వెంటనే, స్వామి మీరు సర్వదేవతాస్వరూపులు స్వామి అన్నారు. మళ్లీ అదే సమాధానం స్వామి దగ్గర నుంచి, సరియైన జవాబు కాదు అని. దాంతో అక్కడ ఉన్న ప్రతి మనసు ఆరాటపడింది. స్వామి అడిగే ప్రశ్నకు సరియైన జవాబు ఏమిటో తెలుసుకోవాలని. ఒక భక్తుడు ఎంతో వినయంగా, స్వామి మీరు ఎవరో మాకు తెలియచేయండి అని అభ్యర్థించాడు ఎంతో నమ్రతతో. అప్పుడు స్వామి చెప్పిన ఆ సమాధానం ఏంటో తెలుసా? భగవాన్ తమ ప్రశ్నకు స్వయంగా ఇచ్చిన సమాధానం, నేను నేనే అని. అక్కడున్న ప్రతి భక్తుని మనసు విచిత్రంగా స్పందించింది ఆనందంతో. హాలులో ఉన్న ఆ వాతావరణం అనిర్వచనీయం. కాని స్వామి మాత్రం గంభీర స్వరంతో ఇచ్చిన సమాధానంతో అదే గాంభీర్యంతో ఉండటం చూసి ఇటు విద్యార్థులు, భక్తులు కూడా ఒక్క నిమిషంలో స్వామి తెలిపే వివరణ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. స్వామి ఇచ్చిన వివరణ ఏంటంటే, సర్వమునకు నేను ఆధారము. ఈ నేనును అది ఇది అని వ్యవహరించడం ద్వైతభావంతో కూడినది. నేను నేనే అని చెప్పడం అద్వైతము లేక ఏకత్వ భావన. ఇదే పరమసత్యము. ఈ నేను అనే తత్వమే భగవంతుడు, ఆత్మ, పరమాత్మ,
బ్రహ్మ, రామ, కృష్ణ, అల్లా, యెహోవా అనే వివిధ నామాలతో వ్యవహరింపబడుతోంది. అవతారతత్వము మర్మగర్భమైనది మరియు నిగూఢమైనది. ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేరు. అవతార పురుషుడెప్పుడూ మానవాళికి ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలి ఉంటాడు. ఇప్పుడుగాని లేక భవిష్యత్తులోగాని మానవాళి అంతా ఏకమై వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసినా, అన్వేషించినా కాని నా నిజతత్వాన్ని మీరు గ్రహించలేరు అని భగవాన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అవతారమూర్తి తన భూత భవిష్యత్తులతో పాటు సకల జీవరాశుల భూత భవిష్యత్ వర్తమాన జీవితముల ఎరుకను కలిగి ఉంటారు. అయితే మానవునికి తన భూత భవిష్యత్ జీవితములను గురించి తెలియదు. చివరకు తన వర్తమాన జీవితంలో ముందు జరగబోయేదేమిటో కూడా అతనికి తెలియదు. అటువంటిది మానవుడు అవతారతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలడు? నేను ఎటువంటి తీవ్ర అన్వేషణలకు అతీతుడను, ఎట్టి కొలమానములకు అందటివాడను. నా దివ్య ప్రేమతత్వమును గుర్తించి ఏ కొద్దిగానైనా ఆ ప్రేమను అనుభవించినవారు మాత్రమే నా దివ్యతత్వమును అణుమాత్రంగానైనా తెలుసుకునే అవకాశముంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి సత్యాన్నే వెల్లడి చేశాడు. దేవగణములు, మహారుషులు సైతం నా మూలాధార తత్వాన్ని గ్రహించలేరు. సమస్త దేవతలకు, ఋషులకు కూడా నేనే ఆధారం. ఓ అర్జున, ప్రాణికోటి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నీ నాకు తెలుసు, కాని నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని తెలిపారు స్వామి.

ఒకసారి స్వామి ప్రఖ్యాత హాలీవుడ్ చలనచిత్ర రచయిత, నాటక రచయిత అయిన ఆర్నాల్డ్ షుల్మన్ కి అతడు స్వామిని మీరు భగవంతుడా అని సూటిగా అడిగిన ప్రశ్నకు, ఒక చీమ సముద్రపు లోతును కొలవగలదా, ఒక చేప ఆకాశం యొక్క స్వరూపాన్ని కనుగొనగలదా, నేను భగవంతుడినే, అది సగం నిజం, నీవు కూడా భగవంతుడివే, అది పూర్తి నిజం అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో నన్ను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించడం కంటే నీవెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, నిన్ను నీవు తెలుసుకుంటే నన్ను గురించి తెలుసుకోవచ్చు అన్నారు స్వామి. అన్ని అవతారముల వలే శ్రీకృష్ణుడు కూడా తన అవతారతత్వాన్ని గురించి చుట్టూ ఉన్న ప్రజలు తాను వెల్లడించే వాస్తవాలను ఎంతవరకు అంగీకరించగల స్థితిలో ఉన్నారో పరీక్షిస్తూ మెట్టుమెట్టుగా కొద్ది కొద్దిగా క్రమక్రమంగా తెలియచేస్తూ వచ్చాడు. ప్రస్తుత అవతారంలో కూడా స్వామి అలాగే చేశారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దివ్యత్వ చిహ్నాలు, లీలలు, మహిమలు, అవతార పురుషుల దివ్యతత్వాన్ని జనబాహుళ్యానికి తెలియచేసే నిమిత్తమే సాయిబాబా ఎవరో మరొక సాయిబాబా మాత్రమే సమగ్రంగా తెలుసుకోగలరు. అంతేకాదు, స్వామి ఈ సందర్భంగా నా గురించి నేను చెప్పకపోతే మరెవరు చెప్పగలరు అని కూడా తిరిగి మన్నే ప్రశ్నించారు. 1968 జూన్ మాసంలో స్వామి బొంబాయిలో ఉన్న సమయంలో నవ్కాలనే గుజరాతీ పత్రికా సంపాదకుడు స్వామి చేసే మహిమలను గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎంతో దయతో సమాధానమిచ్చారు. అతను ఇలా అడిగాడు, మీరు ఈ దివ్యశక్తులను ఎప్పటినుంచి ప్రకటిస్తున్నారు అని. అప్పుడు స్వామి చెప్పారు, నా బాల్యం నుంచి. బడిలో నా చుట్టూ చేరిన పిల్లలకు నేను చాక్లెట్లు, గోళీలు, ఇంకా కొన్ని వస్తువులు సృష్టించి ఇచ్చేవాణ్ణి అని చెప్పారు. అతను, బాబా, ఏ వయస్సులో మీకు ఈ శక్తి సంక్రమించింది అని అడిగాడు. అందుకు స్వామి, నా పుట్టుక నుంచి అని చెప్పి కొన్ని క్షణాలు ఆగి, అంతకు పూర్వం నుంచే అన్నారు. అప్పుడు అతను, అంటే మీరు చెప్పేది అంటూ ఆశ్చర్యపోయాడు. స్వామి, అంటే నేను చెప్పేది నా జన్మను నేనే సంకల్పించుకున్నాను. సామాన్య మానవులు తమకు కాబోయే భార్యను కాని భర్తను కాని ఎంచుకోగలరు. రామకృష్ణ అవతారములలో కుమారుడే తన తల్లిని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ అవతారముల ఆవిర్భావము కూడా సర్వులపై ప్రేమను వర్షించడానికి, ఆ ప్రేమ ద్వారా ధార్మిక జీవనాన్ని పెంపొందించడానికి. విద్యార్థిగా బాల్యంలో సత్యం తన తోటి విద్యార్థులకు ఎన్నో వస్తువులు తన సంచి నుంచి తీసి పంచిపెడుతుంటే వాళ్లు ఎంతో ఆనందంగా ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉండేవారు. వాటిలో చాలా వస్తువులు ఆ ప్రాంతంలో దొరికేవి కాదు, నీకివన్నీ ఎక్కడినుంచి వస్తున్నాయి సత్యం అని వాళ్ళడిగితే, నా ఆధీనంలో ఒక గ్రామదేవత ఉంటుంది, ఆవిడ నేను ఏది కోరితే వాటినిస్తుంది అని ఎంతో సహజంగా స్వామి జవాబిచ్చేవారు. ఆ జవాబుతో అందరూ తృప్తిపడిపోయేవారు. ఆనాడు ఆ విధంగా వారు అర్థం చేసుకుని అంగీకరించే రీతిలోనే వారికి సమాధానం చెప్పేవాడిని అని స్వామి ఒకానొక సమయంలో వెల్లడించారు కూడా. కేవలం తిండి తీర్థాదులు, భౌతిక సుఖాలలోనే తమ జీవితాలకు క్షేమము, భద్రత ఇమిడి ఉన్నవని అజ్ఞానంలో మునిగి దయనీయ స్థితిలో ఉంటూ నిగూఢము, అత్యంత వైభవోపేతము, ఉన్నతము అయిన, శాశ్వతము అయిన అమృతత్వ స్థితి అంటూ ఒకటి ఉన్నదనే ఎరుకలేని సమకాలీన జనాన్ని నునులేత వయస్సులోనున్న ఈ అవతారమూర్తి విశేష శ్రమకోర్చి తమ దివ్యతత్వాన్ని మరియు అవతార కార్యక్రమాన్ని గురించి, తాను చేసే సత్య ప్రకటనలను స్వీకరించగల మానసిక స్థాయికి ఎదిగేటట్లు తీర్చిదిద్దారు. అయితే ఇంతటి శ్రమను, వేదనను స్వామి ఎందుకు అనుభవిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే, అది స్వామి తనంతట తాను మానవజాతి ఉద్ధరణ కొరకు చేపట్టిన అవతార కార్యక్రమం కావడం వల్లనే. ఈ విషయాన్ని గురించి స్వామి ఒకసారి, నేను నటరాజును, ప్రప్రథమ నాట్యాచార్యుడను,
ఈ విశ్వ నృత్యములో మీకు ఒక్కొక్క అడుగును నేర్పడంలో నేను పడే శ్రమ, ఆవేదన నాకొక్కడికే తెలుసు అని ఉద్ఘాటించారు కూడా.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 19వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

కృష్ణ జన్మాష్టమి కూడా మందిరంలో ఎంతో వైభవంగా జరుపబడేది. ప్రార్థనా మందిరంలో మురళిని వాయిస్తున్నట్లున్న నిలువెత్తు కృష్ణ విగ్రహం ఉండేది. ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి నాడు బాబా ఆ విగ్రహానికి పట్టుధోవతి కట్టి బంగారు జరీ కండువా వేసి భుజాలపై కూడా బంగారు జరీ వస్త్రాన్ని చుట్టేవారు. ప్రతి సంవత్సరం కొత్త విగ్గు మార్చి కర్ణాభరణాలు కూడా మారుస్తూ ఉండేవారు. అంతేకాక భుజకీర్తులు, మణికట్టు వద్ద నగలు, నడుముకు పెట్టిన ఆభరణాలు ఎప్పటికప్పుడు అన్నీ కొత్తవి పెడుతూ ఉండటంతో అవి ధగధగా మెరుస్తూ ఉండేవి. 7-8 లేక అంతకంటే ఎక్కువ వరుసల్లో ఉన్న ముత్యాల సరాలు కృష్ణుని మెడలో వేసేవారు. విశాలమైన కృష్ణుని వక్షస్థలంపై ఆకాశంలో ఇంద్రధనుస్సుల ఆ ముత్యాల వరుసలు కాంతులు వెదజల్లుతూ ఉండేవి. నిలయంలోని ఆవులను పరిశుభ్రంగా కడిగి ముఖమల్ బట్టలు వాటి మూపున కప్పేవారు. కొమ్ములకు ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులు వేసేవారు. పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి మెడలో గంటలు కట్టేవారు. సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని అలంకరించబడ్డ ఆవులు, దూడలతో సహా ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. బాబాతో పాటుగా భజన చేస్తూ అందరం అనుసరించేవాళ్లం. నిలయంలోని అన్ని దిక్కులా ఆ ఊరేగింపు సాగేది. ప్రతి ఇంటి ముందు ఇద్దరు కృష్ణులకు హారతి ఇవ్వబడేది. బాబాకు పూలదండలు సమర్పిస్తే వాటిని పొడవుగా ఉన్న కృష్ణ విగ్రహం మెడలో పడేలా వేసేవారు. భక్తుల ప్రార్థన్ని మన్నించి వారి వారి ఇళ్లలోకి వెళ్లి బాబా ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఆ రోజు అందరూ కృష్ణ భగవానుని పూజించి పాలు, వెన్న, మీగడ, పెరుగు నైవేద్యం పెట్టేవారు. గోకులం వరుసల్లోనూ, బృందావనం వరుసల్లోనూ ఉన్న అందరి ఇళ్లకు వెళ్లి వచ్చాక బాబా మా ఇంటికి వచ్చేవారు. నేను, మా అమ్మ, మా ఆవిడ, మా అమ్మాయి అంతా కూడా కృష్ణునితో కలిసి వచ్చే బాబా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. మేము ఉంటుండే ఇల్లుకు ఏదో రిపేర్ పని జరుగుతూ ఉండటం వల్ల మేము కొన్నాళ్లు బాబా ప్లిమత్తో పాటు గ్యారేజీలో గడపాల్సి వచ్చింది. నాకు కూడా ప్లిమౌత్ అనే మారుపేరు పెట్టి నాకు బాగా తిరుగుడు ఎక్కువైందన్న విషయం గుర్తు చేస్తూ ఉండేవారు. బాబా గ్యారేజీలోకి రాగాని అమ్మ ఆయనకు కప్పులో తీయని పాలు, చిన్న వెన్నముద్ద పెట్టింది. అమ్మని సంతోషంగా ఉంచమని బాబా ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. అందువల్ల తానీ అమ్మ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఆయన వేలు పాలలో ముంచి ఒక్క చుక్క నాలుకపై పడేలా వేసుకుని పట్టి గోకులంలో కుండల కొద్దీ పాలు, వెన్న, పెరుగు తిని ఉండటం చేత ఇప్పుడు నాకు పాలు తాగాలంటే ఇష్టం ఉండటం లేదు అంటూ తాను మొత్తం పాలు తాగకపోవడానికి సంజాయిషీ చెప్పారు. పార్టీ అంటే తమిళంలో మా అమ్మ అని అర్థం. బాబా ఆమెని అలా సంబోధించటం వల్ల అంతులేని ఆనందంలో తన్మయురాలైన అమ్మకు ఎదురుగుండా చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డ నీలమేఘశ్యాముడగు చిన్ని కృష్ణుని దివ్యదర్శనం లభించింది. అమ్మ తేరుకుని తెప్పరిల్లేలోగా బాబా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇంకా దక్షిణం వైపున వరుసల్లో ఉన్న ఇళ్లన్నీ బాబా చుట్టి రావలసి ఉంది. శ్రీరామనవమి కూడా ప్రత్యేకమైన పండుగ రోజే. బాబా ఆ రోజున ఒకటి లేక రెండుసార్లు పుట్టపర్తి గ్రామంలోని శ్రీరామ మందిరానికి వెళ్లి అక్కడ గుమిగూడిన ప్రజల్ని అనుగ్రహించేవారు. సాధారణంగా ఆనాటి సాయంకాలం చిత్రావతి తీరానికి తీసుకువెళ్లి అక్కడ మా చేత భజన పాటలు పాడించటం, భజన చెరుగుతుండగా సీతారామాంజనేయ లక్ష్మణ విగ్రహాలను ఇసుక నుండి తీయటం చేసేవారు. ఒకసారి అలా తీసిన సీతారామ లక్ష్మణ హనుమద్ విగ్రహాలను ఒక పళ్లెంలో పెట్టి, ఈ విగ్రహాలు ఇలా విడివిడిగా ఎలా ఉండగలుగుతాయి, ఇవన్నీ ఒక్కదగ్గర చేరాలి అంటూ అదే ఇసుకలోనికి వేళ్లు జొనిపి తీసేసరికి నునుపుగా, సమతలంగా నాలుగు కోళ్లపై నిలబెట్టి ఉన్న ఒక వెండి పళ్లెం బయటకు వచ్చింది. ఈ విగ్రహాలను పళ్లెం వద్దకు తెచ్చి రాముని ఇక్కడ ఉంచాలి అంటూ రాముని విగ్రహాన్ని పళ్లెంలో పెట్టగానే అది అక్కడ అతుక్కుపోయింది. అలాగే మిగిలిన విగ్రహాలు కూడా త్రికోణంగా ఉన్న బంధులతో బిగించబడ్డాయి అద్భుతంగా. ఇంకా అద్భుతం వింత ఏమిటంటే
హనుమంతుని విగ్రహాన్ని ఈ మూడు విగ్రహాలు అంటే సీతారామ లక్ష్మణులు ఉన్న స్టాండుకు కొంచెం కిందుగా బిగించాల్సి వచ్చింది. బాబా సంకల్పం కావలసిన విధంగా ప్లేటుపై చిన్న క్లాంపుతో హనుమంతుని విగ్రహాన్ని తగిన ఎత్తులో సరైన స్థానంలో బిగించబడేలా చేసింది. పళ్లెంపై అద్భుతంగా బిగించబడ్డ ఆ విగ్రహాలను జాగ్రత్తగా మేము మందిరానికి తీసుకువెళ్లి అక్కడ వాటి ముందు మరికొన్ని గంటల సేపు భజన చేశాం. మేం చూసిన వింత దృశ్యం ఎంత అద్భుతమైంది! విగ్రహాలు కోళ్లతో ఉన్న ఒక పళ్లెం తిరిగి మళ్లీ ఆ విగ్రహాలను పళ్లెంపై సరిగ్గా క్లాంపులతో బిగించటం అంతా కేవలం బాబా హస్తస్పర్శతో అద్భుతంగా జరిగింది. ఇదంతా కూడా ఆయన ప్రాముఖ్యాన్ని మనకు తెలియజేయడానికి, మనల్ని ఆయన కార్ఖానా వైపు ఆకర్షించి ఆయన ప్రతిబింబాలుగా తీర్చిదిద్దడానికే కదా. వైకుంఠ ఏకాదశి, ఉత్తరాయణ పర్వదినం, ఉగాది, మహాశివరాత్రి, దీపావళి మొదలైన పండుగలు కూడా నిలయంలో జరుపుబడుతూ ఉండేవి. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరువబడి ఉంటాయని పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ రోజున నది ఒడ్డున కూర్చుని మేవంతా భజన పాటలు పాడుతూ స్వామిని కొలిచేవాళ్లం. ఆ రోజున స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని ఒక పాత్రలో పట్టి మా అందరికీ ఆ అమృతాన్ని పంచేవారు. భజన జరుగుతూ ఉండగానే స్వామి చేతులు పైకి కిందకి కదుపుతున్నప్పుడు ఒక వింతైన సుగంధ పరిమళం వస్తూ ఆ చేతులు అమృతంతో తడిసి ఉండటం మాకు కనిపించేది స్పష్టంగా. మరికొద్దిసేపటిలో అమృతం స్రవిస్తుంది అనడానికి అది గుర్తు. బాబా తన రెండు చేతులు దగ్గరకు తెచ్చి నొక్కగానే వేళ్ల కొసల నుండి కప్పులోకి అమృతం స్రవించేది. ఒకసారి ఏకాదశి నాటి రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఆ ఇసుక ఒడ్డున దాదాపు 300 మంది భక్తులు కూర్చుని ఉన్నారు. మీరంతా నేలపై నా చుట్టూ కూర్చున్నారు. నేను కూడా మీ మధ్యన నేలపై కూర్చున్నాను. పాపం, మీలో చాలామందికి నేను కప్పులో అమృతం నింపటం కనిపించటం లేదు అన్నారు బాబా. దగ్గర్లోనే కూర్చుని ఉన్న నేను వెంటనే ధైర్యం చేసి, స్వామి, మీరు నిలబడి రెండు చేతులు పైకెత్తండి. అప్పుడు ఆకాశం నుండి చక్కగా అమృతం ఉన్న పాత్ర మీ దోసిల్లోకి వస్తుంది. మేమంతా కూడా అలా పాత్ర రావటాన్ని చూడొచ్చు. మా అందరికీ సరిపడా అమృతం కూడా లభిస్తుంది అన్నాను. ఎందుకలా అన్నానంటే, మద్రాసులో కొద్ది రోజుల క్రితం కృష్ణ జన్మాష్టమి నాడు పైకి చాపబడి ఉన్న బాబా చేతుల్లోకి పక్కన చిలకలు చెక్కబడి ఉన్న ఒక అందమైన గాజుపాత్ర రావటం నేను చూశాను. ఆ రోజు బాబా శ్రీ హనుమంతరావు గారింట్లో ఉన్నారు. ఆ రోజు భజన కార్యక్రమం పూర్తి కాగానే మీకు మధుర నుండి ప్రసాదం తెప్పిస్తాను అని బాబా అనగానే ఆ పాత్ర మధురలో తయారు చేయబడిన మిఠాయిలతో నిండిపోయింది. కాబట్టి నా ప్రార్థన చాలామంది అనుకున్నట్లుగా విపరీతమైందేమీ కాదు. బాబా తన నిగూఢమైన సొంత అలవాటుతో నా కోరికకు వేరే విధంగా స్పందించారు. అలా కాదు, అమృతం మొట్టమొదటిసారిగా ఎలా పొందబడిందో ఆ విధంగానే సృష్టిస్తాను అంటూ ఇసుక కుప్ప నుండి తెల్లని కాంతులు వెదజల్లుతున్న శంఖాన్ని బయటకు తీశారు. ఆ శంఖం కుడివైపుకు తిరిగి ఉంది. అటువంటి శంఖాలు చాలా అరుదుగా లభిస్తాయి, కాబట్టి అవి చాలా పవిత్రమైనవి అని ప్రసిద్ధి. తరువాత లేచి నిలబడి అందరికీ కనబడేలా ఈ శంఖాన్ని పైకి ఎత్తి పట్టుకున్నారు. అంతే, ఆ ఖాళీ శంఖం నుండి ఒక వెండి పాత్ర అంచు వరకు నిండేలా అమృతం జలజలా స్రవించింది. హద్దులు మీరిన శుష్క సాంకేతిక పరిజ్ఞానం, హేతువాదం పట్ల ఆరాధన కలవారికి స్వర్గద్వారాలు మూయబడి ఉండవచ్చేమో కాని మాకు మాత్రం స్వర్గద్వారాలు తెరుచుకోవటం మేము గమనించాం. తరువాత మందిరంలో బాబా 100 భక్తులకు ఒక్కొక్క చెంచాడు అమృతం ప్రసాదంగా పంచారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి
భక్తుల రాక అంతకంతకు అధికం కాసాగింది. అమృతం సృష్టించబడే దృశ్యాన్ని చూడటం కోసం, ఆ మధురమూర్తి సాన్నిధ్యంలో అనుగ్రహ వర్షంలో తడవటం కోసం భక్తులు ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం, మరొక సంవత్సరం కంటే ఆ పై సంవత్సరం అధికంగా రాసాగారు. మరొక ఏకాదశి పర్వదినాన మేమంతా చిత్రావతి ఒడ్డున గుమిగూడాము. కేవలం భజన పాటలు పాడటం వరకే కాకుండా మాకు బాపా ఆయా నామాలను ఎలా సరిగ్గా పలకాలో, రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్పుతూ అందరిది ఒకే స్వరంలా గానం సాగిపోయేలా మాకు సలహాలిస్తూ ఉండేవారు. బాబా పక్కనే కూచుని ఉండటం వల్ల బాబా కంఠమాధుర్యంలో పరవశించిపోతూ ఉండగా హఠాత్తుగా బాబా పాడటం ఆపేశారు. నీటితో ఉన్న వెండి పాత్రను చేతిలోకి తీసుకున్నారు. బహుశా దాహం వేసి పాట ఆపేశారేమో అనుకున్నారు అందరూ. కాని కారణం అది కాదు. పాత్రలోని నీరు ఇసుకలో పారబోసి పాత్రను సరిగ్గా తన ముందు ఉంచుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా ఒక్కసారి కూడా జరిగి ఉండకపోవడం వల్ల ఏం జరగబోతోందో అని ఆశ్చర్యంగా గమనిస్తున్నాను ఆత్రుతగా. ఇంతలో స్వామికి వెక్కిళ్లు రావటం గమనించాను. ముందు కొంచెం ఎక్కువ వ్యవధిలో, తరువాత చాలా తక్కువ వ్యవధిలో పెద్ద పెద్దగా వెక్కిళ్లొస్తున్నాయి. భజన మాత్రం ఆగకుండా తీవ్రంగా సాగిపోతూనే ఉంది. తటాలన వంగి ఖాళీ పాత్రను తీసుకుని నోటి వద్ద ఉంచుకున్నారు. అక్కడి గాలి అంతా ఘుమఘుమ పరిమళంతో నిండిపోయింది. చాలాసేపు గలగలమనే శబ్దంతో పాత్ర అంచు నిండేదాకా బాబా పెదవుల నుండి అమృతం స్రవించింది. మృత్యుంజయకరమైన ఆ దివ్యౌషధాన్ని జాగ్రత్తగా మందిరానికి చేర్చమని స్వామి నన్ను ఆదేశించారు. అత్యంత విలువైన ఆ దివ్యమైన బహుమానాన్ని ఒక్క చుక్క కూడా తొణికి కింద పడకుండా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాను. గరుత్మంతుడు మబ్బులు లేని నిర్మలమైన ఆకాశంలో మెల్లగా ఎగురుతూ దేవతలకు అమృతం అందించేవాడని పురాణాల్లో చదివాను. గరుత్మంతుడు పక్షి కాబట్టి అలా చక్కగా హాయిగా ఆకాశంలో ఏ అవరోధం లేకుండా ఎగురుతూ వెళ్లగలిగేవాడు. కాని ఇలా ఆతృతతో అమృతం త్వరగా పొందాలనే కోరికతో అసహనంగా మీద పడిపోతున్న జనాల మధ్య నుండి వెళ్లటం అంటే ఎంత ప్రయాస. కొద్దిమంది బలిష్టమైన వ్యక్తులు నాకు రక్షణగా గుండ్రంగా చుట్టి నడుస్తూ ఉండగా, 2 ఫర్లాంగులకు పైగా ఉన్న ఆ గులకరాతి బాటలో ఏదో విధంగా కష్టపడి తోవ చేసుకుంటూ ఎలాగో మందిరానికి చేరుకోగలిగాను. ఆ పవిత్రమైన పాత్ర ఆగమనం కోసం ఎదురుచూస్తూ మందిరంలో వేచి ఉన్న బాబా దగ్గరకు అతి కష్టం మీద జాగ్రత్తగా చేరుకున్నాను. బాబా తన హస్తచాలనంతో ఒక బంగారు చెంచాను సృష్టించారు. ఆ చెంచా టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి మధ్య సైజుగా ఉంది. పురుషులు స్త్రీలు వరుసగా వేరువేరు వరుసల్లో కూర్చున్నారు. కొంతవరకు అమృతం పంచాక పాత్ర ఖాళీ అవబోతుండగా స్వామి పాత్ర అంచుపై మెల్లగా తట్టారు చేతితో. మళ్లీ పాత్ర నిండుగా అమృతం ప్రత్యక్షం. అమృతాన్ని పంచటంతో పాటు స్వామి తన ఉపదేశామృతాన్ని కూడా పంచారు. జాగ్రత్తగా మెసలండి, ఈ అమృతం స్వీకరించిన నాలుకతో అనృతాన్ని పలకకండి అని బోధించారు. మధురాతి మధురం సత్యం అయిన అమృతం తొణికిన నాలుకపై ఇక అసత్యం ఎన్నటికీ చోటు చేసుకోకూడదన్నారు స్వామి. ఇటువంటి అద్భుతాలు జరిగినప్పుడు స్వామి ఏమి సృష్టించారు, ఎటువంటి వస్తువు, ఎంత పరిమాణం ప్రధానం కాదు. ఇక్కడ మన అంచనాలకు అందని అమూల్యమైన సారాన్ని అందించే దాని యొక్క మూలం ప్రధానం. చాంద్రమానాన్ని అనుసరించే లక్షలాది భారతీయులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ ఉగాది. ఆనాడు పంచేది తియ్యటి అమృతాన్ని కాదు, చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం మొదలైన షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడి. బాబా అప్పటికప్పుడు నీటిలో గుప్పెడు విభూదిని సృష్టించి కలిపి అందరికీ తాగటానికి ఇచ్చేవారు. రాబోయే నూతన సంవత్సరంలో కలగబోయే కష్టసుఖాలను విశ్వాసంతో ధైర్యంతో ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ భక్తులు ఆ పవిత్రమైన తీర్థం ప్రసాదంగా స్వీకరించేవారు. ఉత్తరాయణ పుణ్యకాలం లేదా సంక్రాంతి పండుగ
సూర్యదేవుణ్ణి ఆహ్వానించే పండుగ. ఆ రోజు నుండి సూర్యుని గమనం ఉత్తరం వైపుకు సాగుతూ భూమిపై క్రమంగా వేడి పెరుగుతూ పగళ్లు దీర్ఘమవుతాయి. ఆ రోజున ఒకరికొకరు నువ్వులు చక్కెర ఇచ్చి పుచ్చుకుంటూ పండుగ జరుపుకుంటారు. ఈ నువ్వు గింజల్లో నూనె శాతం అధికంగా ఉంటుంది. సంస్కృతంలో తైలము అనే పదానికి స్నేహము అని అర్థం. అంటే నువ్వులు పంచుకోవడం ద్వారా సోదరభావాన్ని పెంపొందించే స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. పండుగ రోజున బాబాను దర్శించుకోవడానికి వచ్చే గ్రామస్థులందరితో బాబా ప్రేమానురాగాలను పంచుకునేవారు. నిలయంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మరో పండుగ శివరాత్రి. బాబాయే పరమశివునిగా ఎంతో వైభవంగా జరుపబడుతుంది. శివరాత్రి పర్వదినానికి ఒక వారం రోజుల ముందు నుండి స్వామి గర్భంలో లోహపువి గాని రాతివి గాని లింగాలు పెరుగుతూ ఉండేవి. చాంద్రమానాన్ని అనుసరించి పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతి నిలయం అంతా ఎంతో ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తూ ఉండేది. రోజులు గడుస్తుంటే స్వామి ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూరా గులాబీ రంగు అంచుతో ధవళకాంతులు వెదజల్లే దివ్యమైన తేజస్సు వ్యాపించే ఉండేది. గర్భంలో లింగం పెరుగుతున్న విషయాన్ని స్వామి స్వయంగా ప్రకటించేవారు. నొప్పి అసాధారణంగా ఎక్కువగా ఉంటే ఒకటి కంటే ఎక్కువ లింగాలు పెరుగుతున్నాయని చెప్పేవారు. 1956 సంవత్సరం దాకా శివరాత్రి నాడు రాత్రంతా భజన జాగరణ ప్రార్థనా మందిరంలోనే జరుగుతూ ఉండేవి. కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న వేదికపై పులి చర్మంపై ఉన్న వెండి సింహాసనంలో స్వామి ఆసీనులై ఉండేవారు. గడియారం చిన్నముళ్ళు 8 వద్దకు చేరుకునేటప్పటికీ, అంటే 8 గంటల సమయం అయ్యేసరికి లింగం ఇక బహిర్గతం అవబోతున్నది అని సూచిస్తూ స్వామిలో కదలికలు ప్రారంభమయ్యేవి. ప్రతి సంవత్సరం బాబాకు ఎడమవైపున నీటితో ఉన్న వెండి పాత్ర పట్టుకుని నేను, వెలువడబోయే లింగాలను పెట్టడానికి వెండి పళ్ళాన్ని పట్టుకుని శేషగిరిరావు సిద్ధంగా నిలబడి ఉండేవాళ్లం. షిరిడీలో బాబా చిన్నతనంలో గోళీలతో ఆడుతూ ఒక లింగాన్ని మింగేశారుట. ఆ లింగం అనేకంగా వృద్ధి పొందుతూ ప్రతి సంవత్సరం ఇలా శివరాత్రి పర్వదినాన అనేక వేల మంది భక్తుల సమక్షంలో అందరూ గమనిస్తూ ఉండగా బాబా సన్నని గొంతునాళం నుండి వెలువడటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక సంవత్సరం వరుసగా 11 లింగాలు ఆవిర్భవించాయి. మరొక సంవత్సరం 9 లింగాలు వెలువడ్డాయి. ఆ 9లో ఒక లింగాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఆ లింగాన్ని శాస్త్రోక్తంగా మంత్రాలతో అభిషేకిస్తూ పూజిస్తున్నాం. ఈ లింగోద్భవం అనే అద్భుతం ప్రతి సంవత్సరం స్వామి ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతూ ఉండేది. చాలామంది కనబడే ఈ స్థూల భౌతిక ప్రపంచమే యథార్థమని, దాని ఉనికే సత్యము అనే వాదాన్ని వదలకుండా ఇటువంటి అద్భుతాలు జరగబోవటం జరపటం అసత్యమని వాదిస్తారు. ఈ లింగము బ్రహ్మాండమైన ఈ విశ్వానికి ప్రతీక అని, ఈ అండం భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఊపిరి పోసుకుంటుందన్న విషయాన్ని తన నుండి లింగాన్ని ఆవిర్భవింపజేసి ఈ విశ్వమంతా తనలో ఇమిడి ఉండి అభివ్యక్తమవుతుంది అన్న సత్యాన్ని ధృవపరుస్తున్నారు. ఈ అద్భుతం అందరి హృదయాలను సాయియందు ఐక్యం చేస్తుంది. తరువాతి కాలంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శక్తి, ద్రవ్యము, తరంగాలు, కణాలుగా, కర్త, కర్మగా పరిణమించేది, లయించబడేది అంతా వివరిస్తూ లీయతే గమ్యతే ఇతి లింగః అన్న అర్థాన్ని, సృష్టి పరిమాణాన్ని, సృష్టి లయాన్ని కూడా సూచించే విధంగా అవగాహన కల్పిస్తూ స్వామి సంకల్పం లింగాలను సృష్టించేది. పరమోత్కృష్టమైన శాంతిని ప్రసాదించే ప్రశాంతి నిలయానికి చేరుకున్న పరిస్థితులన్నీ వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోతుంది. నిలయంలో కాపురముండే అదృష్టం, సౌభాగ్యం పొందగలిగిన మాకు ప్రశాంతి నిలయంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. భిన్న భిన్నమైన మనస్తత్వాలతో దూరదూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారిని ఒక దగ్గర ప్రశాంతి నిలయంలో చేర్చి
రకరకాల సువాసనలు వెదజల్లే పువ్వులతో కూర్చబడిన అందమైన పూలగుచ్ఛంగా తయారు చేశారు. ప్రతి కుటుంబం ఒక విభాగంగా వృత్తాకారంలో కూర్చుని ప్రతి ఇంటి నుండి తయారు చేసి తీసుకువచ్చిన రకరకాల వంటకాలను మధ్యలో ఉంచుకుని వెండిల రాత్రుల్లో సరదాగా విందు భోజనాలను స్వామి ఏర్పాటు చేయించేవారు. ప్రతి కుటుంబంలోని అమ్మ తాను తెచ్చిన వంటకాన్ని అందరికీ వడ్డించేది. వంటపాత్రల మూతలు తీసి చూసి అది అందరికీ వడ్డించడానికి సరిపోవని అనిపిస్తే, స్వామి వంటపాత్రను నా చేతికివ్వండి, నేను వడ్డించడం మొదలు పెడితే వంటకం అక్షయమవుతుంది అంటూ తానే అందరికీ వడ్డించేవారు. ఈ బాధ మా అమ్మకు కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్పలేదు. అమ్మ చేసి తెచ్చిన వడలను అప్పడాలను అక్షయం చేసి స్వామి స్వయంగా వడ్డించాల్సి వచ్చింది. మార్క్ ఇలా అన్నాడు, వారి హృదయాలు కరడుగట్టి ఎంతో కఠినమైనవి కావడం చేత వారు జరిగిన అద్భుతాన్ని గ్రహించలేకపోయారు. జీసస్ రొట్టెను ఐదు భాగాలు చూసి అది అందరికీ వడ్డించడానికి సరిపోవని అనిపిస్తే, స్వామి వంటపాత్రను నా చేతికివ్వండి, నేను వడ్డించడం మొదలు పెడితే

చూస్తే అక్కడ భుజించిన వారు 5,000 మంది. అయినప్పటికీ ఆ కఠినాత్ములు ప్రభువు లీలను గుర్తించలేకపోయారు. ప్రభువు అద్భుతలీలచే ప్రభావితులు కాలేకపోయారు. కాని క్రీస్తు శకం 1956లో పుట్టపర్తిలో మాకు ఆ తండ్రి ప్రదర్శించిన అద్భుత లీలలు ఆ తండ్రికి బిడ్డల పట్ల గల అవ్యాజమైన ప్రేమ కరుణలను తెలియజేస్తాయి. ఆ లీలలు ప్రకృతి స్వతసిద్ధమైన మార్పులేని నియమాలను ఉల్లంఘించటమూ తోసిపుచ్చటానికో ప్రదర్శించినవి కావు. అవి సహజంగా భగవంతుని యందు స్వతసిద్ధంగా అభివ్యక్తమవుతూ ఉండే అద్భుత మహిమ.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 19వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: లోకేశుణ్ణి వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం లోకేశుని వశం చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రాజుగారు ఒక గొప్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన ప్రత్యేకత ఏమిటంటే అందులోని వస్తువులను ప్రజలు ఎవరికి నచ్చిన వాటిని వారు యథేచ్ఛగా తీసుకుని పోవచ్చు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎవరికి నచ్చిన వాటిని వారు తీసుకుని పోతున్నారు. ఒక అమ్మాయి మాత్రం ప్రదర్శనను బాగా తిలకించి ఉత్త చేతులతో తిరిగిపోతుంది. రాజుగారి దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని

మెప్పించాడు. అమ్మాయి, ఇంత పెద్ద ప్రదర్శనలో చిత్ర విచిత్రమైన వస్తువులున్నాయి, నీకేమీ నచ్చలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, వస్తువులన్నీ బాగున్నాయి, నాకు ఆశ లేకపోలేదు, కాని ఒకదానిని ఆశిస్తే ఆ ఆశ అంతటితో ఆగదు, అనంతంగా పెరుగుతుంది. ఆశకు దాసురాలని కాకుండా ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అంది. రాజుగారు ఆ అమ్మాయి మాటలకు సంతోషించి, అమ్మాయి, నీకు ఈ ప్రదర్శనలో ఏది కావాలో కోరుకో, నేనిస్తాను అన్నారు. అయితే తప్పక ఇస్తారా అని అడిగింది. తప్పక ఇస్తాను అన్నారు. నాకు మీరే కావాలి అంది. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి రాజుగారు ఆ అమ్మాయిని తన రాణిగా స్వీకరించారు. అప్పుడు ఆ ప్రదర్శనకంతా ఆమె అధికారిణి అయింది కదా. ఈ కథలోని అంతరార్థమేమి? అత్యంత అద్భుతమైన ఈ సృష్టియే ఒక ప్రదర్శన. రాజుగారే భగవంతుడు. సృష్టిలో ఎవరికి కావలసిన దానిని వారు తీసుకుంటున్నారు. కాని వీరిలో కొందరు వైరాగ్యానికి ప్రతీక అయిన కథలోని అమ్మాయి వలె ఈ వస్తువులేమీ వద్దు, ప్రదర్శన యజమానియే కావాలి అని కోరుకుంటారు. లోకేశుని వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది కదా.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే బాల వికాస్ తరగతి రూపంలో అందించబడిన వినూత్న కార్యక్రమంలో చివరి భాగాన్ని మీరు వింటారు.

0: ఈ రఘుమహారాజు కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు. అంటే రఘుమహారాజు శ్రీరామచంద్రునికి ముత్తాత అన్నమాట. అంటే ఇది త్రేతాయుగంలో జరిగింది. ఈ కలియుగంలో కూడా ధర్మాన్ని అనుసరించి ఆచరించేవారు లేకపోలేదు. అలెగ్జాండర్ గురించి కొంత చెప్పుకున్నాం కదా, మరికొన్ని విషయాలు చెప్తాను, వినండి.
1: అలాగే చెప్పండి టీచర్.
0: అలెగ్జాండర్ చక్రవర్తి సింధు నది ప్రాంతానికి దండెత్తి వచ్చాడు. ఆ ప్రాంతమంతా అతనికి క్రొత్త. అక్కడ ప్రజల అలవాట్లను, ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలని తన స్కంధావారం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో మారువేషంలో సంచరిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఏదో విషయమై తర్క వితర్కాలు చేస్తూ ఉండగా చూశాడు. తనను గుర్తించకుండా ఉండేటట్లు ఒక ప్రక్కన కూర్చొని వారి మాటలు శ్రద్ధగా వినసాగాడు. మీరు కూడా వినండి.

0: అన్నా అన్నా, ఈ వింత విషయం విన్నావా?
1: ఏమిటి చందు, లోకంలో ఎక్కడా లేని వింత ఏమన్నా కనిపెట్టావా ఏమిటి?
0: అది కాదన్నా.
1: ఏది కాదు? ఎక్కడా లేని వింతలు, విశేషాలు, విడ్డూరాలు నీకే దొరుకుతాయి.
0: ఎక్కడా లేనిది కాదన్నా, మన గ్రామంలో జరిగిన వింతనే నేను చెప్పబోతున్నాను.
1: మన గ్రామంలో నాకు తెలియని వింతలు, విశేషాలు ఏముంటాయి?
0: నువ్వు 4 రోజులు ఊళ్ళో లేవు కదా, అప్పుడు జరిగింది ఈ వింత విషయం.
1: ఓహో, నేను ఊళ్ళో లేనప్పుడు జరిగిందా? సరే, ఏమైందో చెప్పు.
0: మన రామయ్య రంగయ్యకు పొలం అమ్మాడు కదా.
1: అవును, అమ్మాడు. అదమ్మి కూడా 4 రోజులు కావస్తుంది.
0: మొన్న వర్షం బాగా కురిసింది. మన రంగయ్య ఆ కొన్న పొలం దున్నడానికి బయలుదేరాడు.
1: రైతు పొలం దున్నడంలో విచిత్రమేముందిరా, నువ్వు చెప్పే విషయాలన్నీ ఇలాగే ఉంటాయి.
0: నువ్వు నన్నంత తేలిగ్గా తీసిపారేయకు, నేను చెప్పేది ఓపిగ్గా విను.
1: ఆ సరే చెప్పు. అది నిజంగానే వింత విషయమేనా, లేకపోతే నారాయణ గారి ఆవుకు కోడదూడ పుట్టిందని, సుబ్బారావు గారి పుంజు కోడిపిల్లలను పెంచుతుందని, రమణయ్య గారి ఇంట్లో ఎలుక పిల్లి వెంట పడిందని, ఇలాంటి విషయాలు కాదు కదా?
0: కానే కాదు. రంగయ్య పొలం దున్నుతూ ఉంటే ఆయనకు ఒక పాత్ర దొరికింది. దాన్ని తెరిచి చూస్తే దాని నిండా బంగారు నాణాలున్నాయి.
1: ఓహో, నిజంగానే వింత విషయమే. అయితే ఆ పాత్రను రంగయ్య ఏం చేశాడు?
0: వెంటనే రామయ్యను పిలిపించాడు. అయ్యా, నేను నీ దగ్గర కొన్న పొలంలో ఈ పాత్ర దొరికింది. నేను పొలమే కొన్నాను కాని ఈ పాత్రను కాదు. కాబట్టి ఈ పాత్రలోని బంగారం నీకే చెందుతుంది, తీసుకోమని కోరాడు.
1: మరి రామయ్య ఏమన్నాడు?
0: అయ్యా, నేను నీకు పొలం అమ్మాను, అంటే ఆ పొలంలోనివన్నీ నీకే చెందుతాయి. అందులో బంగారం దొరికినా, వజ్రాలు దొరికినా వాటితో నాకు సంబంధం లేదు. కాబట్టి ఆ పాత్ర నీవే స్వీకరించాలి అన్నాడు.
1: మరి రామయ్య ఏమన్నాడు?
0: ఏమంటాడు, నీవు కొన్న పొలంలో దొరికిన ధనం నేను ఆశించడం మహాపాపం. అది నీకు అమ్మకు ముందు నాకు దొరికి ఉంటే దాన్ని ఆనందంగా నేను స్వీకరించేవాణ్ణి. కాని ఆ పాత్ర నీకు చెందవలసింది, కాబట్టే నీవు పొలం కొన్న తరువాత నీకు దొరికింది. కాబట్టి అది 100కి 100 పాళ్ళు నీదే కాని నాది కాదు అన్నాడు.
1: చాలా బాగుందిరా, ఒకరిని మించిన వారొకరు.
0: అవునన్నా, ఎవరి వాదం వారిదే కాని ఇద్దరూ ఆ పాత్రను స్వీకరించడానికి ముందుకు రావడం లేదు.
1: ఎలా వస్తారయ్యా? అందరము ధర్మానికి కట్టుబడి ఉండవలసిన వాళ్లమే. ఇంతటి పవిత్ర భారతదేశంలో జన్మించిన వారెవ్వరూ పరుల సొమ్ము ఆశించరు.
0: అవునన్నా, పరుల సొమ్ము పాములాంటిది కదా. అదుగో రామయ్య రంగయ్య వస్తున్నారు.
2: రంగయ్య, నా మాట విను. ఒకసారి పొలం అమ్మిన తరువాత దానిలో ఏది దొరికినా అది నీదే కాని నాదెలా అవుతుంది? ఆ పొలం పండినా ఎండినా నాకు ఏమాత్రమూ సంబంధముండదు.
3: రామయ్య, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. నేను కొన్నది పొలంలోని మట్టినే కాని బంగారాన్ని కాదు కదా. పర్ల సొమ్ము ఆశించి నన్ను ఏ పాపాన పొమ్మంటావు?
1: ఇదిగో రామయ్య, రంగయ్య, మీరిలా వాదులాడుకుంటుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది?
4: మరి మమ్మల్ని ఏం చేయమంటారు?
1: ఒక పని చేద్దాం, సత్రం దగ్గర సమావేశం ఏర్పాటు చేద్దాం. గ్రామంలో అందరినీ పిలుద్దాం. గ్రామ పెద్ద ఉన్నారు కదా, అతడే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియజేస్తారు.
3: మంచి ఆలోచనే, అలాగే చేద్దాం.
1: ఇందు మూలముగా తెలియజేయడమేమనగా, మన గ్రామంలో రామయ్య రంగయ్యలు ఉన్నారు తెలుసు కదా, వారికి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందట. కాబట్టి గ్రామంలో పెద్దలంతా సత్రం దగ్గర సమావేశం కావాలని కోరడం అయిందోహో.
5: రామయ్య, నీకు రంగయ్యకు ఏమి సంకటం వచ్చింది? ఎవరు పట్టు వారు విడకుండా ఉన్నారట.
2: అవును పెద్దయ్యా, నేను రంగయ్యకు పొలం అమ్మాను. ఆ పొలంలో రంగయ్యకు ఒక పాత్ర దొరికిందట. అందులో బంగారు నాణాలున్నాయట. అవి నీవే నువ్వే తీసుకో అని బలవంత పెట్టేస్తున్నాడు పెద్దయ్యా.
5: నీ వాదమేమిటి రంగయ్యా?
3: నేను కొన్నది పొలమే కాని దానిలో బంగారు కాదు కదా, కాబట్టి అది రామయ్యకే చెందుతుందని అతన్నే తీసుకోమని నేను కోరుతున్నాను. కాని రామయ్య ససేమిరా అంటున్నాడు.
5: ఎవరో ఒకరు తగ్గితే సమస్య తేలిగ్గా పరిష్కారమవుతుంది కదా.
2: నాది కాని సొమ్ము నేను తీసుకుంటే నేరుగా నరకానికి పోతాను. మన భారతదేశం ఎంత పవిత్రమైనది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి పాపానికి నన్ను ఒడిగట్టమంటారా పెద్దయ్యా?
3: నేను మాత్రం ఆ బంగారం ఎట్లా సొంతం చేసుకుంటాను? నేను మట్టికే వెలకట్టి పొలం కొన్నాను కాని అందులోనికి బంగారానికి కాదు కదా పెద్దయ్యా.
5: పరుల సొమ్మును ఆశించిన మీ ఇద్దరి పట్టుదల చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భరత భూమి కర్మభూమి, ధర్మభూమి, త్యాగభూమి, యోగభూమి, ఈ గడ్డపై జన్మించిన వారెవరూ పరుల సొత్తును కలలో కూడా ఆశించరు. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. మీ ఇద్దరికి అనుకూలంగా ఉండే విధంగా ఎవరికీ పరుల సొమ్మును ఆశించిన పాపం అంటకుండా ఉండేటట్లు ఒక చక్కని సూచన చేస్తున్నాను, శ్రద్ధగా వినండి.
4: చెప్పండి పెద్దయ్యా. పెద్దయ్యా ఏం తీర్పు చెబుతాడో? ఇద్దరి వాదము సరిగ్గానే ఉంది, ఎవరిని కాదనడానికి అవకాశమే లేదు.
5: రామయ్యకు కూతురుంది, రంగయ్యకు కుమారుడున్నాడు కదా. రామయ్య కూతురును రంగయ్య కొడుక్కిచ్చి వివాహం చేస్తే రామయ్య ఆ బంగారాన్ని వివాహ సమయంలో కూతురుకు కానుకగా ఇవ్వవచ్చు. అప్పుడు అది స్త్రీధనమవుతుంది. కాబట్టి ఈ రూపంగా మీ ఇద్దరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
2: ఇది మా ఇద్దరికీ సమ్మతమే.
3: పెద్దయ్యా, మీ తీర్పు విన్న తరువాత మాకెంతో సంతోషంగా ఉంది.
2: ఎంత తెలివిగా మా సమస్యకు పరిష్కారం సూచించారు.
3: మమ్మల్ని నరకబాధ నుండి తప్పించారు.
2: మీ మేలు జన్మలో మరచిపోలేము.
5: అలాగే రంగయ్య, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. మీరు పెట్టబోయే విందు భోజనానికి మేమిప్పటి నుండే ఎదురు చూస్తుంటాము.
3: అదే మహాభాగ్యం.
2: త్వరలో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక్క రోజు కాదు,
3: రెండు రోజులు మీకు విందు ఏర్పాటు చేస్తాం.
5: మంచిది, పోయిరండి.
2: ఆహా, చాలా బాగుంది. పెద్దయ్య గారు చాలా చక్కగా చెప్పారు.

0: విన్నారు కదా పిల్లలు, ఇదంతా వింటున్న అలెగ్జాండర్ కు భారతీయుల నీతి నిజాయితీలు ఎటువంటివో అవగతమైంది. భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో బాగా అర్థమైంది. ఇంతటి మహోన్నతమైన ఆదర్శాలు కలిగిన ప్రజలు నివసించే భారతదేశాన్ని తాను సైనిక బలంతో హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించడం ఎంతటి నిజకార్యమో గ్రహించాడు. ధర్మానికి కట్టుబడి నీతి తప్పని భారతీయులెక్కడా? ఉన్న రాజ్యంతో తృప్తి చెందక ప్రపంచమంతా పాదాక్రాంతం కావించుకోవాలని తన పేరాశ ఎక్కడా? తన అధికార దాహానికి ఎందరు ప్రజలు బలి అయిపోయారో తలుచుకుని సిగ్గుపడిపోయాడు. తన పొరపాటును గ్రహించాడు. ఇక ముందుకు పోవడం విరమించుకుని వెనుదిరిగాడు. తిరిగి వెళ్తున్న అలెగ్జాండర్ కు ఏమైందో ముందే చెప్పుకున్నాం కదా.
1: అవును టీచర్.
0: మనం ఈరోజు చెప్పుకున్న విషయాల నుండి మీరు ఏం గ్రహించారు రత్న?
2: మనం జీవించినంత కాలం ధర్మాన్ని తప్పకుండా ధర్మ మార్గంలో నీతి నిజాయితీలతో జీవించాలి.
0: రమణి,
3: భగవంతుణ్ణి మరవకుండా భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అనవసరంగా మాట్లాడకూడదు.
0: నువ్వు చెప్పు రమ్య.
4: ఈ లోకాన్ని వీడి పోయేటప్పుడు ఏదీ మన వెంటరాదు.
0: ఏమీ వెంటరాదు, కానీ మనం చేసుకున్న పుణ్యం మాత్రమే వస్తుందని కదా స్వామి చెప్పారు.
1: అవును టీచర్.
0: అన్నింటికీ మించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి?
1: ధర్మమూలం ఇదం జగత్.
2: ఈ జగత్తులో అన్నింటికీ ధర్మమే మూలం కాని ధనం కాదు అని గుర్తుంచుకోవాలి.
0: చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ నేర్చుకున్నవన్నీ గుర్తుపెట్టుకుని వాటిలో కొన్నైనా ఆచరించడానికి ప్రయత్నించండి. వెళ్ళిరండి.
1: సాయిరాం టీచర్.
0: సాయిరాం సాయిరాం.

0: ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే అందించబడిన వినూత్న కార్యక్రమంలో చివరి భాగాన్ని విన్నారు. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
2: సహవాస దోషం అనేది ఒకటుంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తపించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తోంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
3: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి, శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ శ్యామసుందరిని ముగ్ధ మోహనమైన మూర్తి. భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
4: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
5: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చస్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయం అయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ, ఈ కుర్రవాడెవరు కృష్ణదాస్ గారు? ఇతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోందే.
0: ఇతను బిల్లోమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్యగరిపేలా చేశాయి.
2: అలాగా? నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. కృష్ణదాసు గారు, ఎక్కడ దొరికిందండి మీకు ఈ అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నన్నగారా? చిన్నన్నగారు?
0: ఆ కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేనతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం.
2: మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా.
1: ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వామంగలుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
3: అశాశ్వతమైన జీవితయాత్రలో నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
2: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పొట్టి ముంచుతాయి.
3: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగలుడు అన్వేషించసాగాడు.

0: భాగవంతుడునాకీ కళ్ళిచ్చినది తన దివ్య మంగళరూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు. ప్రాపంచికమైన వస్తువుల చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుఫాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: ఆ, తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీ భవ. రా బిల్వమంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకొని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వమంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడికు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వమంగళ. హృదయాంతరాల నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అనగారిపోతుందని చెప్పుకుంటున్నారు. నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులు ఎవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కాని ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా.
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: బిల్వ మంగళ, నేటి నుంచి నీవు సూర్దాస్ అనే పేరుతో పిలువబడతావు. నీ కీర్తి నీల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సూర్దాస్ లే, నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూర్దాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూర్దాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూర్యదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూర్యసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూర్యదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపారులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆటపట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బులపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణ నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్ని ఎంచుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: వారు అలా వెళ్ళగానే కృష్ణుడు నే నహీ మాఖన్ కాయో అని పాడిన తర్వాత మై నెహీ మాఖన్ కాయో అని వెక్రించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూరదాస్ భక్తిలోని మార్మికత వల్ల కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
3: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
2: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాసు విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాసుకు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
3: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అదెలా జరిగిందంటే,
4: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
5: ఆ సూరదాస్ కి ఎంత పొగలో చూడండి. పాండిత్యం కన్నా ఘనకార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
4: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుస, కన్నులతో చూడలేనివాడు, ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు, ప్రపంచాన్ని విస్మరించేవాడు, ఎప్పటికీ చీకటిలోనే ఉంటాడు.
5: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాసు ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
6: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
4: ప్రణామాలు సూరదాస్ జీ.
0: ఎవరది, ఎవరు మీరు?
5: మేమా, మేమీ ఊళ్ళోని పెద్ద మనుషులం.
6: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
0: ఓ అలాగా, సంతోషం.
4: సూరదాస్జీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
0: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
5: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: అరేరే, ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరు నాయనా నువ్వు?
0: గొడ్లు మేపే బుడ్డోళ్ళండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడు బావిలో పడిపోయేవారు. గబాల్న చేయి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఆ ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావా నాయన?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు, కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్లవచ్చు. వాటికి నేనే కదా దిక్కు.
1: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్విక్కడే ఉన్నావు కదా?
0: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
1: అన్నట్టు నీ పేరేంటి బాబు?
0: నా పేరా? నా పేరు, అబ్బో చాలా పేర్లున్నాయిలేండి. మీరు శ్యామ్ అని పిలవండి.
1: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం, గుడ్డివాడిని, నాకి కర్రే ఊతం.
0: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
1: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్న వారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
0: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో ఎటుపోయాయో. స్వామి, ఇక నేను వెళ్ళొస్తా?
1: వెళ్ళకు, ఉండు.
0: ఊహో, నాకు చాలా పని ఉంది.
1: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
0: లేదయ్య గారు, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
1: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు, ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
0: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను అన్నట్టు తమరు చాలా బాగా పాడతారయ్య గారు. నే విన్నాలేండి, నా కోసం ఒక పాట పాడరా?
1: ఏ పాట పాడను శ్యామ్.
0: ఏదైనా మంచి పాట పాడండి. మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నిన్ను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూరదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్య? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని తిరిగి తీసేసుకో శ్యామ్. ఆ, తిరిగి తీసేసుకో.
0: బాగా ఆలోచించి చెప్పు సూరదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
1: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
0: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
1: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
0: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చబేలీ నక్ జ్యోతి మోతీ మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే ఝనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
2: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం.
0: ఆహా, కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
2: శ్రీనాథ్జీ ఆలయంలో సూరదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలలా కోట్లాది దివ్యలను వెలిగించింది.
0: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తిభావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: واہ واہ سبحان اللہ ان کی آواز تو قدرت کا کرشمہ ہے.
1: ఇదేమిటి మన మిత్రుడు బీర్బల్ ఈవేళ ఇంత మౌనంగా ఉన్నాడు?
2: అవును మాన్సింగ్జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కాని వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను. మాన్సింగ్జీ, మీరు మేవార్ నుంచి వచ్చారు. మీ మహారాణి వారు మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. ఆ తాన్సేన్జీ, మీరు రోజూ పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం,
7: ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదనే అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోశాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాస? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా అరుదైన మేళవింపు జహాపన. అతన్ని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది. అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
0: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
0: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
4: కౌలను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
5: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
4: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
5: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
4: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళి కణంలా గోచరించింది.
5: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
4: సూర్యదాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది మా గురుదేవులకి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణునికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి స్పృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆ కృష్ణ, వచ్చావా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడకు, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చద్దరు చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేయచ్చో చెప్తావా?
3: స్వామీజీ, దయచేసి అలా మాట్లాడకండి. మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణునితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు, నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి విలియం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ

மர்மமெருகினட்டு மகனியரெந்தரோ மர்ம

మర్మ నెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనము ఈ సమావేశంలో జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటము, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘం నుండి ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటుంది. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తింపవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికే హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదములకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదములను మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పము లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం సలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థము. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. అకడాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలం ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలం మనం సమాజంను దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని. కనుక మొట్టమొదట

0: సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర్శన సభ్యు యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడాను ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడాను ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ యందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు. సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటి దినే నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకోనప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు నాయన అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిదారు కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనమనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతేకాదు సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుని ప్రబోధింపజేయుటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక్క దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కాని సాధనని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన కలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము, కానీ పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి. మనకు హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి. సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును. కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతనే మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయా కరుణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలకు కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకమైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి. కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్దిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడా అత్యవసరం. కనుక అట్టి నిబంధనలు మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేస్తున్నటువంటి సమయం నుండు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేస్తున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందించుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కాని లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముని ఎందు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పునుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పునుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ నప్రజయ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకంగా గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషలను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కాని ఇతర దేశం నుండి కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటిదే గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరి అయిన నాయకుడు. జీవితమంతా కింకరుడుగా ఉన్నటువంటి వాడే సరి అయిన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితమంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే నాకు ఆనందంగా ఉంటుంటారు. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయమైనప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడాను కార్యాధిపతులంతా ఉంటున్నారు మీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థము గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరి అయినటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృథాపరిచితే మా మన జీవితమే వృథా అయిపోతుంది. కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రులకంతా వెళ్లి, అనగా పేషెంట్గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు. స్వీపర్స్ స్ట్రైక్ చేస్తుంటారు, కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయటం వల్ల రోడ్డంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందు కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కాని, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కాని, భజనలు మెడిటేషన్లని కాని, ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇప్పుడు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందుకూడను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందు చెలరేయకూడదు. అందరు కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడాను ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటాడు. సేవాదళ సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంతా చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చను కలిగించటము. కానీ ఈ పంచేంద్రియములో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత. మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి గాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైన చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైన దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకున్నామని దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి, చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరుల హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కానీ ఆ సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు కలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావమును దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజం నందు కూడాను మనం ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా నువ్వు చోటనివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైనా లేక రెండు పర్యాయములైనా మీ గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని చర్చిలు కాని మసీదులు కాని మీరు పోయి చూచి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడా మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర ఆ మసీదుల దగ్గర ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామము శుద్ధపరచుకొని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యములు యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశనం గురించి చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాంరా.
1: పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసములికే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
0: ఓహో.
1: దానికి కట్టే అంటే సేతువుని కట్టి,
0: కట్టి
1: కొట్టే అంటే రావణాసురుని చావగొట్టి,
0: చావగొట్టి
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
0: ఓహో,
1: అంతే ఫినిష్. రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా?
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: బాగా చెప్పేవరా.
0: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవ కళలకు మిట్టినిల్లురా.
1: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచపాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
1: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
0: అంతా స్వామిమయంరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరామునికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పురా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ్వర యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా.
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా. అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగ రక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: వాడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ ధండోరా వినిపిస్తుంది. అది ఏ విధంగా ఉందో

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ? మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మా శక్తివంతమైన శివధనస్సు నెత్తిందిరా.
1: ఎలాగెలాగా? చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యంరా.
0: అందుకనే సీతమ్మవారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కుపెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.
2: ఎక్కడ లేని రాజకు

0: రాజకుమారులే కాకుండా అక్కడికొచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కువ పెట్టలేక విలువెల్లాడిపోయాడురా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కువ పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలందుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది. ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు.
1: ఆహా,
0: ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరూ ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు.
1: ఓహో,
0: దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పుర ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో విన్నా.

0: ఆహాహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము. అన్నయ్య, ఆ పెళ్లిలో ఏమేమి పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు రోయ్?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఒడియాలు.
1: అరే చాలరా ఇంకా.
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా.
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానరా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడానికి విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయరా.
1: దాంపత్యాలు కూడా రకాలు ఉంటాయా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం, పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాటలుండవు, కొట్లాట ఇదేనన్న మాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం. కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా.
0: ఆహా,
1: సరే కథలోకి వెళ్దాం. పదరా చిన్నాడ,
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరూ అయోధ్య చేరుకున్నారు.
0: ఆహా.
1: అయితే చిన్నాడ, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకుగాను అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
0: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీరంతా.
1: కరెక్ట్ రోయ్.
0: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలిరా.
0: చెప్పుకోవాలి.
1: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
0: అయ్యయ్యో,
1: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతీధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా,
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యను వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్యులు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాములు చేరి ఏమంటున్నాడంటే,

0: తప్పడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడివడు భరతుడు,
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బావున్నాయో మన పెద్దన్న వివరిస్తాడ్రా.

అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణునితో తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: పరిగెత్తాడు. విసిగి విసిగి వాడి బాణం గురి చూసి కొట్టాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
1: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకు చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదని అనుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి దీక్షాందేహి అని కేక వేశాడు.
1: అప్పుడేమైందిరా?
0: సీత మనస్సు కరిగింది.
1: ఆహా,
0: దీక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
1: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికని వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
1: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

సీత శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టి తెమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడురా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తికెదిగిపోయాడు అన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయువేగ మనోవేగములు మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకేయుని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోంవర్క్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా,
2: రామబంటిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రను ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణలంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తుడైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాలు తీశాడు. వెంటనే మ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా,

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది.
1: ఆహా,
0: కట్టకడపటికే శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించినవాడే, రామరాజ్యమే ప్రేమరాజ్యమనిపించాడు, యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: ఆహా,
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సీజీ ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జ స్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

ఉండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమునను మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులను గాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతింతిరిక చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినంగనుమమ్మ భారతీ. ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్టపర్.

0: రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈ వధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురు పౌర్ణమి. గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు. వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్త జనుల పర్తినవతోరమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతి మాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి. వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేనిస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి. తూర్పు పడమర జర్మనీల్ తోచునొక్కటిగను. మళ్ళీ చెబుతున్నాను, రాసుకోండి. తూర్పు పడమర జర్మనీల్ తోచునొక్కటిగను.
2: మొదటి పాదం
0: ఇది. మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతో సమస్యాపూర్ణం అయిపోతుంది.
2: అవధాని గారు, అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది. దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్ననే సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు. అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనక ఉంటుంది. సర్వజనీనమైనటువంటి విశ్వజనీనమైనటువంటి విషయం.
1: అవధాని గారు, ఎస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
3: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. విశేషంగాని కరము, వరము, నరము, పరము. మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధ నుంచి కొన్ని ఆణిముత్యాల్ని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం. వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది.
4: కరముగా ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప వా.
0: మొదటి పాదం మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి.
4: కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
4: తప్పకుండా. రాసుకోండి. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో, చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
6: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
0: చక్కటి అంశాన్ని ఇచ్చారు. మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవను గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు, అంతే కదా?
6: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
0: రైట్. ప్రే
6: ప్రే రాణి సిద్ధమండి.
4: మన్
6: మన్ చాని సిద్ధమండి.
4: సే
6: తాని సిద్ధమండి.
4: వన్
6: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
4: జ
6: నాని సిద్ధం.
4: గ
6: జ గ మాని సిద్ధం.
4: తి
6: జగతి లాని సిద్ధమండి.
0: కి ముదిపాదం పూర్తయిపోయింది.
4: ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
0: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
2: అన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించండి, ఏమిటి చెప్పండి. అయితే
0: ఈ మేధస్సులో కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
2: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్స్ అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లైసెన్స్ కాకూడదు. అబద్దాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, చక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
2: సాయిరా
7: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను.
0: తప్పకుండా.
7: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: చక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం సు
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలబడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగా అని అనుకుంటాం అన్నమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరావయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేక ఆత్మ, ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడన్నమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి, తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. ఎంచదంటే నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా, అయితే అరిచే కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. స్వీకరించాను. ఓకే
3: అవతాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ఉక్కైవంగనదే మ్రానైవంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసులు చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాసేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
1: అవధాని గారు, పదవ అక్షరం వి.
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీల్ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా?
0: తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పా వా అన్న, అక్కడ నరముతోనే బిగిన కావాలి, ప్రారంభించాలి. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత గూడ
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతాని.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవసరం గారు, మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలికేమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటాం అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శించే ఎవరు దొంగ వాళ్ళు ఎవరైనా ఎత్తుకోపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెప్తాను. స్వీకరించాను తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం
6: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డని తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా అంటే గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి గ్రహణం స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడికి కట్టుబాట్లుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
7: రెండో పాదం మన నిషేధాక్షరిలో, మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు, రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
7: రెండోది ప్రాసస్థానం,
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
7: కా నిషేధం అండి. మరి
0: తి
7: ఇప్పుడు యతి స్థానం అండి.
0: పాదం ఏమిటంటే ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగని
5: వెరీ
1: అవధాని గారు, 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
8: అవధాని గారు, పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది. చాలా చక్కని పద్యం, మీరు వర్ణింపకోరుతున్నాను. పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

0: చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడన్నమాట. అటువంటి భగవంతుడికి పుట్టుక ఏమిటి మరణమేమిటి ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనమిది ప్రేమతోని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తారంటే మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పుట్టపర్తిని అవతరించి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కరుణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మనమాట, మీరు సారా తాగుతారా?
0: ఏవో ఇంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మనసారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే.
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించాను.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా. సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని త్యాగభావాన్ని ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోని చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి. సేవయను కమలదళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్. మళ్ళీ చెప్తాను. సేవయను కమలదళములె సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా?
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి బిక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పైనప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడవ పాదని చెప్తాను. తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అనిన మనసాయి మాట సత్యమయే ఘన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. సత్యస్వరూపుడు ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి ఆ అక్కడ వైరుధ్యం కలిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అన్నమాట. ఇక్కడ ఇది తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
4: మరి
0: ఇది మూడవ ఆవర్తనము దత్తపది. మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి
4: తప్పకుండా.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమపూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరములవోల చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండా. రెండో పాదాన్ని కాతో వదిలాను, వరాన్ని కావరమును దాల్చకుండా.
2: అవధాని గారు
0: మదం మదాన్ని దాల్చకుండా అర్థం మది భా

0: వెల్గుడి ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు, ఏడవ అక్షరం రూ కింద అణామత్తు
0: రుణో, రుణో అంటారు అన్నమాట, పూర్ణుడు ఆ విధంగా అనమాట, ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతే రుణు కదా, స్వీకరించారు.
2: అవధాని గారు, ఏమిటో సమస్యలు, అర్ధ గాడిద ఎవరిని అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా కానీ ఇతరులను విమర్శించే విధంగా కానీ మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు, వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పాదం కదా, ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను, రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో

0: తీయధర్మమున్ పీడిచరించువారలను ప్రేమదలిర్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్ బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సం సం ఉంది కదా, సం ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం. ఇంకా కొంత ఉన్నదే అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది.
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది.
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు. గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధమై ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం. ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను. ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన
4: బాగుంది
0: లేక నిస్సీమ ప్రేమం వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, ఇన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట. భార్యాభర్తలు పిల్లలు మాత్రం ఉండాలి, వేరే వాళ్లతో సంబంధాలు అవసరం లేదనుకుంటారు. సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను, పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి అంటే ఆ పని చేయండి. వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
3: బాగుంది జవాబు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం. ఇది మూడో పద్యం, చక్కని పద్యం. మీ విశ్లేషణ కోరుతున్నాం.

చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను గాని తీగను గాని అది వంకర రాకుండా వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా గాని పరికరాలను తీసుకుని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, అక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి ఏంటంటే, స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి

0: విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టం అవుతుంది. ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
1: అవధాని గారు, రెండవ అక్షరం మా,
0: రెండవ అక్షరం మా స్వీకరించాను.
2: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
0: మైదానము చేసిన రాజెవరు? మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి ఇక్కడ. మై అంటే శరీరము, శరీర దానం చేసిన రాజెవరు? శివ చక్రవర్తి అండి. కథ ఉన్నది కావురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు శివ చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో చొచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం ఆడినా తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడు ఏదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మైదానం శరీరాన్ని దానం చేశాడు.
3: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
0: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలదత్వం, నిశ్చలదత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు. తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైనారు. ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నాయి. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు అదియే అగ్నివడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగ గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా గానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుందన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
1: అవధాని గారు, 8వ అక్షరం డ.
0: 8 డ.
2: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
0: చక్కగా అడిగారు. దానాల్లో కల్లా గొప్పదానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్పదానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్ చూసినా అసెంబ్లీలో చూసినా సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతోనేదో దాడి చేయడం కూడా జరుగుతుంది అనమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు, సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి అసలు. ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే, ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
2: చాలా బాగా చెప్పారు
1: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
0: 11వ అక్షరం శ్వ, గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో 3 ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య మూడు పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటి దత్తవది వర్ణన నిషేధాక్షరి నాలుగవ పాదాలు చెప్పాల్సిన అనమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను. దత్తపదిలో మొదటి మూడు పాదాలు ఒకసారి అనుకుందాం.

0: కావరమును దల్చకుండా మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుందనేటువంటిది చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్, పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మలో కూడా ఏదైతే ఇప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
1: అవధాన గారు, మీరు గీత చదివారా?
0: గీత చదవకేంటి, ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను, ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు అంతే. యోగాభ్యాసం చేయలేదు, సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
2: అవధాని గారు, 17వ అక్షరం స్క
0: గ్రహించాను.
3: అవధాని గారు, వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
0: చెబుతాను, ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది. చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవానినవి వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిర్పగా సంస్కరింపబల్ జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. అర్థము సుస్పష్టము ఏంటంటే, మొక్కలకు చీడపడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తులలో దుర్భావాలు దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలు చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అయినారన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అనమాట, దాన్ని మేలుబంతి అంటారు, మేలుబంతి అంటారు, దాన్ని పట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అనమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫాల్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి. ఆ విధంగా అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది.
2: అవధాని గారు, 15వ అక్షరం లా.
0: 15 లా స్వీకరించాను.
1: అవధాని గారు, మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
0: ఇప్పటికీ ఎవరూ చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవధానాన్ని పెట్టడం.
1: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
0: ఫలితము అవధానం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. కొందరు అనుకుంటారు కదా అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవధానం అంటే అసలు ఏకాగ్రత అన్నమాట, ఏకాగ్రత. వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాధ్వరి గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన,

0: నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటి ఎన్నింటిని పెట్టుకున్నారు. అప్రస్తు ప్రసంగం వీటిలో ఈ వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత అయితే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నగాని వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడనమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే 3 విషయాలుంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరి వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని ఆ విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకైతే తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే, అవధానం అనేటువంటిది. అదే
1: అవధాని గారు 12వ అక్షరం జ,
0: 12 జ స్వీకరించండి.
2: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.
0: చివరి పాదం కదా, నిస్సీమ ప్రేమం వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో 4 పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికీ 3 అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు. అడిగితే ఆశువు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రస్తుతంలో ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం చెప్తాను.
3: ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: నేను కూడా ఉంటాను చెప్పడానికి.
1: అవధాని గారు 14వ అక్షరం భూ,
0: స్వీకరించండి.
4: మరి అవధాని గారు పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం
0: చదవండి, చదవండి.
4: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజ దుజ్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్యమహోరాత్రం, స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడమార్గాలను పట్టడం జరుగుతుందన్నమాట. అంత ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంటు అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడమార్గంలో కొట్టడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల, అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలే అని అనిపిస్తుంది వీడి ఇంద్రియజ్ఞానం లేకుండా. ఆ విధంగా ఇంద్రియజ్ఞానం కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అనమాట. రెండవది, యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు. ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమే ఉండదు సన్నిధంగా, అది అన్నమాట. ఇంకొకటి మూడవది, జపము చేసిన ఫలమే శాంతి లేక, జపం చేయడం వల్ల, ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది? కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది, కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు. జపం యొక్క ఫలితం శాంతిని పొందడం అని. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, ఇక చివరిది ఐదవ అక్షరం, చివరి అక్షరం ప్ర.
0: ఐదవ అక్షరం ప్ర, స్వీకరించాను.
3: అవధాని గారు, నా ఆఖరి సంశయం, ప్రశ్న
0: చెప్పండి,
3: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
5: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను
0: స్వామి. ఏంటంటే, మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు. అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలో తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి. అందుకోసం కేవలంగా మగవారి యొక్క ప్రాధాన్యత కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉన్నదనేటువంటి చెప్పారు. అయితే సరే, చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమైన సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడ మగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
2: అవధాని గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తయ్యాయి కదా, మరి ధారణ?
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను, వ్యస్తాక్షరిని కూడా ధారణ పడతాను,
2: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరు ఇచ్చిన సమస్య, సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు అసలు. అంటే తూర్పు జన్మని, పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలెపత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయే కన అసత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట. ఇక దత్తపది. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలె చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. దత్తపది అయిపోయింది. ఇక వర్ణన. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో విడగజేయ వానిన వివెల్గెడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. ఇక నిషేధాక్షరి. స్వామి, ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్లం

0: అయ్యా దస్తాక్షరి మీరు 20 అక్షరాలు ఇచ్చారు, ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నవన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడయి విశ్వజనంబుల సంస్కరించత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
1: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికీ చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు. ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి. మీరు
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం. భవబంధంబుల చిక్కి భవబంధంబుల చిక్కి జీవనపు శోభందక్కి జీవించు మానవ సంఘంబులనుద్ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానములు చేసి మానవతాదీప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వర. ఇక ఎవరైనా పృచ్చకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను సన్

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నది నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రత్యక్షులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురుపౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఇప్పుడు దేవదేవుని దీనజన సేవ. భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సత్యసాయినాథుని దివ్య పాదారవిందములకు శతకోటి నమస్సు మాంజలి. ఆర్తులను ఆదుకోమని, దీనులను సేవించమనే కదా స్వామి మనకు సదా ప్రబోధిస్తారు ఆ దేవదేవుడు. నా జీవితమే నా సందేశమని అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి దిగ్విజయముగా నడిపించి ఆచరణలో చూపెట్టిన వైనం మనందరికీ విదితమే. ఆ అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని నిజామాబాద్ జిల్లా బాలబాలికలమైన మేము దేవదేవుని దీనజన సేవ అనే ఈ సంగీత నృత్య రూపకాన్ని మీ ముందు ప్రదర్శించుటకు తమ అనుమతిని కోరుచున్నాము స్వామి.

0: చూసారా, సకల శుభదాయి అయిన శ్రీ సాయిరాముని కీర్తిస్తూ మన బాల వికాస్ పిల్లలు ఎంత బాగా నృత్యం చేశారో. ఉన్నత విలువలతో మనమంతా గర్వించదగ్గది మన భారతీయ సంస్కృతి. అనేక వేల మంది పుణ్యాత్ములు ఈ గడ్డపై పుట్టారు. పరమేశ్వరుడే అనేక యుగాలలో అనేక రూపాలలో ఈ మట్టిలో పుట్టి మనిషి జగతిలో ఎలా మసలుకోవాలో చూపారు. ఓ శ్రీరాముడు, ఓ శ్రీకృష్ణుడు, ఓ గౌతముడు, ఓ షిరిడీ సాయి పుట్టిన పవిత్ర దేశం మనది. వారిలా మనము అవ్వాలంటే ప్రతి జీవిలో పరమాత్ముడిని చూడగలగాలి. అన్నార్తుల ఆకలి మన ఆకలిగా, పీడార్తుల బాధలను మన బాధలుగా, రోగార్తుల వేదనలని మన వేదనలుగా భావించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి, సేవించాలి. గుర్తింపు కాంక్షించినది సేవ, ప్రతిఫలం ఆశించినది సేవ, ఇతరులకు మేలు చేసేది సేవ అని స్వామి చెప్పారు. ప్రతి అవతారంలో ఆ పరమాత్ముడు మంచిని పెంచి చెడుని తుంచడానికే భూమి మీదకొచ్చి దీనులకు, నమ్మిన వారికి కోరిన వరాలిచ్చాడు. దేవదేవుడే తన భక్తులని సేవించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడై, ద్వాపరంలో శ్రీకృష్ణుడై, కలియుగంలో షిరిడీ సాయిసుడై, సత్యసాయినాథుడై నమ్మిన వారి వెతలను తొలగించి వారికి సేవలు చేశారు.
1: ఆ కథలు చెప్పండి ఆంటీ.
0: తప్పకుండా. రఘువీరుడై పుట్టిన శ్రీరామచంద్రుడు తన కోసం వేచియున్న వృద్ధురాలైన శబరిని చేరి ఆమెని ఆదుకున్నాడు.

0: ఎవరు బాబు మీరు? చూడముచ్చటగా ఉన్నారు.
1: మాత, మాది అయోధ్య నగరం. నేను శ్రీరామచంద్రుడు, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు.
0: ఆ శ్రీరాముడివా, నా రాముడివా, రామా తారకనామా, అయోధ్య రామా సీతారామా, అహోరాత్రులు నీకోసం రామా రామా అని పరితపిస్తూ కన్నులు కాయలు కాజేలా ఎదురు చూస్తూ ఉన్న నన్ను కరుణతో ఆదరించడానికి వచ్చావా? నీ దివ్య సుందరమూర్తిని దర్శించాను రామా, నా జన్మ సార్థకమైంది.
1: ఇన్నాళ్ళు నువ్వు మాకోసం ఎందుకు వేచి ఉన్నావు తల్లి?
0: నాయనా రామచంద్ర, నీకు తెలియని మర్మమేముందయ్యా? రామయ్య దీనజనోద్ధరుడివని, ఆశ్రితజన పాలకుడివని నిన్ను నిత్యము కీర్తిస్తూ ఉంటారు గదా. నీ దివ్య సందర్శనం తనివితీరా చెయ్యాలని ఈ ఆశ్రమాన్ని ఇవ్వైన మల్లెలతో, సొంపైన జాజులతో అలంకరించి మేలైన పళ్ళని ఏరి మేలిమి బంగారు మూర్తివైన నీకు అర్పించి తరించాలన్న కోరికతో మాత్రమే జీవిస్తున్నాను రామా.
1: అమ్మా, నువ్వు తినిపిస్తే తినాలనే వచ్చాను తల్లి. ఏవి నువ్వు సేకరించిన పళ్ళు చూపించు.
0: తెస్తాను రామయ్య, ఉండు ఉండు. ఇదిగో ఈ పళ్ళు.
2: అన్నా, అవి ఎంగిలి పళ్ళు.
1: లక్ష్మణ, ఆమె అచంచల భక్తి విశ్వాసాలు, తల్లి లాంటి ఆమె నిర్మల ప్రేమ నాకు ముఖ్యం. ఆమె ప్రేమతో నానిన ఆ పళ్ళు నాకు అమృతంతో సమానమయ్యా. అమ్మా శబరి, మీ భక్తి ఆత్మీయత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నవవిధ భక్తి రీతులతో నన్ను పూజించి నా హృదయాన్ని ద్రవింపచేశాయి. నీవు తెచ్చిన పళ్ళు తిని నీ కోరిక చెల్లించడానికి వెతుక్కుంటూ వచ్చాను తల్లి.
0: రామయ్యా, నా జన్మ ధన్యమైందయ్యా, నాకింకేం కావాలి? శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, రామా రామా.
3: చూసారా, ఏ ప్రతిఫలము ఆశించకుండా తన కోసం పరితపించే వారిని వెతుక్కుంటూ వెళ్లాడు ఆ రామచంద్రమూర్తి.
4: మరి కృష్ణావతారంలో
3: తన కోసం పరితపించే అమాయకులైన గోపికలతో ఆడుకున్నాడు, వారి యదవేణువుని ఊది వారికి ముక్తిని ప్రసాదించాడు, అలాగే అడగకుండా వరాలిచ్చి కుచేలుడిని ఆదుకున్నాడు.

అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇన్ని రోజుల తరువాత నా చిరకాల మిత్రుణ్ణి చూసే అవకాశమిచ్చారు ద్వారపాలకు. చిన్ననాడైతే మేమిరువురం స్నేహితులం, కాని నేడో ఆయన మహారాజు, నేను కటిక దరిద్రంలో మునిగిన నిరుపేద బ్రాహ్మణుడిని. అది నా రూపంలోనే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. అవి చాలదన్నట్టు మా ఆవిడ కట్టి ఇచ్చిన ఈ అటుకుల మూటకొటి, ఆమె అమాయకత్వం గాని అంతటి రాజు ఈ అటుకులు స్వీకరిస్తాడా?

కుచేలా కుచేలా, ఎన్నాళ్లకి నేను గుర్తొచ్చానయ్యా నీకు? రామిత్రమా, ఇలా కూర్చో. అయ్యో, ఎంత అలసిపోయున్నావయ్యా నువ్వు. ఉండు, నీ కాళ్ళు కడిగి నీకు సేవ చేయకపోతే నా మనసు ఊరడిల్లడం లేదయ్యా. రారుక్మిణి నా చిరకాల మిత్రుడు, కుచేలుడు.

0: కృష్ణ, గోపాలకృష్ణ, నీ అవ్యాజమైన ప్రేమకు అవధులేలేవా? నా వంటి వానికి
1: అసలు నీ వంటి వానికి ఇది చాలదయ్యా. బాల్యమిత్రుడివి, సోదర సమానుడివి. ఇంతకీ నీ ప్రియమిత్రునికి ఏం కానుకలు తెచ్చావు?
0: ఎదుకుల తిలకుడికి ఈ పేదవాడు తేగలిగింది, ఇవ్వగలిగింది, ఏముంటుంది చెప్పు.
1: అమ్మ దొంగ, మాటకారిని, ఏదో దాస్తున్నావు. నా సోదరి నా కోసం ఏం పంపలేదా? అయినా ఆ మూటలో ఏముంది?
0: అది అది
1: నాకు తెలుసయ్యా, నాకిష్టమని అటుకులు పంపించుంటుంది కదా.
0: కృష్ణ, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, మాటలతో నిన్ను గెలవగలనా? ఇదిగో తీసుకో, తీసుకోవయ్యా. కన్నయ్య, నేను ఎంతో భాగ్యవంతున్నయ్యా.

0: అలా భగవంతుని ప్రేమకు పాత్రుడైన కుచేలుడు ఇంటికెళ్లేసరికి ఇంటి రూపే మారిపోయింది. ఇల్లు సకల సంపదలతో సౌభాగ్యాలతో నిండిపోయింది.
1: రామావతారం అయింది, కృష్ణావతారం కూడా అయింది. ఇప్పుడు షిరిడీ సాయి కథ చెప్పండి అంటే.
0: అవును, షిరిడీ సాయిగా స్వామి దీనులను కాపాడడానికి వారి మధ్యనే ఉండి వారి బాధలన్నీ తన బాధలుగా చేసుకుని వారికి అనంతమైన ప్రేమను పంచారు. ఎల్ల మతముల సారమొక్కటేనని ఎల్ల జనులకు బాబా ప్రబోధిస్తారు.

0: నాయనలారా, సబ్కా మాలిక్ ఏక్, అందరినీ కాపాడే ఆ దేవుడు ఒక్కడే. అల్లా అయినా రాముడైనా ఒక్కడే. అందరినీ తమ వారిగా భావించి సేవించండి. మిగతాది ఆ దేవుడికి వదిలేయండి. పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్.
1: జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.
2: అయ్యో బాబా చెయ్యి కాలిపోతుంది, బాబా చెయ్యి కాలిపోతుంది. బాబా లీలలు మనెవ్వరికీ అర్థం కావు.
3: బాబా, బాబా, నువ్వే నా బిడ్డను కాపాడావు బాబా.
2: నీ బిడ్డకేమైందమ్మా?
3: రోజూ మాదిరిగానే బిడ్డను పక్కన పెట్టి నా పనిలో నేను మునిగిపోయాను. అలా పాకుతున్నవాడు ఎప్పుడు నిప్పుల దగ్గరికి వెళ్లాడో తెలియలేదు. వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ మంటల్లో పడబోతున్నాడు. అంతే, ఏదో హస్తం నా బిడ్డను అమాంతం ఆ మంటల్లోంచి తీసి నా చేతుల్లో పెట్టింది. బాబా, నువ్వే కాపాడావు బాబా, నా బిడ్డను నువ్వే కాపాడావు బాబా.
0: నీ బాధలన్నీ నావి. నీ ఆపదలను తొలగించడానికి నేను ఆపదలో పడినా పాదలేదమ్మా.

అలా నమ్మిన వారికే కాదు నమ్మని వారిని కూడా అక్కును చేర్చుకుని కాపాడే దీనానాథుడు మన సత్యసాయినాథుడు. దీనజనుల సేవయే దీనానాథుని సేవయని, మానవ సేవయే మాధవ సేవయని చాటి సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వములను మనకి బోధించి మనని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన సాయిమాత. స్వామి తన సేవా జైత్రయాత్రలో మనలాంటి ఎందరో సేవా సైనికులను వినియోగించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహించి ఈ కలియుగాన్ని సాయియుగంగా స్వర్ణయుగంగా మార్చుతున్నారు.

ఇప్పటిదాకా మీరు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007న నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం విన్నారు.

సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం. జగతికి జాగరణాలై ప్రగతికి అవతరణాలై లోకానికి అలంకరణాలై ప్రకృతికి శోభాయమానములై సుకృతికి రసస్ఫురణాలై భ్రాంతి హరణాలై భవసాగర తరణాలై భయభ్రాంతి హరణాలై శాంతి కిరణాలైన సత్యశ్రీ దివ్య చరణాలకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ఇచ్చడ చేరినటువంటి సత్సంగమునకు నమస్కారములు. దసరా మహోత్సవ సందర్భంలో సాయినాథుని దివ్య సమక్షంలో శివరన్నవరాత్రులను తలుచుకుంటూ జరిపే ప్రసంగాలు నాటి పూర్ణచంద్ర కళా వైభవాన్ని నాకు మరొక్కసారి స్మృతి పథంలో మెరపింపచేస్తున్నది, తలపింపచేస్తున్నది. ఆంధ్రదేశంలో సాహితీ జగత్తులో శతావధానులుగా ప్రసిద్ధిగాంచిన వారు వేలూరి శివరామశాస్త్రి గారు. ఆ రోజుల్లోనే శతావధాని అంటే ఆలోచించండి. ప్రస్తుత తెలుగు భాషలో ఉన్నవారికి శాస్త్రి అనే పదాన్ని ఆ ఒత్తులు తప్పు లేకుండా రాయటం కూడా కష్టమేమో. అలాంటి సందర్భంలో వేలూరి శివరామశాస్త్రి ఎంత పండితులు, శతావధాని, వారు భగవాన్ గురించి ఒక మాట అన్నారు. ఎంత గొప్పగా అన్నారో దయచేసి ఆలకించండి. ఆ పద్యాలు చాలామంది విని ఉండరు, ప్రస్తుత తరానికి నూతనంగానే కనిపిస్తుంది. స్వామి గురించి ఒక మాట అన్నారు, ఎంత ఛాలెంజింగ్ గా అన్నారో, ఒక సవాలుగా అన్నారు ఆయన. మహాకవులు వాళ్ళ యొక్క కల్పన అలా ఉంటుంది. పిలిచిన పలికేడి దైవంబు కలడా అని సందియంబు కలిగిన ఎడలన్. నాయనా, పిలిస్తే వెంటనే పలికే దైవం భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడా అన్న సందేహం నీ మొహాలకు వస్తే వెర్రిమొహాలకి. పిలిచిన పలికేడి దైవంబు కలడా అని సందియంబు కలిగిన ఎడలన్ పిలిచి పరీక్షింపుడు. భగవాన్ గురించి పిలిచి పరీక్షించవయ్యా, ఒకసారి పిలు స్వామిని. పిలుపు హృదంతరము నుండి పెకలగవలయున్, నీ పిలుపునదే పెదవుల నుంచి కాదయ్యా, హృదయాంతరాళాల నుంచి పిలుపు రావాలన్నారు. పిలిచిన వెంటనే పలికేడి కలియుగ దయ్యం భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువులు. ఒక్కసారి పిలవడం మర్చిపోతామేమో అనుకుని స్వామి పిలవక మునుపే ముందే అక్కడ సిద్ధమై ఉంటారు. అలాంటి స్వామిని గురించి వేలూరి శివరామశాస్త్రి గారు మరొక పద్యం చెప్పారు, చాలా అందంగా చెప్పారు. తెలుగు భాషలో 52 అక్షరాలున్నాయి. ఆయన చెప్తూ అన్నాడు, చెల్లరే నాదు కవిత్వం అది, నా కవిత్వం ఉందే, ఎంతో రాశానయ్యా, మిగిలే 4 అక్షరాలుగా ఎన్ని గ్రంథాలు రాశాను, ఎన్ని పద్యాలు రాశాను, ఎన్ని కావ్యాలు రాశాను, చివరికి 4 అక్షరాలు మిగిలాయ్యా. ఇన్ని గ్రంథాలలో, ఇన్ని కావ్యాలలో 4 అక్షరాలుగా మిగిలెను. రసముల అన్నిట అలవా మేటి రసములు, అలవాలమ్మి మేటి రసము, నవరసములలో కల్లా మహారసము గొప్పదైనటువంటి కావ్యరసము, కావ్య కథా వస్తువు తెలియజేసేటువంటి 4 4 మిగిలాయి. ఏమిటి ఆ రసానుభూతి కలిగించే 4 అక్షరములు? అవి ఏవి? అవి ఏవి? సత్యసాయి అనునట్టివి, రసములన్నింటినీ కూడా తెలియజేసేటువంటివి 4 అక్షరాలయ్యా అన్నారు. పోనీ ఆ 4 ఉన్నాయా నాయన కులాసగా అంటే మళ్లీ అంటున్నారు శివరామ శాస్త్రి గారు, ఆ 4 మిగిలేను. 52 అక్షరాలు మొత్తం ఆయన చివరికి 2 ఉన్నాయట. ఏవి అవి? సాయి సాయి సాయి అనునట్టివి,
సాయి అనే రెండు అక్షరాలే మిగిలాయట. మరి అయ్యా శాస్త్రి గారు, మిగిలిన అక్షరాలు ఏమైనా మిక్కిలి వర్ణములు చూర్ణములయ్యన్. చూర్ణం అంటే పౌడర్ అన్నమాట. పౌడర్ కింద చూర్ణం అయిపోయిన తతిమా అక్షరాలన్నీ కూడా. ఆ రీతిగా వేలూరు శివరాజ శాస్త్రి గారు భగవాన్ బాబా వారి గురించి చెప్పిన పద్యం ఎంతో ఆనందంగా ఉంటుంది. సాహిత్య సభలలో, దసరా మహోత్సవాలలో, అది నిజంగా ఆ సాయి సన్నిధిలో శరణవరాత్రిలో వెళ్ళినటువంటి ఆ కథాకథన వైచిత్రి, ఆ కావ్యగానం నాకింకా స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నది. ఆనాటి మహాపండితులు, బహుభాషా కోవిదులు, రాజనీతిజ్ఞులు, భగవాన్ అంతరంగిక భక్తులు, బహుభాషా పండితులు, భగవాన్ బాబావారి ఉత్తర హిందుస్థాన పర్యటనకు నిమిత్తమాత్రులుగా నిలిచినటువంటి పొట్టివారు, గట్టివారు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు. ఆ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు సామాన్యులు కారు. వారి పేరు వినని వారు ఉండరు. ఒక్క విషయం చెప్తాను, చెప్పి వారి పద్యం తర్వాత వివరిస్తాను. భగవాన్ బాబా వారు ఢిల్లీలో గోల్ఫ్ లింక్స్ లో ఉన్నప్పుడు అందరికీ దర్శనం ఇచ్చేవారు. ఎక్కడ స్వామి ఉన్నా అక్కడ కోలాహలం, కోలాహలం. ఆ జనం, ఆ లక్ష్మి కళే వేరంతే, ఎక్కడున్నా అంతే. వేల వేల జనం వచ్చేసేవారు, లక్షలాది మంది ఢిల్లీలో స్వామిని చూడ్డానికి. ఆ ఢిల్లీలో లక్షలాది మంది వరుసగా క్యూలో వస్తున్నారు. ఆ క్యూలో వచ్చే వారిలో గవర్నర్ గా ఉండి మహారచయితైన బూర్గుల రామకృష్ణరావు గారు కూడా క్యూలో వచ్చేశారు. ఆయన మనకు క్యూలో రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, భక్తులకు అలాంటిది ఉండదు. అలా క్యూలోనే వరుసలోనే వచ్చేశారు. వచ్చాక స్వామి చూచి అన్నారు, చూడండి రామకృష్ణరావు, ఏమి నువ్వు క్యూలో వచ్చినావేమి, ఇట్లా వస్తున్నావేమి అన్నారు. ఇలా వస్తున్నావేమయ్యా, క్యూలో వస్తున్నావేమి అని. అప్పుడు రామకృష్ణరావు గారు స్వామి పాదాలకు నమస్కరించి అంటున్నారు, ఆ భక్తిలో లవలేశం మనకబ్బిన ఈ జన్మ చరితార్థమే. భగవాన్, మీ సమక్షానికి నేను గవర్నర్ గా రాలేదు స్వామి, మీ భక్తుడిగా వచ్చాను, అందుకే క్యూలో వస్తున్నాను అన్నారు. ఆయన రాసిన పద్యం వేల జనము వేమరు సేయక వేచియుందురు ఏ వేళను ఏ స్థలనము ఏ స్థలమునకు వెళ్ళినను. వేల జనము వేలాది మంది వేచియుందు వేమరు చేయక వేచియుందురు. విసుగు విరామం లేకుండా అబ్బా స్వామి ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అలా వేచి ఉంటారండి. వేల జనము వేమరు చేయక వేచియుందురు ఏ వేళను. స్వామి అర్ధరాత్రి దర్శనం ఇచ్చినా సరే రెడీ అంతే, అక్కడే కూర్చుంటారు. స్వామి రావాలి, చూడాలి, కదలాలి అంతే. ఏ స్థలమునకు వెళ్ళినన్, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు ప్రజలంతా. స్వామి భక్తులు అలాంటి వాళ్ళు. ఎందువల్లయ్యా అలా దేనికి వేచి ఉంటారు? నీ కుటిలాల కాభ్రముల్, నీ కుటిలాల కాభ్రముల్ లలనసేయు నీ ముఖ విలాసముల్. ఎంత చక్కని పద్యం చూడండి. నీ కుటిలాల కాభ్రముల్, కుటిలాల కాభ్రముల్ అనగా స్వామి యొక్క శిరోజములు, స్వామి యొక్క ముంగురులు. భగవాన్ వేదిక పైన కూర్చొని ఒక్కసారి ఆ ముంగురులను ఆ హస్తముతో సవరించుకుంటుంటే ఏమి ముచ్చట, ఏమి అందము, అదే సౌందర్యం. నీ కుటిలాల కాభ్రముల్ లలనసేయు, స్వామి నీ ముంగురులు నీ ఉంగరాల జుట్టుని ఒక్కసారి నువ్వు తడువుకుంటూ సరి చేసుకుంటూ ఉంటే లలనసేయు నీ ముఖ విలాసముల్ కనుగొను. నీ ముఖ విలాసాన్ని చూచేటువంటి భాగ్య లాలసులు. మేమంతా భాగ్యవంతులం అయ్యా, మా అందరినీ పాలన సేతువు ఎల్లర, మమ్మల్ని రక్షించేవాడివి నీవు. కృపామతి దర్శన స్పర్శనాదులను, దర్శనం అనుగ్రహించి స్పర్శనాన్ని అనుగ్రహించి పాలన చేసేటువంటివి స్వామి నీ కుటిలాల కాభ్రముల్ లాలన సేయు ముఖ విలాసముల్ కనుగొను భాగ్య లాలసులు. అబ్బా ఎంత పద్యం అలా రాయగలవారు, ఎవరున్నారు ఎవరున్నారు అనిపిస్తుంది. ఇదే సందర్భంలో దూపాటి తిరుమలాచార్య గారు కూడా చక్కని పద్యం రాశారు. ఇవన్నీ కూడా స్వామి సమక్షంలో ఆనాడు ప్రశాంతి విద్వన్మహాసభలో మహాపండితులు గానం చేసినటువంటి పద్యాలు. ఇవన్నీ సామాన్యమైనటువంటివి కావు. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, భారతదేశంలో లేనిది విదేశాల్లో లేవు, ఎన్న భారతే తన భారతి, ఇక్కడ లేనిది మరెక్కడా లేదంటారే. అలాగే ఇక్కడికి రాని పండితుడు లేడు, లేడు వాడు కాడు కూడా, అందరూ స్వామి దర్శనం చేసుకున్నవారే. అలాంటి వారిలో మహాపండితులు దూపాడి తిరుమలాచార్య గారు
ఒక చక్కని పద్యం రాశారు, నీవే సూర్యుడు చంద్రుడు. స్వామి నువ్వే సూర్యుడు, నీవే చంద్రుడు అయ్యా. నీవే పవనంబు శిఖియు, నీవే జలమును. పంచభూతములు నీవే నాయన, పృథివి అగ్ని వాయువు ఆపస్సు పంచభూతములు నీవే. నీవే భూమియు నభమును, భూమి ఆకాశములు కూడా నీవే. నీవే సర్వము, లేదు అన్య నీ కిటన్, లేదు అన్యము నీ కిటన్. నీవు కానిది నీవు లేనిది మరొకటి లేదయా అన్నారు దూపాడి తిరుమలాచారి గారు. అంత చక్కని పద్యాన్ని రచించినటువంటి వారు మహాధన్యులు. ఈ సందర్భంలో అస్మత్ గురువరేణ్యులు ఆంధ్రదేశంలో సాహితీ జగత్తులో శాశ్వతమైన రచనా పాఠవాన్ని అందించి ప్రజల హృదయాలలో నిలిచేటువంటి భగవాన్ బాబా వారి యొక్క భక్తులు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. వారు ప్రశాంతి వైభవాన్ని చూశారు. ప్రశాంతి నిలయము, ఆ మంటపము, పూర్ణచంద్ర సభా మంటపము, ఆ స్వామి, ఆ కళ ఎంత అందంగా ఉంది అబ్బా అనుకున్నాడు. అపారముగు వారాసికి అలలు ఒక అలంకారము. ఆ సముద్రానికి అలలు అలంకారం. అలలు లేకపోతే అదో చెరువులాగా ఉంటుంది. చెరువు ఏం అందవిహీనం, కళావిహీనం. ఆ అలలు ఉంటే అందం. అపారముగు వారాసికి అలలు ఒక అలంకారము. సముద్రానికి అలలు ఒక అలంకారము. అనంతమగు గగనానికి హరివిల్లు ఒక అలంకారము. ఆకాశంలో ఇంద్రధనుస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉంటుందయ్యా. శ్రీకృష్ణు శీర్షానికి శిఖిపించమలంకారము. ఆ శ్రీకృష్ణ స్వామికి ఆ పైనుండే ఆ పించము, నెమలి పించం చాలా అందంగా ఉంటుంది. శంభు జటాజూటానికి నెలవంక అలంకారము. శివుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి ఆ నెలవంక ఎంతో అందంగా ఉంటుంది. స్వర్ణ పూర్ణ చంద్రకు స్వామి ఒక అలంకారము. పూర్ణచంద్రలో ఆ స్వామి అలంకారం. బంగారు సత్యసాయికి, బంగారు సత్యసాయికి బుగ్గ మీద పుట్టుమచ్చ అలంకారము అన్నారు. అంత ఈ యొక్క ప్రశాంతి వైభవాన్ని, అందచందాలని చూచి పరవశుడైనటువంటి కవివరేణ్యుడు కరుణశ్రీ రాశాడు. నాస్తికులను చూచి ఒక మాట అన్నారు, దేవుడు లేడు లేడు అను దేవముఖములు. దేవముఖాలంటే వెర్రిమొఖాలు అనుకోవచ్చును, అమాయకులు అనుకోవచ్చును, మూర్ఖాగ్రేసరులను కూడా భావించవచ్చును. దేవుడు లేడు లేడని, దేవుడు లేడు లేడనేడు దేవముఖములు పుట్టపర్తికి రావలేను. పుట్టపర్తికి రారా నాయన, నీకు తెలుస్తుంది. ఈ మహాజన మన ప్రమదమ్మును పంచుకోవలెన్, ఈ మహాజన మన ప్రమదమ్ము, ఈ మహాభక్తుల సమూహం యొక్క ఆ మనోభావాలని పంచుకోవాలా. ఎప్పుడైతే భక్తుల్ని చూచామో ప్రపంచంలో అన్ని దేశాల వారి భక్తులు ఎక్కడైనా చేరినారు అంటే అదే ప్రశాంతి నిలయము, మరెక్కడా మనకు కనపడదు. ప్రపంచంలో అన్ని మతాల వారు ఎక్కడైనా చేరారు అంటే దానికే పర్తిధామము, ప్రశాంతి నిలయము, వైకుంఠధామము, కైలాసము అని పేరు. అలాంటి అందరూ కూడా వస్తుంటారే. ఈ జనాల యొక్క భావాలు పంచుకోవాలి. ఈ మహాజన మన ప్రమదమ్మును పంచుకోవాలని, ఈ మహాజనం యొక్క భావాలను, మనస్సుని పంచుకోవాలి. అడుగు ఎక్కువగా ఎలా వచ్చారో, ఎలాంటి భావాలను అడుగు తెలుసుకోవయ్యా. తెలుసుకుంటే ఏమవుతుంది, క్షుద్రమౌ భావంబు పోయి. చిచి నేను ఎంత పొరపాటు పడ్డానరా. క్షుద్రమౌ భావంబు పోయి పొరపాటు అని చెంపలు వాయించుకోవలెను. గట్టిగా చెంపలు వాయించుకోవాలి ఆ చేతులు పనిచేస్తూ ఉంటే. ఎంత పొరపాటు పడ్డానరా, నేను సరిగా తెలుసుకోలేకపోయానరా అనే పద్యాన్ని చాలా చక్కగా ఎంతో అందంగా చెప్పి కరుణశ్రీ అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో కవిత సమ్మేళనంలో పాల్గొంటూ మాట అన్నారు. చంద్రలోకానికి పోతున్నారు చాలా మంది. ఏముంది ఆ చంద్రలోకంలో, బిలియన్ల బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టుకుని ఇదో ఈ ఇసగా దుమ్ము ఉందన్నారు. అది హాయిగా మన చిత్రావతి దగ్గర దొరుకుతుంది, కానీ ఖర్చు లేదు, దానికి అంత దూరం పోక్కర్లా. దాని కరుణశ్రీ ఓ మాట అన్నారు, చంద్రలోకమునకు చనినట్టి మునగాండ్రు వెళ్లారు. మునగాళ్లే ఏం తెచ్చారు, దుమ్ము రాళ్లు తెచ్చుకునేది. దుమ్ము తెచ్చుకున్నారు, రాళ్లు తెచ్చుకున్నారు, లారీలు కూడా తేలే, ఓ గుప్పెడు తెచ్చుకున్నారు అంతే.
పూర్ణచంద్ర కరుగునట్టి భక్తులు, ఇప్పుడే చక్కగా జరుగుతున్న యజ్ఞం, అక్కడికి వెళ్ళే భక్తులున్నారే, ఆనందము తృప్తి మూటగట్టి తెచ్చుకునేది. ఆనందము తృప్తి కూడా మూటగట్టి తెచ్చుకున్నారయ్యా, ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది అనేటువంటి ఆ కథ, ఆ కథనాన్ని వినిపించారు. భగవాన్ క్షేత్రము, ప్రశాంతి క్షేత్రము ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలాంటి భావాలతో వచ్చామో, ఏ రీతి సాధనలు చేసి ఉన్నారో, ఒక్కొక్కరి యొక్క జీవిత గతులు ఎలా ఉన్నాయో, మతులు ఎలా ఉన్నవో, స్థితులు ఎటువంటివో, ఎవరికి వారే సాక్షి అంటున్నారు. ఎంత చక్కని భావమో చూడండి. తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్, చాలా క్షేత్రాలు ఉన్నాయి తీర్థయాత్రలకు ఎక్కడన్నా వెళ్ళండి, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్ కనగరాని. ఏ తీర్థయాత్రలో కూడా కనిపించదు క్షేత్రాలు, ఏది కనిపించదు. ఎందువల్ల? ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఒక హుండి, హారతి పెళ్ళం, చేతులు దాచటం, ఈ గోల తప్పదు. అదేదీ లేకుండా ఈ క్షేత్రంలో, ఎటువంటి క్షేత్రము, తీర్థయాత్ర తిరిగిన కనగరాని, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్ కనగరాని, ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ చూడనటువంటి ఆనందము ఇట కనగరండి, అందుకొనగరండి. ఈ ఆనందాన్ని ఇక్కడ అందుకోండియా, ఇక్కడే ఉన్నది. విద్యలన్నీ వల్లవేసి ఉన్నన్, అబ్బా నాకు శాస్త్రాలు వచ్చు, చదువులు వచ్చు, డిగ్రీలు చాలా ఉన్నాయి, ఉన్నాయి మంచిదే. విద్యలన్నీ వల్లవేసిన కనగరాని, చదువుతున్న కొద్ది కన్ఫ్యూషన్ పెరిగిపోతున్నది, ఇంకా పిచ్చి పెట్టిపోతున్నది, అంతగా చదువుకుంటున్నాం మనం. విద్యలన్నీ వల్లవేసిన కనగరాని, ఆనందమిట మీరలు అందుకొనుడి. ఈ ఆనందాన్ని, విద్య వలన పొందలేని ఆనందాన్ని ఇక్కడ పొందండి, తీర్థయాత్రల వలన పొందని ఆనందాన్ని ఇక్కడ పొందండి. ధనము రాశిగా పోసినగా కనగరాని, డబ్బంతా సత్యభామలాగా రాసులు పోసుకో, ఎంతన్నా పోసుకో, కనగరాని ఆనందమిట మీరందుకొనుడి. ఆనందం ఇక్కడే ఉందయ్యా, దీన్ని పొందండి. అంతేకాదు ఊపిరి బగబట్టి ఏదో ప్రాణాయామం అవన్నీ నానా బాధలు పడుతూ ఉంటాం. ఈ ఊపిరిగబట్టి ఇలా బాధపడే కనగరాని ఆనందమిట మీరు అందుకొనండి. ఈ ప్రాణాయామాలు కొంతమంది కుండలిని శక్తి ఇవన్నీ అడుగుతుంటారు, హాయిగా సాయి అంటే వచ్చేదానికి ఏమిటో ఈ బాధ మనం చెప్పలేం కదా. కనగరాని ఆనందమిట మీరు అందుకొనుడి. చక్కని ఆనందం ఇక్కడ ఉండయ్యా. కాసు ఖర్చు లేదు, పైసా ఖర్చు పెట్ల హాయిగా కూర్చోవచ్చు. బహుశా ప్రపంచంలో మనం తినేటువంటి ఆహారం ఇంత తక్కువ ఖర్చుతో, స్వామినామంతో శుభ్రమైన ఆహారం క్యాంటీన్ వారు ఇంత తక్కువ ఖర్చుతో అందించడం ప్రపంచంలో ఎక్కడా లేదు, నేను గట్టిగా చెప్పగలను. శుభ్రంగా నామంతో, నామంతో భక్తితో ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. కాయ కష్టం లేదు, మనం నుంచోనుంటే తోసేవారు లేరు, నెట్టేవారు లేరు, హాయిగా కదలకుండా కూర్చోవచ్చు. అన్ని క్షేత్రాలలో, దేవాలయాల్లో దేవుడి కోసం మనం వెళ్తే ఈ దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు, ఇంతకన్నా పుణ్యం ఏంటి చెప్పండి. ఇంత కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, లేదు చదువు సాధనాది బాధ. ఏదో పెద్ద చదువులు, డిగ్రీలు, సాధనలు ఏం అక్కర్లే. మరి ఏం స్వామి ఏం కావాలి? మన మనసు ఒకంత సాయి కడ ఇచ్చి, మనసు పూర్తిగా ఎలాగో ఇవ్వలేవు, మన మనసు మన స్వాధీనంలో ఉంటేగా. పోని నానా రకాలుగా పరిగెత్తే మనసులో కొంతైనా స్వామికి వయ్యా, మనసు ఒకంత సాయి ఇక్కడ ఇచ్చి కొద్దిగా మనసిస్తే చూడండి ఎలాంటి బేరం చూడండి. అందరాని ఫలము అందుడయ్యా, అందరాని ఫలము అందుడయ్యా అన్నారు. కనుక ఇట్టి క్షేత్రంలో మనకు పొందే ఆనందం అవిరళమైనటువంటి, అవిశ్రాంతమైనటువంటి పొందే ఆనందానికి మనం నోచుకున్నామో అది భగవాన్ యొక్క సంకల్పము, వారి యొక్క కృపయే. త్రాగునీటి లేక పుట్టపర్తి 40-50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం చూచిన వారు కూడా నేడు ఉన్నారు, 50 సంవత్సరాల క్రితం చూచిన వారు కూడా ఉన్నారు. కాని అది ఏమి సంబరమో కాని, ఏమి ముచ్చటో కాని, నిన్న ఉన్నట్లు పుట్టపర్తి ఇవాళ ఉండదు, పొద్దున్న చూచినట్టు సాయంత్రం ఉండదు. ఎప్పటి అందాలు ఆ సొబకులు, ఆ అందచందాలు, ఆ తీరుతెన్నులు, అది స్వామికే ఎరుక. తెల్లారేటకు ఒక భవనం నిలబడుతుంది అక్కడ, అరేరే మొన్న లేదే, అదే ప్రశాంతి నిలయం అంటే. కనుక ఈ పట్టణాలు,
ఈ నిర్మాణాలు అవిశ్రాంతంగా కార్యోత్సాహంతో భక్తుల వరకు నిర్మాణం గావిస్తున్నటువంటి భగవాన్ సృష్టికర్త ఈ యొక్క మహాక్షేత్రానికి. త్రాగునీటి లేక తంటాలు పడుచున్న గ్రామ ప్రజలకు స్వామి గంగనిచ్చే, మంచినీళ్ళు కూడా లేవురా అన్న చోట గంగ ఇచ్చేశాడు స్వామి సాక్షాత్. నిజంగా ఒక 40-50 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళని అడగండి, గడ్డి పోసామన్నా చుట్టుపక్కల మొలిచిందేమో అడగండి. శ్రీనాథుడే గుండె తడుచుకొని చచ్చాడు పాపం ఈ ప్రాంతాలకు వచ్చి, ఈ రాయలసీమకు వచ్చి నీళ్లు లేక ఈ జొన్న ఇది తాను తినలేక అరుగుతున్నాడు. శ్రీనాథుడు అమరపురికి అన్నాడు, నా పని కాలేదు వెళ్ళిపోతున్నాను స్వామి సెలవు అన్నాడు ఆయన, ఇక్కడ బ్రతకలేక. అలాంటిది ఇవాళ ప్రశాంత నిలయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా పుట్టపర్తి చుట్టుపక్కల ఏమిటి ఆ పైరుపచ్చ పొలాలు ఎక్కడివి, ఈ నీళ్లు ఎక్కడివి, ఈ లాన్స్ ఎక్కడివి, స్వామి ఎక్కడి నుంచి తెచ్చావయ్యా ఇవన్నీ. త్రాగునీరు లేక తంటాలు పడుతున్న గ్రామ ప్రజలకు స్వామి గంగనిచ్చే, గంగే ఇచ్చేశాడు ఆయన. అంతేకాదు పాఠశాలలు లేక పలుబాధలు పడుతున్న పల్లె ప్రజలకు యూనివర్సిటీనిచ్చే, అదే చదువుకోవడానికి దిక్కులే స్వామి యూనివర్సిటీ కూడా కానీరా అన్నారు. మందు మాకు లేక మంచాన పడి ఉన్న ఊరి ప్రజలకు ఆసుపత్రినిచ్చే, ఏమి లేదంటే ఆసుపత్రి చూసుకో సూపర్ స్పెషాలిటీ అంతా ఇంత కాదు ఏదైనా సరే అది ఆసుపత్రి ఇచ్చేసాను నీకు పొమ్మన్నారు. అంతేనా కాలిబాట లేక కష్టాలు పడుచున్న పర్తి ప్రజలకు ఏరోప్లేనులు ఇచ్చే, తీసుకో నడవలేను అనుకున్న దారి లేదు ఇదో ఏరోప్లేన్ అక్కడికి వెళ్ళు రెడీగా ఉన్నాయి. ఇళ్ళు వాకిళ్ళు ఆవులు ఇల్లాళ్ళు ఇప్సితాలు. స్వామి అనేకమైనటువంటి సామూహిక వివాహాలు జరిపించారు మీకు తెలుసు, ఇళ్ళాళ్ళు కూడా చాలా మంది సమకూరారు బ్రహ్మచారులకు అట్టి సామూహిక వివాహం వలన. ఇళ్ళు ఎన్నో ఇళ్ళు కట్టి ఇచ్చారు స్వామి, గోవులు ఎన్నిటినో స్వామి గోదానం చేసి ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు గోవులు ఇల్లాళ్ళు ఈప్సితాలు, కోరక మునిపే స్వామి కోరికే తీర్చే, కోరక మునిపే ఈ ప్రశాంతం పుట్టపర్తి గ్రామస్తులందరికి కూడా కోరక మునిపే అన్నింటినీ స్వామి ఇచ్చేశారు. ఏమి పూజ చేసిరో ఎవరికేమి ఎరుక, ఆయన ఈ గ్రామస్తులంతా ఏ పూజ చేశారో ఎవరు ఏమి చెప్పగలరు. పరమ పురుషుడు మీ కొరకు పర్తికే తెంచే, పరమ పురుషుడు మీ కొరకు పర్తికే తెంచే, ఆ స్వామే మీకోసం వచ్చి దీన్ని ఇంతగా మార్చేశాడే, ఎంత గొప్పగా ఉంటుంది మన యొక్క జన్మలు ఏమని చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ దసరా సందర్భాలలో స్వామి గావించినటువంటి గంభీరమైన ఉపన్యాసాలు, ఒక్క విషయం మా కళాశాల విద్యార్థులకు ప్రేమపూర్వకంగా చేస్తున్న అభ్యర్థనము ప్రార్థన, సత్యసాయి సాహిత్యము క్షుణ్ణంగా మీరు పరిశీలించి అధ్యయనం చేసినట్లయితే ప్రపంచ ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వము పొందినట్లే, వేరొక బృక్కను చదవక్కలేదు, అన్ని స్పష్టంగా అందులో ఉన్నాయి. ఎందువల్ల అంటారేమో, మనకు శాస్త్రముల పట్ల ఆచారముల పట్ల కట్టుబాట్ల పట్ల సంస్కృతి విషయము మనకు అంతగా అనురాగము కాని అంతగా మమేకమై ఉండుట కాని ఇంకా నూతనంగానే ఉంటున్నది. ఇలాంటి సమాజానికి స్వామి కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుంట కంప్యూటర్ యుగం అనండి లేక అంతరిక్ష యుగం అనండి, స్పేస్ ఏజ్ అంటారో కంప్యూటర్ ఏజ్ అంటారో, కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుంట, పాతవి పోలేదు కొత్తవి రాలేదు, ఇలాంటి సంధికాలంలో ఉన్న మనకు భాష్యార్థగుప్తములు పలుకు కొరకు మన యొక్క శాస్త్రాలలో పర్వదినాలలో ఉంటున్నటువంటి అంతరార్థ విశేషాలను అందించే మన స్వామికి స్వామియే సాటి, మరొకరు ఎవరూ లేరు. ఎంత చక్కగా వివరిస్తారో ఈ దసరాల గురించి స్వామి చెప్పిన విశేషాలు స్వామి సమక్షంలోనే వినవించడమే, మనకేమొచ్చు చెప్పండి. ఈయన మీరంతా శ్రద్ధగా వింటున్నారంటే నా మాటల గురించి వింటున్నారు అనేటువంటి అమాయకుని మూర్ఖుని ఇప్పటి వరకు కాదు, స్వామి గురించే మీరు వింటున్నారు అది నాకు బాగా తెలుసు. ఎందువల్లంటే అఖిలాంధ్ర సాధు పరిషత్ జరిగింది చాలా సంవత్సరాల క్రితం ప్రశాంతి నిలయంలో. ఓహో స్వాములారులు 1000 మంది వచ్చారు,
స్టేజ్ పైన 50 మంది అన్నా కూర్చున్నారు. స్వామి వారి మధ్య కూర్చున్నారు. స్టేజీ దిగి సింహాసనం కూడా దిగి వారి మధ్య కూర్చున్నారు. స్వామి, రాజాదిరాజు అయినటువంటి నీవు ఎంత నిరాడంబరుడివి స్వామి అనుకున్నాను. వారందరితో సమానంగా భావించి వారి మధ్య కూర్చున్నారు. కొన్ని ప్రసంగాలు అయ్యాయి. హారతి అయిపోయిన తర్వాత ఈ పండితులంతా పూర్ణచంద్ర హాల్, అక్కడ కర్టెన్ ఉంటుంది నీలి తెర వినీల మేఘ శ్యామల మేఘాల వెనుక అన్నట్టుగా ఆ నీలివర్ణంలో తెర వెనుకకు ఈ 30 మంది సన్యాసులు స్వాముల వారు వెనక్కి వెళ్తున్నారు. నేను కూడా మెల్లిగా వెనక్కి వెళ్లి ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. నాకు ఇలాంటివి చూడటం చాలా సరదా, 10 మందికి చెప్పాలని. తీరా చూచామైంది, ఆ 50 మంది స్వామి కాళ్ళ మీద పడుతున్నారు. ఏం పొరపాటు ఏమన్నా చేశారా, ఏమిటి ఏమిటి ఇలా జరుగుతుంది అనుకున్నాను. వాళ్ళంతా ఏకకంఠంతో ప్రార్థించారు, స్వామి మీరుంటేనే మా మాటలు వింటారు, ఎవరు మాటలు వినరు, మా కాన్ఫరెన్స్ మీరు కూర్చోవాలి స్వామి, లేకపోతే అక్కడ బండలు తప్ప మా మాటలు ఎవడు వింటాడు. అందుచేత స్వామి యొక్క అపారమైన కరుణ అనేటువంటిది బుద్ధిమంతుడు తెలుసుకోవాల్సిన విషయము, అనుభవంగా మనం గుర్తించాల్సిన విషయం. నాకు బాగా తెలుసు, పేరు చెప్పను కాని ఆకాశవాణిలో సుప్రసిద్ధుడైన మహాగాయకుడు ఆనాడు అక్కడ పూర్ణచంద్ర హాల్లో గానం మొదలుపెట్టాడు. పాపం హడావిడిలో వచ్చాడు. మనం ఏమి నిందించకూడదు, ఎందుకంటే ఒకప్పుడు వారికంటే ఘోరమైన స్థితిలో మనం ఉన్నాం గనక ఎవరిని విమర్శించకూడదు, నిందించకూడదు. ఏమో పాడతానని అనుకున్నాడు, మొదలుపెట్టాడు. ఒక కీర్తన అయింది, బాగా మహాప్రసిద్ధుడాయన. స్వామి ఎందుకో కొద్దిగా వెనక్కి వెళ్లారు పలకరించడానికి. నా మాట నమ్మండి, ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం షట్టర్లు దింపే సేవాదలు తప్ప మరో పురుగు లేదు అక్కడ. ఎందువల్ల, స్వామి అలంకారం, అక్కడ స్వామి అంతకు మించినటువంటిది ఏమీ లేదు. ఈ దసరా సందర్భాలలో స్వామి చెప్పిన మాటలు వారి సమక్షంలోనే చెప్తున్నాను, మనకెక్కడ కూడా అందవు ఇలాంటివి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ వధానంతరము సీతాసమేతుడై అయోధ్యను చేరి పట్టాభిషేక మహోత్సవము దర్బార్ హాల్లో జరుపుకున్నటువంటిది విజయదశమి అని స్వామి చెప్పేదాకా చాలా మందికి తెలియదు. శ్రీరామచంద్రమూర్తి ఆ దర్బార్ హాల్లో ఎంత ఠీవిగా కూర్చున్నాడో ఆ స్వామి, ఆనాటి యొక్క ప్రజారంజకుడు సత్యవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి దర్బార్ హాల్లో ఒకనాడు ఆనాడు కూర్చుంటే జనాభా పెరగడం చేత దేశదేశాలకు కూడా ఆ కీర్తి కాంతి వైభవ ప్రాభవములు ప్రాకుట చేత ప్రతిదినము శ్రీరామచంద్రుడు ఈ కులవంత హాల్ సభామంటపం దర్బార్ హాల్లో మనకు దర్శనమిస్తున్నారు. ఎంత అదృష్టవంతులం అప్ప అని అనుకుంటాం. తరువాత ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో పంచపాండవులు తాను అజ్ఞాతవాసంలో తాము గడపవలను కనుక ఆయుధములన్నిటినీ కూడా సెమీవృక్షము పైన ఉంచి విజయదశమి నాడు ఆ యొక్క అస్త్రశస్త్రములన్నింటినీ కూడా తిరిగి పరిగ్రహించినటువంటిదే విజయదశమి. ఎందుచేతనగా అస్త్రశస్త్రములను ధరించి ధనుర్విద్యా కౌశలమున్నటువంటి పంచపాండవులు సామాన్య స్థితిగతులలో కనపడినట్లయితే పురప్రముఖులు గుర్తిస్తారు గనుక అజ్ఞాతవాసమునకు భంగపరిచినట్లుంటుంది గనుక ఆ సెమీవృక్షం పైన దాచిపెట్టుకున్నారట. ఆ అస్త్రశస్త్రములు తిరిగి పొందిన రోజు ఈ విజయదశమి అని స్వామి చెప్పారు. ప్రేమాస్త్రాలన్నీ పైన ఉన్నాయి, వాటిని తిరిగి అందించమంటున్నాడు సాయికృష్ణుడు. ద్వాపర యుగంలో ఉన్న స్వామి ఈనాడు మనకు కనబడి సెమీవృక్షమైన ప్రశాంతిమయ తరుచ్ఛాయలలో మనకున్న అందరికీ కూడా ఆ ప్రేమాస్త్రములు గ్రహించమని సాయికృష్ణుని యొక్క ఆదేశము అని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. స్వామి ఈ దసరా ఉత్సవాలలో గురించి ఎంత అందంగా చెప్పారో, ముఖ్యంగా ముగ్గురు యొక్క నామాలను మనం తలుచుకుంటూ ఉంటాం. పరాశక్తి, పరాశక్తి సమస్త భూ ప్రపంచమునకు 14 లోకములకు చరాచర సృష్టికి అణువు నుండి బృహన్మండలము దాకా కూడా వ్యాపించినటువంటి ఆ పరాశక్తి మహాకాళి మహాదుర్గా మహాసరస్వతి రూపంలో ఆరాధించబడుతుంది అని భగవాన్ మనకు సెలవిచ్చారు. మహాకాళీ మహాదుర్గా మహాసరస్వతి
అదే రీతిగా మహాశక్తి, దుర్గా, సరస్వతి, లక్ష్మి నామాలతో ఆరాధింపబడుతుంది అన్నారు. ఆనాడు, దయచేసి క్షమించాలి, దసరా ఉత్సవాలలో మెడనిండా పూలమాలలు ధరించి స్వామి పూర్ణచంద్ర సభా వేదిక పైన ఒయ్యారంగా నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి కూడా ఎలా నడవాలో స్వామి నుండి నేర్చుకోవాలని నాకనిపించింది. ఎంత అందంగా నడుస్తారు, ఎంత ఒయ్యారంగా నడుస్తారు, ఎంత వైభవము మహాలక్ష్మి. లక్ష్మి అనగా కేవలము సౌందర్య రాశి మాత్రమే కాక లక్ష్మీ కళ, ధనధాన్యాదులు ఎక్కడ ఉంటే అక్కడే. చూడండి, నాను చిన్న అనుభవం చెప్తాను. స్వామి ఎక్కడికి వెళితే అక్కడే మహాజనం. బెంగళూరులో స్వామి వెళ్ళినప్పుడు కారు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఊరు పొరిమేరలాగా వరుసగా కార్లే, కోలాహలం రోజంతా, ఆ రోడ్డంతా సందడే సందడే. స్వామి 12 గంటలకు తిరుగు ప్రయాణం పుట్టపర్తికి వస్తే 12-10 నిమిషములకు అంతా ఖాళీ. రాత్రివేళ వీధి దీపాలు కూడా ఆనాడు ఉండేవి కావు. ఎందుచేత లక్ష్మీ కళ ఇక్కడే ఉందయ్యా. ఆ లక్ష్మీ కళ ఇక్కడ లేకపోతే ఏముంది? ఇక మన కళ చెప్పక్కర్లే, మన జీవకళ ఉంటే చాలు అంతవరకు. అందు స్వామి లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడే. స్వామి కొడైకనాల్కి వెళ్తే ఆ రోజుల్లో చెప్పుకునేవారు, కొడైకనాల్కి వెళ్తే స్వామి దర్శనం తేలిక అవుతుందయ్యా అనేవారు. నేను అడిగేవాడిని ఎందువల్ల అని. చాలా తక్కువ మంది ఉంటారు భక్తులు, ఆ తక్కువ మంది ఉన్నప్పుడు స్వామి దర్శనం తేలిక అనేవారు. పాప అమాయకులు నిజం అనుకున్నారు, చాలా మంది వచ్చారు. తీరా చూస్తే అది కూడా ఒక ప్రశాంతి నిలయం అయిపోయింది, అంతా కిటకిట. అప్పుడు కొడైకనాలు కూడా ఫుల్ ఫుల్ ఫుల్. ఎక్కడ స్వామిలో ఉన్న అట్రాక్షన్? మహాలక్ష్మి, ఆ స్వామిలో ఉన్నటువంటి ఆ యొక్క అయస్కాంతం, ఆధ్యాత్మిక విద్యుత్ అయస్కాంత సమానమైనటువంటి వారి యొక్క దివ్యత్వము మహాలక్ష్మి. స్వామి మహాలక్ష్మి. ఇక్కడ ఉన్నటువంటి భవనాలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇక్కడ ఉన్నటువంటి ఆ భవనాలు, ఆ ఆర్చి దాటాక లోపలికి బస్సులో వస్తూ ఉంటే ఇది పుట్టపర్తేనా అనిపిస్తుంది కొత్త వారికి. అంతకుముందు ఇళ్ళు చూడండి, కొత్త చెరువు నుంచి వస్తుంటాం బస్సులు, సర్లే సర్లే సర్లే అనుకుంటాం. ఈ ఆర్చి దాటేటప్పటికి బాబోయ్ కరుణశ్రీ అన్నట్టు ఈ వైకుంఠము ఎట్లు దింపితి ఓ స్వామి, ఈ వైకుంఠం ఎక్కడ దింపావయ్యా స్వామి అన్నారు. ఆ వైకుంఠాన్ని ఇక్కడ దింపారు. అది లక్ష్మీ కళ, భగవాన్ మహాలక్ష్మి, భగవాన్ మహాదుర్గ. మహాదుర్గ, మహాదుర్గ అనగా క్రియాశక్తి. ఏదైనా సరే ఆ క్రియలకు రూపకల్పన చేయడం మహాశక్తి. దుర్గ, దుర్గను శక్తి రూపంగా చెప్తారు. ఆనాడు మందిరము నిర్మించే సమయంలో, ప్రశాంతి మందిరాన్ని నిర్మించే వేళలో, చాలా కాలం క్రితం వారి సమయంలో కిరసనాయలు దొరికేది కాదుట. రేషన్లో గాని కిరసనాయలు ఇచ్చేవారు కారు. కానీ ప్రశాంతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, కిరసనాయలు అయిపోయింది, ఏం చెయ్యాలి? అప్పుడు ఇంజనీర్లు కాస్త ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని దగ్గరగా కర్నూలు వైపుగా వెతకడం ప్రారంభించారు. ఆ సందర్భంలో తుంగభద్ర ప్రాజెక్టు కడుతున్నారు, వాళ్లు దాని నిర్మాణం కొరకు కొన్ని క్రేన్స్ తెప్పించారు. మన ఇంజనీర్లు వెళ్లారు, అయ్యా ఒక పెద్ద ఇనప దొంగలున్నవి, వాటిని ఎత్తడం మా వల్ల కాదు, వాటిని కాస్త ప్రశాంతిలో చేర్చాలి, మీ క్రేన్స్ ని పంపిస్తారా అన్నారు. వారు వెంటనే అన్నారు, తప్పకుండానండి, మాకు కిరసనాయలు మీరు ఇస్తారా అన్నారు. కావలసినంత తీసుకెళ్లవయ్యా అన్నారు. ఆ కిరసనాయలు తీసుకున్నారు, ఆ క్రేన్స్తో ఆ ఇనప దొంగలు ఇక్కడికి తెప్పించారు. ఈ మందిర నిర్మాణ సమయంలో క్రేన్స్ అంటే తెచ్చాయి కాని వాటి మోసేదెవడు, పొడుగ్గా ఉంటాయి ఇనప దూలాలు, పైకి ఎవరు లేస్తారు? ఏ మన వల్ల కాదు, 25 మంది వచ్చినా కుదరదు. ఆ స్వామి చూస్తున్నారు అక్కడి నుంచి. మహాదుర్గ శక్తి ఆలోచించండి. స్వామి నవ్వి అక్కడ సేవాదళం వాళ్ళు రమ్మన్నారు. నవ్వుతూ అంటున్నారు, ఒక్కొక్క ఇనప దూలం పైన స్వామి నడవడం, ఆ దూలం సాయిరామ్ అన్నట్టు ఆ భక్తులు ఆ పైభాగానికి చేర్చారు. అంటే వానరమూర్తులు ఆ సేతు నిర్మాణాన్ని నిర్మించినటువంటి అది మహాదుర్గ. ఆ శక్తి స్వామికి దుర్గ శక్తి అలాంటిది. భగవాన్ బాబా వారు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లారు. ఆ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన సందర్భంలో అప్పుడు ఆ సమయంలో ఒక గ్రామానికి దగ్గర మిత్తిపాడు గ్రామంలో
ఒక గృహప్రవేశం చెయ్యండి, నేను వస్తానన్నారు స్వామి. స్వామి అన్నారంటే తప్పక జరుగుతుంది. ఇంకే ఆ గృహిణి రెడీగా ఉన్నది, ఇల్లంతా సిద్ధం చేసుకుంది, అలంకారాలన్నీ చేసున్నది. కాని ఇంటి యజమాని శేషగిరిరావు గారు ఇంజనీర్ గారు స్వామి దగ్గరున్నారు. కుంభవృష్టి వాన ఆ రోజున రాజమండ్రిలో, కుంభవృష్టి, గోదావరి పొంగులేస్తున్నది. స్వామి వెళ్లవలే ఆ గృహప్రవేశం చెయ్యాలి, ఎట్లా చెప్పండి. స్వామి తప్పక వస్తారు అని చెప్పి ఆ ఇల్లాలు ఆడవాళ్ళ కాస్త భక్తి ఎక్కువ, మన కాస్త సిగ్గుగా ఉన్నా ఒప్పుకోక తప్పనటువంటి సత్యము అని విన్నవిస్తున్నాను మీకు. ఆమెమో తప్పక స్వామి వస్తారు, వాగ్దానం చేశారు వస్తారని చెప్పి ఇల్లాలు అక్కడున్నది. ఈయన వచ్చాడు, గోదావరి పొంగుతున్నది. అప్పుడే రేడియోలో ప్రకటన ఇచ్చారు, గోదావరి మీదుగా ఏ పడవలు ప్రయాణం చేయకూడదు, జాలర్లు ఎవరు కూడా ప్రవేశించకూడదు అని హెచ్చరికలు చేశారు. ఇంకా మన స్వామి ఆగుతారా అన్నాక రెడీ, వెళ్ళాలి. ఏం చేయాలి? పక్కన ఉన్నటువంటి ఇంజనీర్లు, ఆ రోజుల్లో 3 రాష్ట్రాలకు ఒక్కొక్క ఇంజనీర్ ఉండేవారు. సామాన్యులు గారు పెద్ద హోదా ఉన్నటువంటి వాళ్ళు. ఈ రవాణా విషయంలో కానివ్వండి, ఇంజనీర్ విభాగంలో కాని, 3 రాష్ట్రాల అధిపతులు స్వామి భక్తులుగా ఉండేవారు. వారు వచ్చి, స్వామి గోదావరి పొంగుతున్నది, ఇవాళ మనం అక్కడికి వెళ్లలేమో అన్నారు. ఏమంటున్నావు అన్నారు. వెళ్లలేమో, వెళ్లి తీరతాం అన్నారు స్వామి. అప్పుడు వాళ్ళు అన్నారు, స్వామి కలెక్టర్ గారు ప్రయాణం చేయకూడదని చెప్పారు స్వామి అన్నారు. అట్లనా, నేను చెప్పాను చెప్పండి ఆయనకు అన్నారు. ఈయన వెంటనే కలెక్టర్ గారికి చెప్పారు, అయ్యా మరి స్వామి వెళ్తా ఉన్నారు, ఏం చేయమంటారు? స్వామి వెళ్ళగలరయ్యా, కానీ నా ఉద్యోగం ఊడిపోతుంది, గవర్నమెంట్ ఉద్యోగం, నన్నేం చేయమంటావు? కనుక గవర్నమెంట్ పద్ధతి ప్రకారం మా పూచీపైనే మేం ప్రయాణిస్తున్నాం, మేమే బాధ్యులు, ఏం జరిగినా అని కాగితం మీద రాసిస్తే వెళ్లొచ్చు మీరు అన్నాడు కలెక్టర్ గారు. వెంటనే స్వామి దగ్గరికి వచ్చారు, విన్నవించారు, స్వామి ఇట్లా రాసివ్వమంటున్నారని. రాసి సంతకం పెట్టండి అన్నారు. అమ్మో మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు స్వామి, మాకు ఊడిపోతాయన్నారు ఆ ముగ్గురు. నలుగురికి ఉద్యోగాలు ఊడిపోతాయేమో అన్నట్టుగా ఉంది. అప్పుడు స్వామి పట్రా కాగితం అన్నారు, ఏమి రాశారు దయచేసి వినండి. మాపు ఏదైనా జరిగితే మా పూచీ పైన మేము వెళుతున్నామని రాయమన్నారు కలెక్టర్ గారు. స్వామి ఏం రాశారు? ఏదీ జరగదు అని స్వామి సంతకం పంపించారు. ఏది జరగదు అలాగా బా చెప్పారు, కూర్చున్నారు. అబ్బో గోదావరి పొంగుతున్నది, ఆ బ్రిడ్జిని ఎప్పుడు తాకుదామా అని హడావిడి పడుతున్నది, వెళ్లిపోతున్నది ఆ పడవ. స్వామి భగవంతుడు కూర్చున్నారు ఆయనకేమి, ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి అందరూ కూడా ఆ ఇన్సూరెన్స్ పాలసీలు, ఇళ్ళు, వాకిళ్లు, భగవన్నామం పైన శ్రద్ధ అంతా విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. స్వామి స్వామి ఎంతో అలుచుకుంటున్నారు. అప్పుడు భగవాన్ అన్నారట, భయపడకండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నారట. ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు, ధన బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోయింది పడవ, సుఖంగా ప్రయాణం చేశారు. స్వామి అక్కడ ఆనాడు అనుకున్నట్టుగానే ఆ గృహ ప్రవేశ మహోత్సవానికి స్వామి వెళ్లారు. అది మహాదుర్గంటే అనుకున్నానంటే జరిగి తీరవలే. నాకు బాగా జ్ఞాపకం, కొడైకెనాల్లో ఉన్నప్పుడు స్వామి ఈశ్వరమ్మ వర్ధంతి జరిపారు 89లో. నేననుకున్నాను, ఈ కొండ మీదకి అన్నం తింటానికి ఎవడొస్తాడు, ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్నారు స్వామి, ఏదో కాస్త సాంబార్ కోసం వస్తారా మైళ్ళు మైళ్ళు నడిచి, ఏమిటో అనుకున్నా పైకి ఎవరితో అనలా, ప్రమాదం అని నాకు తెలుసును. మనసులో మాత్రం అనుకున్నాను, ఏమిటో తెల్లారేటప్పటికల్లా 5-6 వేల మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మైళ్ళు మైళ్ళు నడుచుకుంటూ స్వామి కోసం వచ్చారు. జరుగుతున్నది నారాయణ సేవ జరుగుతున్నది, స్వామి అన్ని వరుసలు కూడా తిరుగుతున్నారు, చూస్తున్నారు, భోజనాలు వడ్డిస్తున్నారు. ఈలోగా వంటింటి నుంచి నా కబురు వచ్చింది, వెళ్లాను. అయ్యా స్వామికి చెప్పండి అని. ఏం చెప్పమంటారన్న? వండింది అయిపోయింది అని స్వామికి చెప్పండి అన్నారు. ఓరి నాయనో, సముద్రంలో దూకితే బతికి బయటపడతానేమో గాని ఇలాంటి మాటలు స్వామికి చెప్తే బతికి బట్టగడతానా? ఇంకేమన్నా ఉందా? అది ఇంకా కొత్త రోజులు గనక, ఇప్పుడైతే సస్టే చేయను ఆ మాట, అప్పుడు ఇంకా కొత్త హనీమూన్ పీరియడ్ గనుక, కొద్దిగా క్షమించే కాలం అప్పుడు ఉన్నది గనుక, స్వామిని తలుచుకుని ధైర్యం చేసి మెల్లిగా నడుచుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాను. ఏమి అన్నారు స్వామి. ఏమి వండింది అయిపోయిందిట అన్నాను.
వినపడి విన్నట్టుగా. వెంట తీక్షణంగా నా వంక చూస్తూ అన్నారు, లేదు కాదు అనేది ఎవరి నోటి గుండా రాకూడదు, అయిపోయిందన్నమాట అసలు రాకూడదు. వెళ్ళి చూడు వెళ్ళు ఒకటి అన్నారు. అమ్మో చాలా భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. తీరా వెళ్ళేటప్పటికీ ఆ వంటింట్లో పెద్ద పెద్ద అండాల నిండా ఖాళీ గిన్నెలు ఫుల్, సాంబారు ఫుల్, రైస్ ఫుల్ ఫుల్, జనాలందరూ కూడా. అది మా దొరికి అంటే బాబురే, అది చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాక అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, ఏమన్నా? ఏమో మళ్ళీ ఇసుకులేక మళ్ళీ చెప్తానా, అయిపోయిందన్నావు కదా అని స్వామి గుర్తు చేస్తా అన్నారు. అయిపోయింది అనకూడదు, సరిపోయిందని అనవయ్యా, సరిపోయింది. అయిపోయింది అనేది స్వామి దగ్గర ఉండదు, ఎప్పుడు సరిపోయింది అన్నారంటే అది కళ్ళారా చూశాను. 72వ సంవత్సరంలో సామూహిక ఉపనయనాలు జరిగినాయి, వేసవి శిక్షణాంతర్గతులు, అది బెంగళూరు. ఆ ఉపనయనాలు జరుగుతున్న సందర్భంలో భోజనాలు అయిపోయాయి, సాయంకాలం స్వామి ఉపన్యాసం. సకల గుణసాంద్ర కవిచంద్ర అమరేంద్రులతో స్వామి ఒక మాట అన్నారు. అమరేంద్ర మహాకవి, స్వామి సన్నిధిలో ఉండేవారు, మహోపన్యాసకులు, ఉభయ భాషలలో కూడా దిట్ట, ప్రసంగంలో వ్యాసంగంలో మహారచయితలు, స్వామికి ఎంతో భక్తులు. అమరేంద్ర, ఈనాడు ఈ ఉపనయన సందర్భంలో వండినంతా కూడా ఒక 500 మందికి వండారయ్యా, కానీ 3000 మంది భోంచేశారు అన్నాడు. ఈయనకి మతిపోయింది. స్వామి 3000 మందా? 500 మందిది 3000 మంది ఎట్లా తిన్నారు అన్నాడు ఆయన. అప్పుడు స్వామి అన్నారు, నేను బుట్టల నుంచి పైనుంచి పంపించానయ్యా అన్నారు. బుట్టలు స్వామి రూములో బుట్టలు ఉంటాయా? అదే అక్షయము మహాదుర్గా. ఏదైనా సరే అక్షయం అయిపోతుంది ఆ దివ్య హస్తాలలో. కనుక మహాలక్ష్మి, మహాదుర్గా, మహాసరస్వతి స్వామి. స్వామి సరస్వతి సంపన్నులు, స్వామి సరస్వతి స్వరూపుడు. ఆ రోజుల్లో ఈ యజ్ఞం జరిపేటువంటి దానికి అంతా సంచాలకులుగా ఉండేవారు కుప్పా శివరామ భైరాగ శాస్త్రి గారు. చాలా పొట్టిగా ఉండేవారు ఆయన, సంస్కృతంలో చాలా దిట్ట, చతుర్వేదములు చేసినవాడు, జ్యోతిష్ శాస్త్రంలో పండితులు, ప్రముఖ పంచాంగకర్తలు. ఆ భైరాగ శాస్త్రి గారు ఎంతో వినమ్రులై స్వామి పాదాల చెంత ఉన్నవారు. వారు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, యజ్ఞం మనకి అన్ని కూడా ఏర్పాట్లు చేయమంటారా అని అడిగారు ఆయన. తప్పే ఉంది పాపం, పెద్దవాడు కనుక తప్పక చేయి బంగారు అంటే స్వామి ఓ మాట చెప్పారు. మీరు జరిపేటువంటి యజ్ఞంలో ఎలాంటి ప్రజ్ఞ ప్రత్యామ్నాయములు కూడా ఉండరాదు. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? మన ఇళ్లలో మనకు తెలుసు, వస్త్రం సమర్పయామి అంటారు. ఏమి ఎవరో దారపోగా అక్కడ పడేస్తారంతే. సువర్ణం సమర్పయామి అంటారు, ఓ పైసా పారేస్తారు. ఇలాంటి పనికి రావయ్యవు, అవి కుదరవు. ఏ ప్రత్యామ్నాయములు లేకుండా యథాతథంగా అన్ని వస్తువులు శాస్త్రోక్తంగా విధి విధానంగా ఇక్కడ జరగాలి, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు స్వామి. ఈయన పండితుడు గనక చక్కగా లిస్టు ప్రకారం చేశాడు. స్వామి ఇక రావలసి ఉన్నది, రాజాధిరాజ స్వామి బయలుదేరుతున్నారు. అప్పుడు వైరా శాస్త్రి గారు ఉన్న విషయాలన్నీ చెక్ చేసుకుంటే ఒకటి తక్కువైంది. అది ఏమి? ఒక కమండలంలాగా ఉంటుంది. కమండలానికి ఒకవైపు కొమ్ము ఉంటుంది, కానీ భైరా శాస్త్రి గారు కావలసిన కమండలానికి 2 వైపులా కొమ్ము ఉండాలి, ఓ గొర్రెలకున్నట్టుగా. అసలు ఈనాడు కమండలం ఎక్కడుంది, దాని కొమ్ములు ఎక్కడున్నాయి? మరచెంబులే లేవు. ఇలాంటి సందర్భంలో దానికి 2 పక్కల కొమ్ములు ఉన్నటువంటి కమండలం కావాలి. అది చెప్పాలి. స్వామి బయలుదేరుతున్నారు, వణికిపోయాడు, అసలే సన్నగా ఉంటాడేమో స్వామి దయవల్ ఇంకా చిరంజీవిగానే ఉన్నాడు. అప్పుడు వణుక్కుంటూ స్వామి దగ్గర వచ్చి, స్వామి పొరపాటైంది, క్షమించాలి అన్నారు. అప్పుడు స్వామి, ఏం చేశావు? స్వామి, వేదం ప్రకారం ఒక కమం అయితే తెచ్చుకో. కాదు స్వామి, 2 కొమ్ములు ఉండాలి, ఎక్కడ నుండి తెస్తాను? నీకు ముందే చెప్పానా లేదా? అన్ని చూసుకోమన్నానా లేదా అన్నారు. ఆ పైన ఉంటుంది తీసురా అన్నారు. అది ఏమిటది? భగవాన్ బాబా షిరిడీలో వినియోగించుకున్నటువంటి దాన్ని, చించోళి రాణి దగ్గర భద్రపరిచిన దాన్ని స్వామి తీసుకొచ్చి యజ్ఞంలో వాడుకో అన్నారు. భగవాన్ షిరిడీనాథుడు అక్కడ దాన్ని తీసుకొచ్చారంటే ఆలోచించండి, అది మహాసరస్వతి రూపం. ఆ యజ్ఞంలో బాగా తెలుసును, మంత్రాలు కాస్త తడబడినా, మంత్రాల్లో తేడాలొచ్చినా,
కాస్త కునుకు పట్టినా అక్కడే పక్కన నుంచొని స్వామి తట్టి లేపుతూ ఈ మంత్రాన్ని చెప్పవయ్యా అన్న సందర్భాలు ఎన్ని చూచాము. రేమిళ్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, చెరుకుమల్లి కామావధాన శాస్త్రి గారు, శిష్టా చంద్రమౌళి శాస్త్రి గారు, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అబ్బో మహావేదాంతులు, సామాన్యులు కారు వాళ్ళందరూ కూడా స్వామి పాదాల దగ్గర చాలా ఉండేవారు. ఆ మహాసరస్వతి స్వరూపం అందరు పండితులందరూ ఉండగా ఎటువంటి పండితులు, దివాకర్ల వెంకటావధాని గారు ఉన్నారు, కరుణ శ్రీ పాపయ్య శాస్త్రి గారు ఉన్నారు, దర్శనాచార్య లాక్షణిక శిరోమణి, బ్రహ్మశ్రీ జమ్మలూరికి మాధవ శర్మ గారు ఉన్నారు. వాళ్ళందరి ముందు స్వామి నిలబడి ఎంత చమత్కారమో మాట్లాడితే స్వామే మాట్లాడాలి. ఆయన నోటిలో ఉన్న అక్షరాలు, ఆ అక్షరాలన్నీ ఎప్పుడు బయటపడాలా, ఎప్పుడు బయటపడాలా? సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి ప్రేమ తల్లి లోపలి హాయి, తల్లి లోపలి ప్రేమ అదే సాయి. ఆ మాటలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు స్వామి పండితులు అందరూ ఉండగా ఒక మాట అడిగారు, ఇంతమంది పండితులు ఉన్నారు కదా, యోగం అంటే ఏమిటి అన్నారు. పండితులకు ఎంతసేపు ఠకామని చెప్పారు. ఏముంది స్వామి యోగం అంటే, యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధమే యోగము. అట్లనా? మరొకరిని అడిగారు, యోగం అంటే ఏమయ్యా స్వామి? యోగం సమత్వం ఉచ్యతే. ఓ అట్లనా, మంచిది. యోగం అంటే ఏమయ్యా? యోగం అంటే యోగ కర్మసు కౌశలం. అట్లాగా యోగం కర్తవ్యముచ్యతే, రకరకాలుగా చెప్పారు. ఆ సందర్భంలో వెస్ట్ గోదావరికి చెంది ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన పొదిలి విశ్వనాథ శర్మ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ మాత్రమే. స్వామి ఆయన్ని పిలిచి, శర్మ నీవు చెప్పు చూస్తాము యోగం అంటే అన్నారు. పండితులంతా చెప్పారు యోగం అంటే, నువ్వు చెప్పు స్వామి, నేను ఎలిమెంటరీ స్కూల్ వాడిని, ఏం చెప్పే చెప్పు చూస్తాము అన్నారు. దయచేసి వినండి. అప్పుడు శర్మగారు అన్నాడు, స్వామి మీ దర్శన భాగ్యాన్ని పొందే యోగం ఇంతకన్నా ఎక్కడుంది స్వామి అన్నాడు. అదే మహాయోగం అంటే, అదే మహాయోగం అంటే సాయి మహాసరస్వతి. ఆ మహాసరస్వతి మనకు అందించేటువంటి ఆ విజ్ఞాన ఖని, మనకు అందించే సరస్వత విజ్ఞానము, ఆ ఆధ్యాత్మిక సర్వస్వం, దాన్ని జుర్రుకోవాలి, దాన్ని అందుకోవాలి. మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అయినటువంటి భగవాన్ బాబావారి దివ్య చరణాలకు స్వామి జగన్మాత దర్శనమిచ్చిన మీ యొక్క ఆశీస్సులు ఎల్లరిపైన ఉండాలని చెప్పి అందరి తరఫున, ఈ భూమండలం అందరి తరఫున స్వామిని ప్రార్థిస్తూ, ఇంత అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చి సమయాన్ని మించి ప్రసంగించినట్లయితే ఈ పర్యాయాన్ని క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.
1: బ్రహ్మస్వరూపము, కలియుగ ప్రత్యక్ష దైవము అయినట్టి శ్రీ సత్యసాయి భగవాను చరణకమలములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, మోక్ష సాధనకు నాదయోగమును మించిన యోగము లేదన్న స్వామివారి దివ్య సంకల్పమునకు ప్రతీకగా నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి నెప్పురి సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులము కలిసి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా నివాళులర్పిస్తుకుంటూ, నాదలోలుడు, ముగ్ధ మనోహర గానమూర్తి అయినటువంటి మన స్వామివారికి ఆత్మార్థముగా ఈ పంచరత్న కృతి మణిమాలను అర్పించుకుంటూ, భక్తిని, శక్తిని, ముక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము స్వామి.

श्याम।